0: ప్రేమస్వరూపులారా. మానవత్వం అనగా కేవలము ప్రాకృతమైనటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవృత్తులని భావిస్తుంటారు.
1: Embodiments of law. We consider the human life is the one of the worldly activity and the worldly tendency.
0: కానీ ఇవి ప్రాకృతమైనటువంటివే కానీ పారమార్థికం కాదు.
1: That's all worldly and not spiritual.
0: సత్యమనగా చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు చెప్పటం, ఇది ప్రాకృతమైనటువంటి సత్యం.
1: That what you see, that's what you hear, and that's what you report what is done, is the worldly truth.
0: కానీ పారమార్థిక సత్యము మరొకటి ఉన్నది.
1: There is another spiritual truth.
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటిది.
1: It's beyond time and space.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not confined to any region, any country, the time or an individual.
0: ఇది త్రిగుణాతీతమైనటువంటి ఒక సత్యము.
1: It is the truth beyond all these three attributes.
0: ఈ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: The truth is God.
0: సర్వము ఈ సత్యము నుండి ఆవిర్భవించుచున్నవి.
1: Everything emanates out of this truth.

0: The truth is God. And everything, the whole creation came out of that God who is the truth himself. And the whole creation ultimately merges in the truth. There's no place in this universe that does not speak out of this truth.
1: పంచభూతములు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించినవి.
0: All the five elements came out of this truth.
1: ఇట్టి సత్యాన్ని మనం గుర్తించుకొనలేక కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క నిజమును మాత్రమే సత్యముగా భావిస్తున్నాం.
0: We do not recognize such a spiritual truth, but we go by this worldly transient facts.
1: భౌతికమైనటువంటి నిజము కంటికి కనిపించున్నది.
0: The worldly facts
1: are చెవులకు వినిపించున్నది.
0: You can hear.
1: మనసుకు అనిపించునవి.
0: You can think.
1: హృదయాన్ని మురిపించునవి.
0: It will make your heart delight. It will make you forget.
1: ప్రాకృతమైనటువంటి నిజము.
0: This is worldly fact.
1: నిజమనగా మనము చూచుచున్న సమయంలో మాత్రమే ఇది స్వరూపం ఉంటుంది. తదుపరి దీని స్వరూపం మార్పు చెందుతుంది.
0: In this factual world, you see an object, but later it changes its
1: form. కానీ పారమార్థిక సత్యము త్రికాలములు యందు కూడాను మార్పు చెందక ఉంటుంది.
0: But the spiritual truth is changeless in
1: all the three త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
0: The truth is indivisible in all the three periods of time.
1: అనగా ఇది ఒక విధమైనటువంటి సృష్టికే మూలాధారమైనటువంటిది.
0: It is the primal basis for the entire creation.
1: Satyam anaga yatti.
0: What is satyam?
1: Sa plus e plus yam. Satyam.
0: Sa plus e plus yam.
1: Sa pranamu.
0: Sa life.
1: E annamu.
0: E food.
1: Yam suryudu.
0: Yam sun.
1: Kanuka prati jeeviki pranamu pradhanamu.
0: Every individual needs life, important.
1: ఈ ప్రాణమునకు అన్నము ఆధారము.
0: Food is the basis for life.
1: ఈ సస్యశ్యామలము చేసి ప్రపంచమును ఆహారం అందించినది సూర్యుడు.
0: It's only the sun who is responsible for the harvest and the crop around.
1: కనుక తత్ ప్లస్ ఈ ప్లస్ ఎం ఇది సత్యము. అనగా ప్రాణము ఆహారము సూర్యత్వంతో కూడినటువంటిదే సత్యం.
0: And therefore satyam is equal to life plus food plus sun.
1: ee moodu kodunu brahma swaroopame.
0: All the three are divine, the form of brahman.
1: Pranam brahma, annam brahma, suryam brahma.
0: Life is god, food is god, sun is god.
1: Kanuka rendo reetiga manam vicharam chesinappudu satya.
0: If we investigate in the second way, satya.
1: సకారం ప్లస్ తకారం ప్లస్ యకారం ఇది సత్య.
0: ది సెకండ్ ఇంటర్ప్రిటేషన్ సా ప్లస్ తా ప్లస్ యా ఈ సత్య.
1: దీనిని తిరిగివేసి చెప్పినప్పుడు అనగా రివర్స్ లో మనం ఉచ్చరించినప్పుడు యకార తకార సకారములు అయిపోతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ సే ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా ప్లస్ తా ప్లస్ సా.
1: సా తా యా. యా తా సా.
0: వన్ ఆర్డర్ ఈస్ సా తా యా. The reverse order, ya, ta, sa.
1: Ya, yamaniyamadulato.
0: Ya, outer and inner discipline.
1: Ta, tapasu chesinappudu. Ta, satyaswarupudainatundi bhagavantudu sakshatkaristadu. Yamaniyamadulato, tapasunu acharinchinappudu, sakaramanaitundi satyaswarupudu sakshatkaristadu. Adi satya.
0: Ya stands for yama, niyama, inner and outer discipline. Ta signifies the penance. Or the sense control, ta is the penance, sa is the manifestation of the divinity. If you do penance with all this control over the senses, you see God.
1: Manamu prakrutamainatundi yokka yamaniyamadulu anaga antar bahir indriyamulanu arikattatam swadhina parichukovatam.
0: Having control over the inner and outer senses,
1: ee yokka indriyamulanu arikatti tapassu cheyatamu.
0: Undertaking penance with
1: tapasanaga yemiti.
0: What is penance?
1: Tala krindiki petti kaaru paiki petti edo oka vidhamaitundi dikshanu pooratam kaadu tapas.
0: Penance does not mean reversing the body, turning upside down.
1: Tapasanaga trikarana shuddhi.
0: Penance means the purity.
1: Hrudayamulo aavirbhavinchinatuvanti danini vaakkulo uchcharinchi వాక్ ద్వారా ఉచ్చరించిన దానిని హస్తముతో ఆచరించడం, ఇదే తపస్.
0: ద పెనెన్స్మెంట్ వాట్ ఈస్ ఫెల్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ అండ్ మస్ట్ బి టేకెన్ టు యాక్షన్.
1: దీనినే త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి.
1: యమనియమాదులతో త్రికరణ శుద్ధితో ఉండినప్పుడు సత్యము అనేటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: When once there is total control over the outer inner senses, certainly you will have the manifestation of the divinity.
1: Kanukane satyam jnanam anantam brahma.
0: Therefore it is said, satyam jnanam anantam brahma.
1: Satyame jnanamu.
0: Truth is God.
1: Jnaname anantamu.
0: Wisdom is infinite.
1: Anantame brahma.
0: This infinite is
1: brahma
0: God.
1: Brahmanaga bruhaswarupani dharinchinatvantiti brahma.
0: Brahma.
1: అనంతమైనటువంటి స్వరూపాన్ని ధరించినది బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ఇస్ దాట్ విచ్ హస్ టేకెన్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుక సత్యము అనగా సాక్షాత్ భగవత్ స్వరూపమే.
0: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ గాడ్.
1: కానీ ఈనాటి మానవులు ప్రాకృతమైనటువంటి నిజమును సత్యముగా భావించి పారమాత్రికమైనటువంటి సత్యాన్ని విస్మరించి కేవలము ఒక విధమైన అజ్ఞాన మార్గంలో మునిగి అంధత్వంలో మునిగి ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు.
0: Therefore man today, he goes by these worldly facts and he has forgotten the spiritual truth totally and therefore is in darkness of ignorance.
1: ప్రాకృతమైనటువంటి నిజము మార్పు చెందుతూ ఉంటాడు.
0: The worldly facts change.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఇది ఆశ్రమ ధర్మాలు.
0: These are the four stages in human life. That is the celibacy, the household of vanaprastha, and the renunciation final stage, sannyasa.
1: Brahmacharyam, gruhastham, vanaprastham, sannyasa.
0: Brahmacharyam, gruhaprastham, vanaprastham, sannyasa.
1: Aite, ee nalugu ashramam lopala, brahmacharyam, tarvata gruhastham, vanaprastham, sannyasam, roopanamamulu maravachu.
0: In these four, బ్రహ్మచర్య, గృహప్రస్థ, వానప్రస్థ, సన్యాస,
1: ఈ మార్పు చెందేటువంటి కూడాను ప్రాకృతమైనటువంటి నిజము.
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ వరల్డ్లీ ఫ్యాక్ట్స్ ఓన్లీ.
1: పారమాత్రికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తే.
0: బట్ ది స్పిరిచువల్ ట్రూత్ టెల్స్ యూ ది చేంజ్లెస్ పర్సన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: పర్సన్ ఈజ్ వన్.
0: ద పర్సన్ ఈజ్ వన్.
1: కానీ దాని యొక్క మార్పులు వేరు వేరు.
0: బట్ ద చేంజెస్ ఆర్ డిఫరెంట్.
1: మార్పులు చెందేటువంటిది నిజము, మార్పు చెందనటువంటిది సత్యము.
0: దట్ విచ్ చేంజెస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇస్ ద ట్రూత్.
1: ఈ మార్పు చెందినటువంటిదే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క ఫౌండేషన్, అదే సత్యం.
0: దిస్ ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
1: కానీ దానిపైన సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటి పునాది పైననే ప్రాకృతమైనటువంటి ధర్మలన్నీ కూడా నిర్మింపబడినవి.
0: All the worldly activity is built on the foundation of truth.
1: గోడలకు ఎన్ని రంగులైనా కొట్టుకోవచ్చును.
0: You can paint any color to walls.
1: ఈ గోడలకు ఎన్ని అలంకారములైనా చేసుకోవచ్చును.
0: You can decorate walls.
1: ఈ గోడకు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
0: You can give any name to a wall.
1: కానీ పునాదిని మాత్రం మార్చడానికి వీలు కాదు.
0: But it's not possible to change the foundation.
1: అదే సత్యము.
0: That is truth.
1: ఆ సత్యం పైన ఆధారపడినటువంటిదే ధర్మము. ధారయతీతి ధర్మః.
0: ధర్మ
1: ఈ సత్యాన్ని ధరించినటువంటిదే ధర్మము.
0: ధర్మ హ్యాస్ టేకెన్ ద వెస్ట్
1: ఈ సత్యాన్ని వరించినటువంటిదే ధర్మము.
0: ఇట్ ద ధర్మ దట్ ఈస్ ఆఫ్టర్ దిస్ ట్రూత్.
1: ఈ ధర్మాన్ని భరించినటువంటిదే సత్యము.
0: ఇట్ ఈస్ ద సత్య దట్ బేర్స్ ద వెయిట్ ఆఫ్ ధర్మ.
1: కనుకనే సర్వమును ఆధారము గావించుకుని సర్వమునకు మూలాధారమైనటువంటిదే సత్యం.
0: దేర్ఫోర్ దిస్ ట్రూత్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఇలాంటి సత్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాం.
0: Today we are forgetting the nature of truth.
1: Prachina vaibhavamu, prachina vedam yokka samskruti, satyam vada dharmam chera.
0: The ancient glory and the culture of Bharat certainly speak out these two principles, speak the truth and follow dharma.
1: Ee naadu yendu satyamnu uchcharinchetvanti vyaktulu ee nootikokkaro kotikokkaro kanipinchatam ledu.
0: And today we don't find one in 100 or one in a crore that speak truth.
1: సంవత్సరానికి ఒక పర్యాయం సత్యనారాయణ వ్రతం చేస్తారు, కానీ మిగిలిన దినమంతా అసత్యనారాయణ వ్రతములే.
0: We undertake the worship of the ritual సత్యనారాయణ వ్రత, the one of truth, once in a year.
1: ఎప్పుడో జీవితంలో ఒక్కసారి మనం సత్యాన్ని పలుకుతున్నాము.
0: We speak truth once only in a year. The whole life is spent in utter lies. This is not human quality. The true human life requires every one of us to speak truth. What is human life? Human life is the one that conducts without ignorance.
1: The one
0: who wants to live without ignorance must have truth as the foundation. So he is called human manava.
1: Managa agnanamu. Nanaga lekunda. Vanaga vartinchitamu. Agnanamu lekunda vartinchetunti vade manavudu.
0: Ma means ignorance. Na without it. Va who conducts himself. So the one who conducts himself without ignorance. Human manava is not the one of today or yesterday.
1: Managa kadu.
0: Ma no.
1: ఏది కాదు.
0: వాట్ ఇస్ దిస్?
1: నవా. కొత్త కాదు ఈ మానవుడు.
0: దిస్ మానవ హ్యూమన్ ఇస్ నాట్ న్యూ.
1: మా నవా. నవా అంటే కొత్తది.
0: నవా న్యూ.
1: కేవలం ఈ జన్మంలో వచ్చినటువంటి వాడు కాదు ఈ మానవుడు.
0: యు ఆర్ నాట్ ద వన్ ఆఫ్ దిస్.
1: చాలా పురాతనుడు మానవుడు.
0: యు ఆర్ ఏన్షియంట్.
1: చాలా సనాతనుడు మానవుడు.
0: యు ఆర్ ఏన్షియంట్.
1: నూతనుడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ.
1: ఇలాంటి యొక్క సత్య స్వరూపము, సత్య జ్ఞానము ఈ యొక్క పదములు ఎందే ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ దిస్ మీనింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ది ఇన్ దీస్ వెరీ వర్డ్స్.
1: కనుకని మానవత్వం అనేటువంటిది సత్యతత్వంతో మనము జీవితాన్ని అంకితం చేయాలి.
0: Therefore, being a human, we should dedicate our lives for truth.
1: కనుకని సత్ అనగా ఏమిటి? బీయింగ్.
0: సత్ మీన్స్ బీయింగ్.
1: అక్కడ నుంచి వచ్చినటువంటిది ఈ మానవత్వము. సత్ చిత్ ఆనందము.
0: సో హ్యూమన్ లైఫ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటిది. సత్
0: సత్ బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: చిత్ అవేర్నెస్.
0: చిత్
1: జ్ఞానంతో కలిపి కూడినటువంటిది ఈ యొక్క సత్.
0: దిస్ చిత్ ఇస్ అవేర్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: అవేర్నెస్, ఈ శాశ్వతత్వము రెండు కూడేటప్పటికే ఆనందం మనకు సహజమే.
0: దిస్ అవేర్నెస్ అండ్ బీయింగ్ టుగెదర్ లీడ్ యూ టు బ్లిస్.
1: ఈనాడు అట్టి ఆనందాన్ని మనం నోచుకోలేక ఆనంద నిమిత్తమై అనేక విధములైనటువంటి అన్వేషణలు జరుపుతున్నాము.
0: As we are not fortunate to be blissful, we are in search of bliss all over the world.
1: ఆనందం మన స్వరూపమే.
0: You are the form of the bliss.
1: కాని మన యొక్క ఆకారమును మనం గుర్తించుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, చూస్తున్నాము మన ఆకారాన్ని.
0: బట్ వీ డోంట్ నో అవర్ ఓన్ ట్రూ ఫార్మ్.
1: తన ఆకారాన్ని తాను వెతికేటువంటి మానవుడు ఎంతటి మూర్ఖుడు చెప్పండి.
0: వాట్ టైప్ ఆఫ్ ఎ ఫూల్ ఇస్ ఎ పర్సన్ హూ సర్చెస్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: ఫూలిష్.
0: హీస్ అబ్సల్యూట్లీ ఫూలిష్ ఇఫ్ హిస్ ఇన్ సర్చ్ ఆఫ్
1: హిమ్సెల్ఫ్. తను తాను ఎవరైనా వెతుకోగలరా?
0: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్?
1: కాదు.
0: నో.
1: కనుకనే నాకు ఆనందం కావాలని అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచంలో మనం ప్రాకులాడుతున్నాం.
0: We have been in search of bliss all over the world.
1: ఏ పదార్థంతో నాకు ఆనందం లభిస్తుందో అని పదార్థాన్ని మనం విచారిస్తున్నాం.
0: We are after the material so as to be blissful.
1: ఏ వ్యక్తితో మనకు ఆనందం సంభవిస్తుందో అని అన్ని వ్యక్తులను మనం మీట్ చేస్తున్నాము.
0: We meet different individuals in order to be blissful.
1: ఏ కార్యంలో మనకు ఆనందం లభిస్తుందో అని అన్ని కార్యంలో కూడా ప్రవేశిస్తున్నాము.
0: We undertake various tasks so as to be blissful.
1: పరాయి వ్యక్తితో మనకు ఆనందం లేదు.
0: You don't get any bliss out of other person.
1: పదార్థంతో మనకు ఆనందం లేదు.
0: Material doesn't give you bliss.
1: పర విషయములతో మనకు ఆనందం లేదు.
0: The other material matters will not give you bliss.
1: ఆనందం తన యందే ఉంటున్నది.
0: The bliss is within
1: తన స్వరూపమై ఉంటున్నది.
0: You are the embodiment of bliss.
1: తన ఆనందంలో తాను లోలలాడుతున్నాడు.
0: He himself basks

0: పుట్టి నీటి ఎందె పెరిగి నీటి ఎందడంగు నీటి బుడుగా.
1: ద వాటర్ బబుల్ ఈజ్ బోర్న్ ఇన్ వాటర్, ఇట్ గ్రోస్ ఇన్ వాటర్, అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ టు వాటర్.
0: నరుడు బుద్భుదంబు
1: హ్యూమన్
0: నారాయణుడు నీరు.
1: Human being is the water bubble, God is water.
0: Vinudu Bharatiya Veerasutuda.
1: Oh Bharatiyas, listen to this.
0: Vinudu Bharatiya Veerasutuda.
1: Oh the son of Bharat, listen to this.
0: Manam aanandamlone puttamu.
1: We are born in bliss.
0: ఆనందం నుండే పెరుగుతున్నాము.
1: We grow in bliss.
0: ఆనందం నుండే అంత్యమైపోతున్నాము.
1: We merge in bliss.
0: కానీ ఇంకా ఆనందాన్ని ఎక్కడ వెతకటము?
1: Then why do you search where?
0: అనగా మనం జీవించేది, మనం పెరిగేది, మనం అనుభవించేది ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఇంతటి అజ్ఞానుడైనాడు మానవుడు.
1: Man is so ignorant and foolish that he doesn't recognize the fact that he is born in bliss, that he grows in bliss and he experiences bliss.
0: మాయా.
1: This is illusion.
0: బ్రతుకులన్నీయు మాయా.
1: The whole life is illusion.
0: భవబంధములు మాయా.
1: Attachment is illusion.
0: సంసారమది మాయా. చావు మాయా.
1: Family is illusion. Death is illusion.
0: మాయా బ్రతుకుకింత మాయను పడనేలా.
1: For this illusory life, why should you put yourself into illusion?
0: మాయా బ్రతుకుకింత మాయలో పడనేలా.
1: For this life of illusion, why should you be deluded?
0: నీవే నీవే పడుతున్నావు ఈ మాయలో.
1: You are the cause, you yourself.
0: మాయ నీకెక్కడా ప్రత్యేకంగా కనిపించేటువంటిది కాదు.
1: This illusion is not separate.
0: మాయా అనేది లేనే లేదు.
1: In fact, there is no illusion.
0: మాయా అని లేనటువంటిదే మాయా అని.
1: That which does not exist is illusion.
0: ఎక్కడుంది మాయా?
1: Where is it?
0: ఉంటే కదా మాయా అని చెప్పడానికి.
1: ఇఫ్ ఇట్ ఇస్ దేర్ యూ కెన్ సే దాట్.
0: ఒక త్రాడును చూచావు, పామని భ్రమిస్తున్నావు.
1: యూ సీ ఏ రోప్ దేర్ అండ్ యూ సే ఇట్స్ ఎ స్నేక్.
0: కానీ ఈ భ్రమించేటప్పటికి దూరం అయిపోతున్నావు ఆ త్రాడుకు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ యూ రన్ అవే ఫ్రమ్ ఇట్.
0: ఒక టార్చ్ లైట్ తెచ్చి దాన్ని చూసేటప్పటికి ఇది త్రాడు అని తెలిసిపోయింది.
1: ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద టార్చ్ లైట్ యూ విల్ నో దట్ ఇట్ ఇస్ ద రోప్.
0: ఇది త్రాడు కదా అని భయం పోయింది, దగ్గరికి వచ్చింది, ఆ త్రాడును చేత్తో ముట్టుకున్నాడు.
1: నోయింగ్ ఫుల్ వెల్ ఇట్స్ ఎ రోప్ యూ హావ్ పిక్డ్ ఇట్ అప్.
0: పామనుకున్నప్పుడు అది త్రాడే.
1: When you thought it is a snake, it was the rope.
0: త్రాడు అనుకున్నప్పుడు అది త్రాడే.
1: In that thought also. పాము
0: పోలేదు, త్రాడు రాలేదు.
1: The rope has not gone, has
0: light వేస్తానే, పాము పోలేదు, త్రాడు రాలేదు.
1: It has neither gone nor appeared there.
0: అప్పుడు ఇప్పుడు ఉన్నది త్రాడే.
1: Then and now the same rope is present.
0: అప్పుడు ఇప్పుడు ఉన్నది నీవు ఆనంద స్వరూపుడవే.
1: Then and now you are the form of bliss.
0: అజ్ఞానం చేత ఆనందం పోయినట్టుగా ఉంది, జ్ఞానం వచ్చినప్పుడు ఆనందం అనుభవించినట్టుగా ఉంది.
1: Because of ignorance you think you are cut off from bliss. The moment that awareness is there, you know that you are blessed.
0: రాక పోకలు లేనటువంటి యొక్క దివ్య తత్వమే ఈ ఆనందము.
1: So divinity is bliss which neither comes nor goes.
0: కనుక సత్యమును గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: So when once you know the truth, you will be knowing everything else.
0: ఈ సత్యమనగా ఏమిటి?
1: What is this truth?
0: అది ఏ త్రికరణ శుద్ధి?
1: That is the harmony of thought, word and deed.
0: ఏది నీ హృదయములో ఆవిర్భవించిందో ఆ హృదయంలో ఆవిర్భించినటువంటి యొక్క దీనిని వాక్తో మనం ఉచ్చరించటం.
1: వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూర్ హార్ట్ మస్ట్ బి అటర్డ్, మస్ట్ బి స్పెల్ట్ అవుట్.
0: వాక్తో ఉచ్చరించినటువంటి దానిని హస్తంతో ఆచరించటం.
1: హ్యావింగ్ డిక్లేర్డ్, హ్యావింగ్ సెడ్, యూ మస్ట్ టేక్ టు
0: యాక్షన్. ఈ మూడింటి యొక్క ఏకత్వమే సత్యం.
1: ది ఇంటిగ్రేషన్ హార్మనీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూత్.
0: ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ హావ్ గాట్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: ముందు చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది ఏమిటి? అది ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది, అది ఏ అహం.
1: సో వాట్ ఈజ్ ఇట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఆత్మ? దట్ ఈస్ అహం.
0: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి అహం.
1: సో అహం కేమ్ అవుట్ ఆఫ్ ఆత్మ.
0: కాబట్టి ఆత్మకు కుమారుడు ఈ అహం.
1: సో అహం ఇస్ ది సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది మైండ్.
1: ద మైండ్ ఇస్ బాండ్ టు దిస్ అహం.
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి ఉద్భవించినటువంటిదే వాక్కు.
1: ఇట్ ద వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్.
0: కాబట్టి వాక్కు అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ ఫోర్ దిస్ వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ, అహం, మైండ్ వాక్కు ఇవన్నీ కూడా ఒక కుటుంబం యొక్క సంతతియే.
1: అండ్ దేర్ ఫోర్ ఆత్మ, అహం, మైండ్, వర్డ్, దే ఆల్ బిలాంగ్ టు
0: సేమ్ ఫ్యామిలీ. అదే రీతిగా హృదయం నుంచి వచ్చినటువంటిదే వాక్కు.
1: Therefore the word that came out of the heart.
0: ఈ వాక్ నుంచి వచ్చినటువంటిదే క్రియ.
1: And the action came out of this word.
0: త్రికరణ శుద్ధియే నిజమైనటువంటి సత్య స్వరూపము.
1: The harmony of these three speak of the truth.
0: కనుకని సత్యము అనేటువంటిది ఏదో మనం విన్నటువంటిది కన్నటువంటిది కాదు సత్యం.
1: So truth does not merely mean what you have seen and what you have listened to. You are the very embodiment of truth.
0: దేని వల్ల ఈ సత్యాన్ని మనం విస్మరిస్తున్నాము?
1: What is that makes you forget this truth?
0: ప్రాకృతమైనటువంటి ఒక విషయంలో మీరు చక్కగా విచారించుచ్చినప్పుడు,
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ది వరల్డ్లీ మెటీరియల్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనుభవం లేకపోవచ్చును.
1: యూ మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: ఒక్క భార్యను పెండాడినటువంటి వ్యక్తియే ఎన్నో కష్టములకు గురి అయిపోతుంటాడు.
1: ఎ పర్సన్ మ్యారీడ్ టు వన్ వైఫ్ విల్ బి పుట్ టు మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: సంసారం అంటే సుఖము కాదు.
1: ఫ్యామిలీ లైఫ్ డస్ నాట్ మీన్ హ్యాపీనెస్.
0: ఈ సంసారం అనేటువంటి అంటే సంసారం కొంచెమే దాంతో సారం అని. సంసారం
1: ఫ్యామిలీ లైఫ్ సన్ లిటిల్ సారా ఎసెన్స్ కాదు,
0: అల్పమైన ఆనందము.
1: దట్ టు ఇట్ ఇస్ మీన్ లో.
0: ఒక్క భార్య ఉండినప్పుడే ఆ యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి ఒక అల్జల్ అంతా ప్రారంభమవుతుంటాయి.
1: వన్ వైఫ్ ఇస్ ఎనఫ్ టు హ్యావ్ ఆల్ అజిటేషన్ అండ్ టర్బులెన్స్ అట్ హోమ్.
0: ఇంకా ఇద్దరు వైఫ్లు వచ్చేటప్పటికే మరింత బాధ అధికమవుతుంది.
1: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఇన్ మై ఎస్టిమేట్.
0: రెండు వైపులు ఉన్నటువంటి వ్యక్తి అనేక కష్టములకు గురి అవుతుంటాడు.
1: ద వన్ విత్ టూ వైఫ్స్ విల్ బి పుట్ టు ఆల్ హార్డ్షిప్స్.
0: ధ్రువుణ్ణి, ఈ రెండు వైపులు ఉన్నటువంటి యొక్క భర్త ధ్రువుణ్ణి దూరం చేసుకుని అనేక కష్టములకు గురి అయిపోయాడు.
1: ధ్రువ వాస్ పుట్ టు సో మెనీ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ది టూ ప్రెసెంట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ఫాదర్.
0: సుమతి, సురుచి ఇద్దరు వల్ల మొదటి భార్య కొడుకును తొడపైన కూర్చోబెట్టుకోకూడదు, రెండవ భార్య కొడుకునే కూర్చోబెట్టుకోవాలి అని జగడం వేస్తూ వచ్చింది.
1: ద ఫాదర్ ఆఫ్ ధ్రువ వాంటెడ్ టు హ్యావ్ ద సన్ ఆఫ్ ది సెకండ్ వైఫ్ ఓన్లీ సిట్ ఆన్ ద ల్యాప్, నాట్ ద సన్ ఆఫ్ ది ఫస్ట్ వైఫ్. దట్ లెట్
0: ఈ బాధలను భరించుకోలేక తాను కుమిలిపోయాడు పాపము.
1: ధ్రువ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, హి వాస్ టోటలీ
0: డిప్రెస్డ్. ధ్రువుడే అరణ్యానికి వెళ్లిపోయాడు.
1: ధ్రువ లెఫ్ట్ ఫర్ ద ఫారెస్ట్.
0: ఇంకా మూడు భార్యలు కలిగినటువంటి వ్యక్తి దశరథ మహారాజు మీకు తెలుసును.
1: యు నో దశరథ విత్ త్రీ వైఫ్స్.
0: ఇతను కడపటి భార్యకు మాత్రమే లొంగిపోయాడు.
1: హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు ది యంగెస్ట్ వైఫ్, ది లాస్ట్.
0: మొదటి భార్య కుమారుడైనటువంటి శ్రీమన్ నారాయణుడు రాముల్ని అరణ్యానికి పంపించాడు.
1: హి హస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రీ ద సన్ ఆఫ్ ది ఫస్ట్ వైఫ్ రామా, గాడ్ హింసెల్ఫ్ ద ఫాదర్.
0: పది భార్యలు ఉన్నటువంటి వారి గతి ఏమిటి?
1: వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ ఎ ఫెలో విత్ 10 వైఫ్స్?
0: ఎవరికి 10 భార్యలు ఉన్నారు?
1: హూ హాస్ 10 వైఫ్స్?
0: మైండ్ కే 10 భార్యలు ఉన్నారు.
1: మైండ్ హాస్ 10 వైఫ్స్.
0: అది ఏ దశేంద్రియములు. దశేంద్రియములకు పతి కనుకనే ఇతనికి దశేంద్రియ పతి అని మనస్సుకు పేరు.
1: ఇట్ ఆల్ ది 10 సెన్సెస్. Therefore, mind is the husband of the 10 wives.
0: Manasunanta indriyadhipati annaru.
1: Therefore, mind is the master of the senses.
0: Kanukani indriyamunanta kuda enni avasthalaku guri chestundadi ee okka manasunu.
1: Senses will put this mind to suffering.
0: Kannulane bharyalu cheptunnayi emtandi naaku chakkani tv techi pettandi lekapothe manchi goppa drama ku teeskon pondi leka cinema ku teeskon pondi nannu ikkada pettadaniki veelu kaadu ani kannulanta kudanu atani himsistunnayi.
1: The wife of the eye will put the husband, the mind, to so many difficulty, asking him to take to a TV or a cinema or a drama.
0: Inka naluka chala baadha pedutundadi.
1: The tongue feeling so sad.
0: Em tendi sugandhamainatundi okka masala dosa lekapothe perugudi ilantivanta techi naaku pettandi ani adi okka vepana baadhistundadi.
1: The tongue, another wife went on pestering the husband, the mind, why not masala dosa, other eatables?
0: Naaku sugandhamainatundi pushpalu naaku andinchandi ani ee naasikam korutundadi.
1: The next wife, the nose desires fragrant flowers.
0: Inga shravanamu,
1: the listening.
0: ఏమేమో కావాలని ఆశిస్తుంటుండాలి.
1: ఇట్ వాంట్స్ టు లిసన్ టు సో మెనీ.
0: ఈ అందరి ఇంద్రియములు పదేంద్రియములు కూడాను ఏ విధంగా తృప్తిపరచడానికి వీలవుతుంది?
1: హౌ టు సాటిస్ఫై ఆల్ ద 10 సెన్సెస్?
0: ఒక ఇంద్రియాన్ని తృప్తిపరచడమే చాలా కష్టంగా ఉంటే దశేంద్రియాన్ని ఏ విధంగా తృప్తిపరచాలి?
1: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది
0: దశేంద్రియములు. మైండ్ అంతా కూడా చాలా ఘోరమైన అవస్థలో గురి అయిపోయింది.
1: మైండ్ ఇస్ పుట్ టు లాట్ ఆఫ్ ట్రబుల్ బికాస్ ఇట్ కుడ్ నాట్
0: సాటిస్ఫై. ఓ భగవంతుడా, నాకు ఈ సంసారం వద్దు.
1: దెన్ మైండ్ క్రైస్ అండ్ షౌట్స్, ఓ గాడ్, ఐ డోంట్ వాంట్ దిస్.
0: అనగా అప్పుడే ఈ ఇంద్రియాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తుండాలి.
1: దెన్ ఇట్ స్టార్ట్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: ఏ విధంగా చింతపడుతుండాలి మైండ్?
1: హౌ డస్ ఇట్ ఫీల్?
0: పుట్టుట ఒక చింత,
1: Birth is a matter of worry.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is worry.
0: Samsaram oka chinta, chavu chinta.
1: Family is worry, death is worry.
0: Pratukulanniyu chinta.
1: All lives.
0: Bhava bandhamul chinta.
1: Attachment is worry.
0: Santasam oka chinta, vinta chinta.
1: Happiness is worry. And everything this new is.
0: Abba, ee chintanu nenu bharinchukolenu.
1: I can't bear this worry any longer.
0: Sarva chintala baapedi o sarvesa.
1: Oh God, who will make me free from this worry?
0: Appudu ee manasu sarvesuni praarthistuntundali.
1: Then the mind starts praying to God.
0: Antavarku sarvesudu gnapakame raadu ee manasu.
1: The mind does not think of God till then.
0: Sangatam osthe Venkatramana ani ee kashtalu praaptinchinappude ee manasu kudanu daivani stintistu vastundi.
1: It's only in times of Sankata the problem we think of Venkataramana God.
0: Eppudu ee chintalu manaku vastuntayi.
1: When we get these worries.
0: Satyanni marchinappudu ee chintalanta vastuntayi.
1: And once we forget the truth, we get all
0: these
1: worries. Ee
0: manam inni chintalaku guri kavadaniki satyanni marchatame moola karanamu.
1: We are put to all these worries because of
0: satyanni anusarinchu.
1: Follow the
0: sarva margamulu yendu sarva vijayamulandu kudanu vijayanni sadinchagalavu.
1: You will be certainly victorious. You will win in every field if you
0: vijayamu satyanne varistundi kani maroka danni varinchadu.
1: The one of truth will be victorious.
0: Ye bhujabalamo, ye buddhibalamo, ye dhanabalamo, ye janabalamo, ye gunabalamo, ye undinappudiki deeniki e maatramu longadu.
1: The victory or success will not submit to any physical strength or intelligence
0: satyam
1: or wealth.
0: Satyam deeniki longadu.
1: The truth will not submit to anything.
0: Ee satyamni kudanu vijayame varistundi.
1: The truth will be triumphant finally.
0: Kalukane satyanni jayinchetuvanti ee jagattulo marokati edi ledu.
1: There's nothing that can conquer this truth.
0: Kalukane satyam jayamavutu.
1: Therefore truth will be victorious.
0: Deenikante vijayanni sadhinchedi marokati ledu.
1: There's nothing beyond this success.
0: Ekam satya vipra bahuda vadanti. Unnadi okate ainappatikini ee panditulu anek reetiliga dinni ప్రకటిస్తూ వస్తున్నారు.
1: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్ ఇన్
0: సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమే మనకు జయము.
1: And once you follow the truth, you are bound to be successful.
0: ఎలాంటి కఠినమైనటువంటి యొక్క సమస్యల్ని కూడా సత్యము సులభంగా సాధించుకుంటుంది.
1: Under any circumstances, in spite of severe problems, the truth will help you to win success. There's nothing that you cannot accomplish with
0: deenina sadistundi.
1: You can achieve anything.
0: Bhumini aakasham chestundi, aakasham bhumi chestundi.
1: You can transmute the sky into earth and the earth into sky.
0: Kanukane satyanni manam aashrayinchali.
1: So you should follow the truth.
0: Satyame mane daivamu.
1: Truth is God.
0: Satyamunu manam vismariste jeevitame ledu.
1: If you forget truth, there is no life at all.
0: Kanukane ee naadu ee prapanchamulo satyanni vismarinchadam chetane అనేక దుఃఖములకు అనేక కష్టములకు అనేక విధమైన బాధలకు గురి అవుతున్నారు. అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ మనకు విజయం చేకూరదు.
1: వి మే ఆక్యుపై ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: అధికారంలో సత్యమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఎనీ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: ఎంత చదువులు చదివినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: ఈ చదువుల్లో ఏమాత్రము సత్యము లేదు.
1: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్.
0: కారణమేమిటి?
1: వై?
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి చర్యలు.
1: దట్స్ ఓన్లీ యాక్టివిటీ.
0: ఇవన్నీ ప్రవృత్తి అయినటువంటి యొక్క లక్షణాలు.
1: దట్స్ ఆల్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్.
0: సత్యము నివృత్తి మార్గం.
1: ది ట్రూత్ ఈజ్ ఇన్ వర్డ్.
0: సత్యము నివృత్తి తత్వము.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ ది విదిన్.
0: నిత్య సత్యమైనటువంటి స్వరూపము.
1: దట్స్ ఎటర్నల్ ట్రూత్.
0: కనుకనే ఈ సత్యాన్ని మనం సాధించినప్పుడే మనం విజయాన్ని కూడా సాధించిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వి ఫాలో దట్ ఎటర్నల్ ట్రూత్, యు విల్ సర్టెన్లీ బి విక్టోరియస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి వచ్చినప్పటికీ దీనిని ఎదుర్కొని సత్యంతో మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్ యు మే కమ్ అక్రాస్,
0: ఎలాంటి పరిస్థితి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మనం పూనుకోవాలి.
1: యు షుడ్ బి రెడీ టు కీప్ అప్ టు ద ప్రామిస్ దట్ యు
0: మేక్. ఒక్కతూరి మనం సత్యం అనేటువంటి ప్రామిస్ చేశామా, అది లైఫ్ ఉండినంత వరకు మనం ఈ సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: వెన్ వన్స్ యు మేక్ ఏ ప్రామిస్ ఆఫ్ ట్రూత్, యు షుడ్ అప్ హోల్డ్ అండ్ కీప్ అప్.
0: వామనుడు వచ్చాడు.
1: వామన
0: దానం అడిగాడు. దానాన్ని ప్రామిస్ చేశాడు.
1: హి మేడ్ ఎ ప్రామిస్ దట్ హి వుడ్ గివ్.
0: కానీ
1: బట్
0: తన గురువు అయినటువంటి కృపాచార్యుడు ఇవ్వవద్దు అని బోధించాడు.
1: హిస్ టీచర్ కృపా శుక్రాచార్య సెడ్ డోంట్ గివ్.
0: అప్పుడు చెప్తున్నాడు రాజు.
1: దెన్ ది కింగ్ వెంట్ ఆన్ టెలింగ్.
0: బలి చక్రవర్తి చెప్పాడు.
1: ఎంపరర్ బలి
0: గురుజీ,
1: గురుజీ
0: మీరు గురుజీ కావచ్చు,
1: యు మే బి ది టీచర్,
0: కానీ నేను ఇచ్చిన మాటను తప్పను.
1: బట్ ఐ విల్ నాట్ గో బ్యాక్ ది ప్రామిస్ గివెన్.
0: బలికి బొంకుట కంటే పాపముంది.
1: Is there any other higher sin than to go back the promise
0: given?
1: Having said, why should you go back? It is the worst of the
0: sin.
1: I gave the promise. Anything may happen, I'll certainly keep up to the promise.
0: మనం ఇట్టి పవిత్రమైనటువంటి సత్యంలో మనం జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ లీడ్ అవర్ లైఫ్.
0: ఇంత మంది లోపల ఏ 10 మంది నిలిచినా కూడా చాలు, ప్రపంచాన్ని మనం కాపాడవచ్చు.
1: ఇన్ దిస్ కాంగ్రిగేషన్ ఇఫ్ ది 10 ఆర్ దేర్ వి కెన్ ప్రొటెక్ట్ దిస్ వరల్డ్.
0: ఎంత మంది మనం సత్యాన్ని కాపాడుకుంటున్నాం?
1: హౌ మెనీ ఆఫ్ us follow truth?
0: ఎంత మంది మనం ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి గల్పుతున్నాం?
1: How many of us follow the path of dharma?
0: లేదు.
1: No.
0: వింటున్నాము అనేక ఉపన్యాసములు.
1: We listen to many discourses.
0: చదువుతున్నాము వేలాది గ్రంథములు.
1: We read thousands of texts.
0: చూస్తున్నాము నూర్ల కొద్ది మహనీయులను.
1: We see many noble souls.
0: ఏమిటి నీవు అనుసరిస్తున్నావు?
1: What is that you follow?
0: ఏమిటి నీవు ఆచరిస్తున్నావు?
1: What is that you practice?
0: ఏమిటి నీ అనుభూతి నీకు తెచ్చుకున్నావు?
1: What is your experience?
0: ఏమీ లేదు.
1: Nothing whatsoever.
0: పండితుడను పండితుడను పండితుడని పేరు పెట్టుకుంటారు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ పండిత్
0: అనగా ఏమిటి?
1: హూ ఇస్ కాలర్?
0: నేను శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినటువంటి వాడు ఆ పండితుడు.
1: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్ ఎ స్కాలర్ ఇఫ్ హీ గోస్ త్రూ ఆల్ ద టెక్స్ట్?
0: నేక సర్వశాస్త్ర ప్రవీణుడైనటువంటి వాడు ఆ పండితుడు.
1: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు ఆ పండితుడు?
1: ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ కెన్ యూ కాల్ హిమ్ ఎ స్కాలర్?
0: కాదు కాదు. అది ఏ భగవద్గీత దీని అన్నిటినీ ఖండించి
1: భగవద్గీత క్లియర్
0: సమదర్శన అన్నారు.
1: On analysis, Bhagavad Gita said, Pandita
0: Samadarshana. Equal mind.
1: The one with such a mind is real scholar.
0: Sukadukkamuni yandu, papa punyamuni yandu, ninda stutuni yandu, kashta nashtamuli yandu, oke manasunu kaliginatuvanti vadu panditudu.
1: The Gita clearly tells, he is only a scholar, a pandit, if he maintains the state of equal mindedness or equanimity, both in times of pain and pleasure. The heat and cold he should be unmindful.
0: అదే ఉండాలి, ఇది ఉండాలి.
1: బోత్ ఆర్ నీడెడ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ ది క్వాలిటీ
0: ఆఫ్ ది నేచర్. ఇది ప్రాకృతమైనటువంటి ధర్మములు.
1: దిస్ ఇస్ ది ధర్మ ఆఫ్ ద వరల్డ్.
0: ఎండనే లేకుండా చలి ఉండాలంటే ఈ చలిని కూడా నువ్వు ఎంతకాలం నీవు ఆశించలేవు.
1: You cannot expect the severe cold all the time.
0: తిరిగి ఎండ కావాలని కోరుతున్నావు.
1: You want heat again, sunshine.
0: ఆ ఎండనే కాస్తుంటుంటే అబ్బబ్బా ఈ ఎండను సహించుకోలేము, తిరిగి చల్లదనం కావాలని కోరుతున్నావు.
1: You can't bear the heat again, you want the cold season.
0: ఇది నీ యొక్క చేతిలో ఉందా?
1: Does it lie in your hand?
0: భగవంతుని యొక్క అనుగ్రహము.
1: It's all God's grace.
0: ఈ ప్రపంచమునకే పేరు ద్వైతము అని పేరు.
1: The whole world is called ద్వైతం or duality.
0: ఈ డ్యూయాలిటీ అనేటువంటిది ఉంటేనే మానవునికి ఒక విధమైనటువంటి రాణింపు కలుగుతుంది.
1: Because of the duality you'll be able to live here.
0: ఈ రెండు ఉండటం చేతనే మానవుడు సుఖశాంతులను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ టూ యూ హావ్ గాట్ ఆల్ ది పీస్ అండ్ కంఫర్ట్.
0: నిరంతరము తీపి తినడానికి ఎవరికి ఇష్టపడరు.
1: నో వన్ లైక్స్ టు ఈట్.
0: ఒక 10 దినములు తీపి తింటే 11వ దినం ఒక పిక్కిల్ తీసుకోవాలి.
1: ఇఫ్ యూ ఈట్ స్వీట్ కంటిన్యూ ఫర్ 10 డేస్ యూ నీడ్ ఎ పిక్కిల్ ఆన్ ద 11th డే.
0: ఈ పిక్కిల్స్ దినము తింటుంటే మరి స్వీట్ కావాలని ఆశ వస్తుంటుంది.
1: ఇఫ్ యూ ఈట్ పిక్కిల్స్ ఎవ్రీ డే యూ నీడ్ ఎ స్వీట్ దేర్ ఆఫ్టర్.
0: సుఖదుఃఖీ సమే కృత్వ లాభం లాభ జయా జయా. ఈ రెండు కూడాను ఉండినప్పుడే మానవునికి సుఖదుఖములు లాభ నష్టములు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ డ్యూయల్ వరల్డ్ యు ఫైండ్ ద ప్రాఫిట్ ఇన్ ద లాస్.
0: ఐ ప్లేయింగ్ ద ప్రైజ్. ఈ డ్యూయలిజం లోపల కూడా ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యు షుడ్ నో ది ఈక్వాలిటీ ఇన్ దిస్ డ్యూయలిజం.
0: సృష్టిలో డ్యూయలిజం ఉంటుండాలి కదా అని చెప్పి ఈ డ్యూయలిజం లో మనం పోకూడదు.
1: బికాస్ దేర్ ఇస్ డ్యూయలిజం ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నాట్ బి డ్రాన్ ఇన్ దట్.
0: డ్యూయలి మైండ్ ఇస్ బ్లాక్ మైండెడ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: హాఫ్ బ్లైండ్.
1: బ్లైండ్ బ్లైండ్.
0: కనుకనే మనము ఈ డ్యూయలీ మైండ్ ఉంటుండకూడదు.
1: సో వీ షుడ్ హ్యావ్ డ్యూయల్ మైండ్.
0: ఇది కేవలము గడియారం పెండులు మాదిరి కొడుతుంటుంది, ఇటు అటు ఇటు అటు.
1: ఇట్ ఈస్ లైక్ ది పెండులమ్ ఆఫ్ ద వాల్ క్లాక్ దట్ ఆసిలేట్స్.
0: ఇది కొట్టేంత వరకు నువ్వు జీవ బ్రహ్మాలు తిరుగుతూనే ఉంటుంటాయి ఈ యొక్క నిమిట్ ముందు లేక గంటల ముందు.
1: సో లాంగ్ దిస్ పెండులమ్ ఆసిలేట్స్ యూ ఫైండ్ ద హ్యాండ్ స్పిన్ ఆఫ్ ద సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ అవర్స్ రివాల్వింగ్.
0: ఈ జీవాత్మ పరమాత్మలు తిరుగుతూనే ఉంటుంటాయి.
1: ద ఇండివిజువల్ సూపర్ సోల్
0: ఎప్పుడు ఇంకా
1: when do they unite?
0: ఎప్పుడు ఈ పెండలం నిలిచిపోతే అప్పుడు రెండు చేరిపోతుంది.
1: The moment the pendulum comes to a stand still there will be unity.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటి పెండులాన్ని సాధ్యమైనంత వరకు మనం తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should have a control over this pendulum of the mind.
0: నీకు టైం కావాలని కోరుకున్నంత వరకు ఈ పెండులం తిరుగుతూనే ఉండాలి.
1: So long you need the time, the pendulum must move.
0: ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత నీకు టైమే అక్కర్లేదు.
1: When once you recognize this principle of unity oneness you
0: time
1: don't need
0: time. Is God.
1: Time is God.
0: కాలాయన మహాం కాల కాలాయన మహాం కాల దర్పదమనాయన మహా కాలాతీతాయ నమః కాల స్వరూపాయ నమః అంత కాలమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ టైం.
0: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. ఈ కాలమును కాలుడు మింగుతున్నాడు.
1: దిస్ టైమ్ ఇస్ స్వాలోడ్ బై కాలుడు ద గాడ్ ఆఫ్ డెత్.
0: కానీ మానవుడు కాలుండే మింగుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ స్వాలోయింగ్ ది వెరీ కాలుడు.
0: అలాంటి వాడే నిజమైనటువంటి మనిషి.
1: ఈజ్ ద ట్రూ హ్యూమన్.
0: కాలానికి మనం ఎదుర్కోకూడదు, వెరవకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫియర్ టైమ్.
0: కాలమును మన హస్తగతం గావించుకోవాలి.
1: యూ షుడ్ హావ్
0: టోటల్ కాలం మన చేతిలో ఉంటుండాలి.
1: ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కాలమే దైవ స్వరూపము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: దైవం నీ హృదయవాసి.
1: God dwells in your heart.
0: కాబట్టి దైవం నీ యొక్క హృదయంలోనే నిలిచి ఉన్నాడు.
1: God is in your heart.
0: కనుకనే ఇంత గొప్పవాడు మానవుడు.
1: Man is so great.
0: భగవంతుని తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు మానవుడు.
1: And it's a man who will have God divinity with him.
0: కించిత్ పరచుకోవటము ఇది చాలా సరైనటువంటిది కాదు.
1: To consider one's own self so low and mean is a matter of shame.
0: కనుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: God is gifted to undertake good activity.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The human life is rarest of all.
0: నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: It is very extremely rare.
0: అంతేకాని నరజన్మమని దీనిని కించిత్ పరచుకోకూడదు.
1: Never consider it so low and mean.
0: ఈ నరజన్మను నారాయణకు అర్పితం చేయాలి.
1: This human life has got to be surrendered to Narayana God.
0: అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము.
1: Human life is gifted.
0: మానవత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
1: The humanity should attain divinity.
0: మానవత్వానికి వచ్చింది.
1: The human life is of
0: మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి.
1: The man should become
0: God. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు.
1: Unfortunately, man is coming down to the level of animal.
0: ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు.
1: We should never make use of reverse gear.
0: అంత ఫ్రంట్ గేర్ పోవాలి పోవాలి పోవాలి.
1: అప్లై ఫ్రంట్ గేర్, మార్చ్ అహెడ్, గో.
0: ఎక్కడే గాని మనం స్టాప్ చేయకూడదు.
1: వి షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్.
0: ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ డెస్టినేషన్ డూ నాట్ స్టాప్.
0: అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము.
1: దాట్ ఈస్ ద ట్రావెల్ ఇన్ దిస్.
0: మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు.
1: మ్యాన్ ఈస్ దట్.
0: ఈ యాత్రను పూర్తి గావించుకోవాలి.
1: హి షుడ్ కమ్ టు ఎన్
0: ఈ పాత్రను పూర్తి గావించుకోవాలి.
1: అండ్ హి షుడ్ ఫుల్ఫిల్ హిస్ ఆబ్లిగేషన్స్.
0: అది ఏ మానవుని యొక్క నిజమైనటువంటి ఆశయము.
1: దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: అది ఏ చెప్పాను, లైఫ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ లైఫ్?
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఎఫ్స్ అని చెప్పాను.
1: భగవాన్ రిఫర్ టు ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: హూ ఇస్ యువర్
0: కాన్షియన్స్? ఇస్ యువర్ మాస్టర్
1: యువర్ కాన్షియన్స్? ఇస్ యువర్ మాస్టర్.
0: అది ఫస్ట్ ఫాలో ది మాస్టర్.
1: దట్ ఇస్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
0: అది ఏ నీ యొక్క జీవిత గమ్యం.
1: దట్ ఈస్ ది
0: పర్పస్. అది ఏ నీ జీవితం యొక్క ఆట.
1: That is the play.
0: Life is game, play it.
1: Life is a game, play it.
0: Life is dream, realize it.
1: Life is a dream, realize it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: Life is troubles, meet it.
1: Life is troubles, meet it.
0: కనుకనే లైఫ్ అనేటువంటిది ఇంత అంతరాత్మతో కూడినటువంటిది.
1: లైఫ్ ఇస్ సో మీనింగ్.
0: ఇంత రహస్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ సటిలిటీ, సీక్రెట్.
0: ఇలాంటి రహస్యమైనటువంటి, ఇలాంటి పవిత్రమైనటువంటి, ఇలాంటి దివ్యమైనటువంటి, ఇలాంటి భవ్యమైనటువంటి, ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరచుకుంటున్నాం.
1: వీ కన్సిడర్ దిస్ హ్యూమన్ లైఫ్ సో మీన్ అండ్ లో, ఆల్దో ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్.
0: సత్యాన్ని మర్చిపోవటమే.
1: వాట్స్ ద రీజన్ వీ హావ్ ఫర్గాటెన్ ద ట్రూత్?
0: త్రీ ఫోర్త్ ట్రూత్ ఈజ్ లైఫ్ అన్నారు.
1: త్రీ ఫోర్త్ ఆఫ్ ట్రూత్ ఈజ్ లైఫ్.
0: కానీ నేను అది ఒప్పుకోను.
1: బట్ భగవాన్ డజంట్
0: ఎండోర్స్ త్రీ ఫోర్త్. కంప్లీట్ ట్రూత్ ఈజ్ లైఫ్.
1: భగవాన్ డజంట్ ఎండోర్స్ ఇట్. కంప్లీట్ ట్రూత్ ఈజ్ ఫుల్ లైఫ్.
0: చాలా మంది త్రీ ఫోర్త్ లైఫ్ ఈజ్ ట్రూత్ అంటారు.
1: మెనీ సే త్రీ ఫోర్త్ ఆఫ్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: నో, త్రీ ఫోర్త్. వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
1: భగవాన్ విల్ క్వశ్చన్ యూ, వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
0: కానీ ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
1: సో ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: గాడ్ ఈస్ పూర్ణం.
1: గాడ్ ఈస్ ఫుల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. పూర్ణమద. అతను పూర్ణమే, నీవు పూర్ణమే, జగత్తు పూర్ణమే, అంత పూర్ణమే.
1: గాడ్ ఈస్ ఫుల్, యు ఆర్ ఫుల్, నేచర్ ఈస్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్.
0: పూర్ణం ఈస్ ట్రూత్.
1: దేర్ఫోర్ దిస్
0: ట్రూత్ ఈస్ పూర్ణం.
1: ట్రూత్ ఈస్ ఫుల్.
0: కనుకనే ఫుల్ గా ఉంటుండాలి సత్యంలో.
1: సో దేర్ ట్రూత్ ఈస్ ఫుల్.
0: కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు కూడాను మన నోటి నుంచి అసత్యం రాకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వీ షుడ్ నాట్ అటర్ లైస్.
0: ఒకవేళ సత్యము చెప్తే ఏమైనా కొంత ప్రమాదమో లేక కొన్ని ఇక్కట్లో కలిగేటువంటి పరిస్థితి ఉంటుంటే సత్యం చెప్పద్దు, అసత్యం చెప్పద్దు, మౌనాన్ని వహించు.
1: ఇన్ కేస్ యూ ఎన్కౌంటర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బై టెలింగ్ ట్రూత్, డోంట్ అటర్ ఏ లై.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయదు. ఇలాంటి పరిస్థితి లోపల నీవు సత్యము చెప్పవద్దు, అసత్యము చెప్పవద్దు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్ డోంట్ స్పీక్ ట్రూత్, డోంట్ అటర్ ఎ లై.
0: ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు.
1: అట్ వన్ టైమ్ ఇంద్ర వాంటెడ్ టు టెస్ట్
0: ఎన్ సన్యాసి కాదు, మహాయోగిగా ఉండేటువంటి వాడు.
1: ఈజ్ ఎన్ టోటల్ రెనన్షియేట్.
0: అతను రెండు ప్రతిజ్ఞలు పట్టాడు.
1: He has taken upon himself two vows.
0: పరులను హింసించను,
1: I won't hurt anybody.
0: అసత్యం ఆడను,
1: I will not utter a lie.
0: ఈ రెండింటిని మా జీవితంలో సాధించాలి అని పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు.
1: He wanted to accomplish these two and therefore has undertaken penance.
0: భగవంతుడు ఒక జింకను తరుముకుంటూ ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడిని ముందుగా ఆ జింక పోయేటట్టుగా చేశాడు.
1: God in the form of a hunter was just chasing a deer that was passing by.
0: కాని ఈ డియర్ దుంకుతూ పోవడం చేత ఈ తపస్వి కన్ను తెరిచి చూచాడు.
1: And this one of ascetic opened his eyes and watched
0: it. తక్షణమే అది ఒక పొదలో పోయి చేరిపోయింది.
1: He watched this deer getting into a bush there.
0: వచ్చాడు హంటర్ వేషం ఉన్నటువంటి భగవంతుడు.
1: God in the form of hunter came.
0: స్వామీజీ, నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరేమైనా చూసారా?
1: I'm chasing a deer, have you noticed it?
0: చూడలేదంటే అసత్యము.
1: ఇఫ్ సేస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై.
0: చూచినదంటే ఎక్కడ ఉంది అంటాడు.
1: ఇఫ్ ఐ సే ఐ హావ్ సీన్ ఇట్ ఇస్
0: వేర్ ఇట్ ఇస్ ఉంది అంటే దాన్ని హింసిస్తాడు.
1: ఇఫ్ ఐ సే ఇట్స్ బిహైండ్ ద బుష్
0: కాబట్టి ఒక ప్రాణిని హింసించను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తప్పిన వాడు అవుతాడు.
1: హస్ టేకెన్ ఎ వౌ నాట్ టు హర్ట్ నాట్ టు హార్మ్.
0: చూడలేదు అంటే అసత్యం ఆడిన వాడు అవుతాడు.
1: ఇఫ్ సేస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై, బ్లేటెంట్ లై.
0: అప్పుడు భగవంతుని ప్రార్థించాడు.
1: సో హీ ప్రేడ్ టు గాడ్.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నా ఈ రెండు ప్రతిజ్ఞలకు భంగం కాకుండా నీ ఒక విజన్, నీ యొక్క తలంపు నాకు అందించమని చెప్పాడు.
1: హీ ప్రేడ్ టు గాడ్, ఓ గాడ్ గివ్ మీ ద థాట్స్ సో దాట్ ఐ విల్ అప్హోల్డ్ దీస్ టూ వౌస్ ఐ హావ్ అండర్టేకెన్.
0: తక్షణమే భగవంతుడు ఆ యొక్క విజన్ అందించాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ దట్ విజన్.
0: నిర్మలమైన హృదయంతో ప్రార్థించినటువంటి వారికి క్షణాల్లోపలే దాని యొక్క విజన్ జవాబునిస్తుంటాడు భగవంతుడు.
1: ఇఫ్ యు ప్రే విత్ ప్యూర్ హార్ట్ గాడ్ రెస్పాండ్స్.
0: కేవలం పెదవులతో ప్రార్థించేటువంటి వారికి ఎన్ని సంవత్సరాలైనా కూడా జవాబు ఇవ్వడు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ ఎ లిప్ సర్వీస్ యూ విల్ నెవర్ గెట్ రిప్లై ఎనీ టైమ్.
0: హృదయముతో ప్రార్థించేటువంటి వారికి తక్షణమే రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్.
1: ఇఫ్ యు ప్రే విత్ యువర్ హార్ట్ యూ విల్ గెట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఇన్స్టంటేనియస్లీ.
0: వచ్చింది ఆ విజన్.
1: దేర్ కేమ్ దట్ విజన్.
0: ఆ ముని చెప్తున్నాడు.
1: అండ్ ద సెయింట్ వాస్ టెల్లింగ్,
0: ఏది చూచెను అది పల్కదు, ఎది పల్కును అది చూడలేదు, ఏమందు భువిన్.
1: వాట్ ఎమ్ ఐ టు సే?
0: ఓ హంటర్,
1: ఓ హంటర్,
0: ఏది చూచెను అది పల్కదు.
1: దట్ విచ్ హస్ సీన్,
0: కన్నులు చూచినా జింకను కానీ కన్నులు చెప్పలేవు, దానికి నోరు లేదు.
1: ఐస్ హావ్ సీన్ ద డియర్ బట్ ఇట్ కెనాట్ సే.

0: find an escape out of it.
1: సత్యము చెప్పి దాన్ని ప్రమాదం సంభవించకూడదు.
0: బై టెలింగ్ ట్రూత్
1: అసత్యం చెప్పి పాపంలో మునగకూడదు.
0: నెవర్ కమిట్ ఈ
1: రెండింటికి సంబంధం లేని మార్గాన్ని మధ్య మార్గాన్ని అనుసరించు. ఎందుకనగా ఇది మిథ్యలోకము, మిథ్యలోకము ఇది మధ్యలోకమే కనుక మధ్య మార్గాన్ని అనుసరించమన్నాడు.
0: బై టెలింగ్ లైస్ విల్ బి కమిటింగ్ ఏ సిన్, దేర్ఫోర్ గో ఇన్ ద మిడిల్ పాత్ మిడ్ వే.
1: ఈ బాల్యమునందు సాధ్యమైనంత వరకు నువ్వు అసత్యం ఆడకుండా చూడండి. ఒకవేళ అసత్యం ఆడేటువంటి పరిస్థితి వస్తే అసత్యం మాత్రం చెప్పకండి, సత్యం మాత్రం చెప్పకండి, రెండూ లేకుండా మౌనాన్ని వహించు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ బి కాషస్, ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ టు టెల్ ఎ లై నెవర్ టెల్ లైక్ దాట్, ఎట్ లీస్ట్ డోంట్ స్పీక్ ది ట్రూత్, రిమైన్ సైలెంట్.
1: హే శివ శంకర్ నమామి శంకర్.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి మీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: Cero.
1: Embodiments of love.
2: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
2: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
0: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishop Rushdie, and today's episode was first broadcast in January 2024. Dear listener, we hope you like this program, and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@sssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you and loving Sairam from Prashanti Nilayam.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

सूरदास प्रभु हे गिरिधारी माई मीरा के प्रभु।

राधिका।

ఎం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

0: If the feeling in one's mind is good, it will certainly yield fruit in accordance with the good intention. Similarly, if in the mind the feeling and the thought is wicked, polluted and dirty, the fruit which one reaps also will be in accordance with the pollution in one's own mind.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Samasta prapanchamunaku aadharamu Agni, Suryudu, Chandrudu.
0: The basis for the entire world is fire, sun god and moon.
1: ఈ మూడింటిని లేదని కాని కాదని కాని ఎవ్వరూ చెప్పలేరు.
0: నో వన్ కెన్ డినై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ త్రీ ఎంటిటీస్.
1: దేశం కృశాను భాను హిమకరతే. కృశాను అనగా అగ్ని, భాను అనగా సూర్యుడు, హిమము అనగా చంద్రుడు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే యావత్ ప్రపంచము కూడాను మానవులను ఆకర్షించుచున్నది, రమింపచేయుచున్నది, భ్రమింపచేయుచున్నది, తరింపచేయుచున్నది.
0: ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది సన్, ఫైర్ అండ్ మూన్ విచ్ మేక్స్ ఎవ్రీ పర్సన్ బీయింగ్ అట్రాక్టెడ్ బై ద వరల్డ్, విచ్ గివ్స్ జాయ్ అండ్ థ్రిల్ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఆల్సో డెల్యూడ్స్ ఎ మ్యాన్ from the world.
1: జగత్తును రమింపచేయునది కనుకనే ఈ మూడింటికిని రామా అని పేరు.
0: As this makes the entire world filled with joy, it has been called Rama.
1: Rama అను పదమునందు మూడు శబ్దములు ఇమిడి ఉంటుందని.
0: There are three sounds which are embedded in this word Rama.
1: Ra, A, Ma. ఇది రామ.
0: దోస్ త్రీ ఆర్ ర, ఆ అండ్ మా.
1: రా అగ్ని, ఆ సూర్యుడు, మా చంద్రుడు. ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే రామతత్వం.
0: రా స్టాండ్స్ ఫర్ ఫైర్, ఆ స్టాండ్స్ ఫర్ సన్, మా స్టాండ్స్ ఫర్ మూన్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఈజ్ ద వర్డ్ రామ.
1: ప్రపంచమునందు సమస్త పదార్థములు కూడాను రూపనామములు తప్ప మూడొక్కటి లేదు.
0: Whatever object you see in the world has two things. One is name, another is form.
1: Samasta padarthamulu kudanu namamunu aashrayinchiye unnavi.
0: All the objects are associated with a name.
1: Namamunu aadharam chesukoniye roopamunu manam pondagalugutunnamu.
0: The form also is based upon the name.
1: కనుక జగత్తునకు నామమే ప్రధానము, నామమే ఆధారము, నామమే మూలము.
0: Therefore, for the entire world, the name is very important, name is the very basis, name is the very root.
1: ఈ ప్రపంచమంతయు కూడాను రెండు పదార్థముల సంయోగము చేతను, రెండు మానవుల సంయోగము చేతను, రెండు విషయముల సంయోగము చేతను ఏర్పడుచున్నది.
0: The entire world is made up of coming together of two entities, two things.
1: మానవుల యొక్క సంయోగం చేతనే జీవతత్వం ఏర్పడుతున్నది.
0: Life principle takes its place on the basis of the humanity.
1: ఇది నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా కూడాను ఇది కాదని ఎవరూ చెప్పటం వీలు కాదు.
0: No one can deny this truth either on the basis of morality, on the basis of righteousness, on the basis of spirituality or even
1: vaidyanikanga kudanu ee rendinti yokka sammelata swaroopame jananamulaku moolakaranamu ani kudanu visheshinchutunnadi.
0: It is also established that birth is based upon the combination of these two even from scientific point of view.
1: Kanuka భగవత్ నామము అనేటువంటిది మా శక్తివంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ గాడ్స్ నేమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అండ్ పొటెన్షియల్.
1: కామధేను నేను మెడకు తలుగు కట్టి ఒక గూటమునకు బిగించినప్పుడు బంధింపబడి మన వశమవుతుంది.
0: ఈవెన్ ఎ సెలెస్టియల్ కౌ కెన్ బి అండర్ ది కంట్రోల్ వెన్ ఇట్ ఈస్ టైడ్ టు ఎ రోప్ అండ్ పెగ్ టు ఎ పెగ్.
1: అటులనే సర్వాభీష్టమును నెరవేర్చినట్టి సర్వహృదయవాసి అయినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడనే కామధేనువును భక్తి అనేటువంటి పాశము చేత కట్టి నాలుక అనేటువంటి గూటమునకు బిగించినప్పుడు ఆ భగవంతుడు వశీకృతుడవుతాడు.
0: ఇన్ ద సేమ్ వే గాడ్ హూ ఫుల్ఫిల్స్ ఆల్ డిజైర్స్, హూ ఈస్ ఇన్ ది ఇన్డ్వెలర్ ఆఫ్ ఎవ్రీ హార్ట్ అండ్ హూ ఈస్ ఆమ్నిషియంట్, కెన్ బి ఒబ్టెయిన్ త్రూ డివోషన్ అండ్ డివోషన్ టైడ్ అండ్ మేట్ డామ్స్ ఆన్ ద టంగ్.
1: కనుక భగవంతుణ్ణి బంధించేటువంటి విధానము కానీ భగవంతుని వశం చేసుకునేటువంటి మార్గము కానీ భగవంతుని ఆనందంగా అనుభవించేటువంటి మార్గమును కానీ రెండే కారణం. ఒకటి నామము, రెండవది ప్రేమ.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ వే ఆఫ్ టైయింగ్ గాడ్ టు అస్ అండ్ మేకింగ్ హిమ్ అవర్ ఓన్ అండ్ గివ్ ఎంజాయ్ ది జాయ్ ఫ్రమ్ గాడ్ అండ్ దట్ ఈస్ త్రూ సౌండ్ అండ్ త్రూ డివోషన్.
1: కనుక నీ నామము అనేటువంటిది కేవలం రామా అని పిలవచ్చు, హరి అని పిలవచ్చు, హరా అని పిలవచ్చు, ఇంకే విధమైనటువంటి నామము చేత నేను ఈ నామమునకు సర్వాంతర్యామి అనేటువంటి యొక్క సమగ్రత ఉంటున్నది.
0: బై వాట్ ఎవర్ నేమ్ బి, వెదర్ ఇట్ ఇస్ రామా, హరి ఆర్ హరా, యూ విల్ బి ఏబుల్ టు రీచ్ గాడ్ అండ్ ఎస్టాబ్లిష్ కమ్యూనియన్ విత్ హిమ్ హూ ఈస్ ఆమ్నిషియంట్.
1: ఈ రామా అనేటువంటి పదము కేవలము దశరథ మహారాజు యొక్క కుమారుని పేరు కాదు.
0: దిస్ వర్డ్ రామా ఈజ్ నాట్ ది నేమ్ గివన్ టు సన్ ఆఫ్ దశరథ అలోన్.
1: రమింపచేసేటువంటి ఆత్మకే రామా అని పేరు.
0: ఎవ్రీథింగ్ విచ్ గివ్స్ జాయ్ అండ్ డిలైట్స్ యూ ఈజ్ రియల్లీ రామా.
1: ఈ నామమును దశరథ కుమారుడికి వశిష్ఠుల వారు పెట్టినటువంటి పేరు.
0: దిస్ నేమ్ హెస్ బీన్ గివన్ టు ద సన్ ఆఫ్ దశరథ బై వశిష్ఠ.
1: అంతేకాని రామ అంటే కేవలం దశరథ మహారాజు యొక్క కుమారుని యొక్క పేరు కాదు.
0: బట్ ఇట్ ఈస్ రాంగ్ టు కన్ఫైన్ ది నేమ్ ఆఫ్ రామ ఓన్లీ టు
1: సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వేశ్వర్యత్వము, సర్వాంతర్యామి యొక్క తత్వమే ఈ రామ అనేటువంటి పేరుకు తగిన అర్థము.
0: దిస్ నేమ్ రామ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్ని ఫెలిసిటీ.
1: ప్రాచేతనుడు అనగా వాల్మీకి 100 కోట్ల శ్లోకములు రామాయణంగా రచించాడు.
0: వాల్మీకి హెస్ రిటన్ 100 crore స్టాంజాస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రామాయణ.
1: ఈ శ్లోకములను ముల్లోక వాసులకు సమముగా పంచవలనని భగవంతుణ్ణి ప్రార్థించాడు.
0: హీ ప్రే టు గాడ్ దట్ దీస్ స్టాంజాస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 3 వరల్డ్స్ ఈక్వలీ.
1: ఆ భక్తుని అభీష్టమును పురస్కరించుకొని
0: on the basis of the desire of the devotee
1: ఈశ్వరుడు లోక లోకములకు 33,33,33,333 శ్లోకాలు భజించాడు.
0: God distributed 33 crores 33 lakhs 33,333 శ్లోకాస్ టు ఈచ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విధముగా 100 కోట్ల శ్లోకములు పంచినప్పుడు ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: When 100 crore slokas were distributed in this fashion, one sloka was left out.
1: ఈ శ్లోకములో 32 అక్షరములు ఉంటున్నాయి.
0: There were 32 letters in this sloka.
1: ఈ శ్లోకమును కూడా నువ్వు ముల్లోకవాసులకు సమంగా పంచాలని దశాక్షరి నామాన్ని 10 అక్షరములుగా ముల్లోకములకు పంచాడు.
0: He wanted to distribute these letters also among the 3 words. 10 each to 3 words he distributed.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే మిగిలి ఉన్నది.
0: This left only 2 letters.
1: ఈ 2 అక్షరములు నామమునే రామ, హరి, హర, కృష్ణ, సాయి అనేటువంటి రూపంలో ఏర్పడుతూ వచ్చాయి.
0: టూ లెటర్స్ ఆర్ రామ హరి హర సాయి కృష్ణ.
1: ఇది ఏ లోకవాసమైనా కూడాను స్మరించవచ్చు, ఏ దేశీయుడైనను స్మరించవచ్చు, ఏ వ్యక్తులైన కూడాను స్మరించవచ్చు.
0: పీపుల్ బిలాంగింగ్ టు ఎనీ వరల్డ్ ఎనీ నేషన్ ఎనీ వన్ కెన్ చాంట్ దిస్ నేమ్.
1: ఇది ఏ తెగకు ఏ మతములకు ఏ కులములకు సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ పర్టికులర్ నేమ్ ఈజ్ నాట్ ది మోనోపోలీ
1: గల మానవుడు.
0: ఇట్ కెన్ ఫిల్
1: ప్రేమ గల మానవుడు.
0: ఎనీ మ్యాన్ హూ హ్యాస్
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరించటంలో ఏమాత్రం కూడా దోషము లేదు.
0: హూ హ్యాస్ ఎ హార్ట్ హూ హ్యాస్ ఎ లవ్ కెన్ చాంట్ దిస్ నేమ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ వాట్స్ ఎవర్.
1: ఈ నామము యొక్క ప్రభావం చేతనే విషము కూడాను అమృతంగా మారిపోతుంది.
0: ద ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ నేమ్ ఈజ్ దట్ ఇట్ కెన్ టర్న్ ఈవెన్ పాయిజన్ ఇంటు నెక్టర్.
1: పవిత్రమైన చరిత్రలు ఎందు మీరా చరిత్ర కూడాను మీరు చదివి ఉండవచ్చు.
0: యూ మస్ట్ హావ్ స్టడీ ఇన్ ది హిస్టరీ ఎ స్టోరీ.
1: ఆమె మహారాణి.
0: షీ వాజ్ ఎ క్వీన్.
1: ఆమెకి ఎట్టి భేదము కాని అహంకారం కాని అభిమానము లేకుండా ఎందరి మగవారి మధ్యయినను ఎందరి రాజుల మధ్యయినను కృష్ణుని ప్రార్థించుకుంటూ గానం చేసుకుంటూ తన యొక్క ప్రార్థనను మైమరిచి పాడుతూ వచ్చింది.
0: Without having any sense of ego, attachment, pride or arrogance, she used to sing the name of Krishna in the midst of all people and everywhere.
1: Deha abhimanam kala tana maradi raani ainatundi meera parapurushula madhya cheri inta vichchalavidiga paadutu ee vidhamaina swechana anubhavistunnadani oka vidhamaina abhimanam cheta atanlo oka dvesham yerpadindi.
0: Her brother in law who was suffering from the body consciousness in the extreme felt that Miraj is moving about in the midst of all men singing the name of Krishna without any fear, and this is not desirable.
1: Sarvabhimanamlo teginchinatvanti Mira.
0: Mira was one who had given up all
1: sarvabhimanamlato koodinatvanti vaadu Maradi.
0: Brother in law was one who was full of attachments and misunderstanding.
1: Bhakti ki abhimanam emiti mamakaram emiti.
0: For devotion it doesn't know any attachment.
1: Bhagavat tyagamana konukunnatundi vyaktiki abhimana mamkara ahankaramulu evatram kudalu undakodadu.
0: The one who is filled with devotion to the Lord will not suffer from any attachment, any type of ego.
1: Atti pavitramenti yokka tattamanu gurtinchukoleinatundi Maradi.
0: Brother in law who could not recognize such a sacred feeling
1: tana kulamunaku tama jatiki tama rajyamunake avamanam kaliginchutunnadani atuvanti stree undakodadani పాలలో విషం కలిపి ఆమెకు అందించాడు.
0: హి ఫెల్ట్ దట్ షీ వాజ్ గెటింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు ద నేషన్ టు ద ఫ్యామిలీ అండ్ టు ఎవ్రీ వన్ అసోసియేటెడ్ విత్ హర్. హి మిక్స్ పాయిజన్ టు ద మిల్క్ అండ్ గేవ్ దట్ టు మీరా.
1: హృదయమునే అర్పించినటువంటి యొక్క మీరా తాను పుచ్చుకునేటువంటి సమస్త పదార్థములు కూడాను కృష్ణునికి అర్పితము చేసే అది ప్రసాదముగా తాను స్వీకరించేటువంటి అలవాటు.
0: Meera, who had offered her heart itself to Krishna, had the habit of offering anything to Krishna before she partakes.
1: ఈ యొక్క చీరమును కృష్ణునికి అర్పితం చేయనప్పుడు చేసినప్పుడు ఆ చీరములో ఉండేటువంటి విషమంతా కూడాను కృష్ణుడు చేర్చుకుని పరిశుద్ధమైనటువంటి యొక్క చీరమును మీరాకు అందించాడు.
0: When this milk was offered to Krishna, Krishna accepted all the poison in the milk and made the milk pure and made Meera drink it.
1: Pavitramainatunte bhakti prapattulalo unnatunte yokka mahattaramainatunte shaktini jagattunaku chaate nimittamu naamamulandunnatunte yokka divyamainatunte tejasunu prabhavamunu prajalaku bodhinche nimittamu ee vidhamainatunte yokka adarshanni Meera andistu vachindi.
0: Meera underwent this particular experience in order to demonstrate the power and potency of devotion, how it can save people, what splendor, what power this name has.
1: Naamu ekkada nunchi vachinadi ekkada cherinadi ekkada uchcharinchutunnadi aneetvanti oka tattvanni manavudu evvaru kodanu gurtinchadaniki prayatninchatam ledu.
0: No human being is making any effort. From where does this name come? How does it occur? Where does it end? What is its origin and what is its
1: deeniki aadharamu aadarshamu bhagavatame.
0: The very basis and the very ideal is found in Bhagavata.
1: Balarama Krishnudu ekkada puttaro Yashodaku teliyadu.
0: యశోద డిడ్ నాట్ నో వేర్ బలరామ అండ్ కృష్ణ వర్ బోర్న్.
1: కానీ తన కుమారుడనే భావించి యశోద వారిని చాపుతూ వచ్చింది.
0: షీ కన్సిడర్ దెమ్ యాజ్ హర్ ఓన్ చిల్డ్రన్ అండ్ షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ప్రొటెక్టింగ్ దెమ్ బ్రింగింగ్ దెమ్ అప్.
1: వీరిరువురు గోకులంలో నివసిస్తూ వచ్చారు.
0: దే వర్ స్టేయింగ్ ఇన్ గోకులం.
1: మధురలో పుట్టారు.
0: దే వర్ బోర్న్ ఇన్ మధుర.
1: దేవకీదేవి గర్భంలో పెరిగారు.
0: దే వర్ ఫాస్టర్డ్ ఇన్ ది వూంబ్ ఆఫ్ దేవకీ దేవి.
1: యశోద ఇంటిలో ఆట ఆడుతున్నారు.
0: దే వర్ ప్లేయింగ్ ఇన్ ద హోమ్ ఆఫ్ యశోద.
1: ఇక్కడ యశోద ఎవరు?
0: హూ ఈజ్ యశోద హియర్?
1: గోకులం ఏది?
0: వాట్ యూ మీన్ బై
1: మధుర ఏది?
0: వాట్ ఈజ్ మధుర?
1: దేవకీదేవి ఎవరు?
0: హూ ఈజ్ దేవకీదేవి?
1: ఈ అన్నింటి యొక్క అంతరార్థమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు,
0: వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్,
1: ఇది పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి చరిత్రంగా రూపొందుతూ వచ్చింది.
0: ఇట్ బికమ్స్ ఎ వెరీ సేక్రెడ్ స్టోరీ.
1: ఈ బలరాముడు మధురలో జన్మించారు.
0: దిస్ బలరామ అండ్ కృష్ణ వర్ బోర్న్ ఇన్ మధుర.
1: ఈ మధుర అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మధుర?
1: నాభిస్థానమే మధుర.
0: ఇట్ ఈస్ ఇన్ నావెల్ దట్ ఈస్ మధుర.
1: దివ్య శక్తియే దేవకీదేవి.
0: ద డివైన్ పవర్ ఈజ్ దేవకీ.
1: నాదము అనేటువంటి యొక్క దేవకీదేవి యందు ఉద్భవించి ఒక నాడము అనేటువంటి యొక్క నాభి నుండి కూడాను వారు ఆవిర్భవించి
0: దే హావ్ టేకన్ దేర్ బర్త్
1: గోకులము అనే నోరులో చేరి
0: ఇన్ ది సౌ
1: యశోద అనే నాలుక పైన పెరుగుతూ వచ్చారు.
0: అండ్ ది ఎంటర్డ్ ఇన్ టు గోకులం విచ్ మే బి కంపేర్డ్ టు ద మౌత్ అండ్ దే గ్రూ అప్ ఆన్ టంగ్.
1: నాలుకనే యశోద.
0: దిస్ టంగ్ మే బి కంపేర్డ్ టు యశోద.
1: నోరే గోకులము.
0: దిస్ మౌత్ మే బి కంపేర్డ్ టు గోకులం.
1: నాభియే మధురము.
0: ది నేవల్ ఈజ్ మధుర.
1: దివ్య శక్తియే దేవకీదేవి.
0: ద డివైన్ పవర్ ఈజ్ దేవకీదేవి.
1: పవిత్రమైనటువంటి నామములు ఈ యొక్క బలరామకృష్ణుడు.
0: దిస్ బలరామ కృష్ణ ఆర్ ది సేక్రెడ్ నేమ్స్.
1: రామ అనేటువంటిది రమించినటువంటిది. ఏ విధంగా రమించేటువంటిది? మహాబలవత్తరంగా రమించేటువంటిది.
0: ద వన్ విచ్ డిలైట్స్ ఈజ్ రామ అండ్ ద వన్ విచ్ డిలైట్స్ గ్రేట్లీ దట్ ఈస్ రియలీ రామ.
1: మనకు ఈ నామములు మన నాభి నుండి ఆవిర్భవించేటువంటివే కాని కేవలము నాలుగు నుంచి వచ్చేటువంటివి కాదు.
0: Therefore this name has to emanate from the navel itself, not from the tongue.
1: నాలుక నుండి మనం కాపాడుకోవాలి ఆ నామము.
0: We have to foster it right from the navel stage where it takes its.
1: కానీ స్మరణ మాత్రం నాభి నుండి రావాలి.
0: But the very remembrance must come from the navi, from the navel.
1: కనుక నామస్మరణ అనేటువంటిది నాభి నుండి ఆవిర్భవించి నాలుక పైన నాట్యమాడినప్పుడే అది పవిత్రమైనటువంటి యొక్క నామంగా రూపొందుతుంది.
0: The name becomes a very sacred name when it originates from navel and dances on the tongue.
1: ee naamamu aneetundi daniki artham emiti?
0: What is the meaning of
1: naama?
0: What is the meaning of name? Naama
1: na a ma e naama.
0: That consists of three. Na a ma.
1: Na a ma.
0: Na a ma.
1: Idi sankhya shastramulandu kudanu idi 7 ga roopondutundi.
0: According to numerology, the science of numerology, it becomes 7.
1: Na anaga 0.
0: Na
1: ami ledu na.
0: Na stands for 0.
1: Inka a aneetvantidi 2 ani number.
0: A stands for 2.
1: Ma aneetvantidi 5 number.
0: Ma stands for number
1: 5. 0 plus 2 plus 5 is equal 7.
0: This 0 plus 2 plus 5 equals 7.
1: Na a ma. కనుకనే ఈ ఏడింటికి కూడాను సప్తస్వరములు అని పేరు పెట్టారు.
0: దిస్ 7 స్టాండ్స్ ఫర్ ద 7 స్వరాస్.
1: జగత్తంతా కూడాను సంగీతమునందు కూడాను సా రి గ మ ప ద ని ఇది 7 శబ్దములు.
0: ది ఎంటైర్ మ్యూజిక్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ 7 సౌండ్స్ సా రి గ మ.
1: ఇది సప్త స్వరములు కూడాను.
0: These are the 7 sounds also.
1: సూర్యుని యందు ఉండేటువంటి సప్త రంగులు కూడాను.
0: దిస్ ఆర్ ఆల్సో 7 కలర్స్.
1: ప్రపంచమునందు ఉన్నటువంటి సప్త సముద్రములు కూడాను.
0: దిస్ ఆర్ ఆల్సో 7 ఓషన్స్ ఇన్ ద వరల్డ్.
1: దివ్య జ్ఞాన స్వరూపులైనటువంటి సప్త ఋషులు కూడాను.
0: దిస్ ఆర్ ఆల్సో సప్త ఋషిస్ హు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: కనుక నామము అనగా సప్త ఋషుల యొక్క సంబంధము.
0: దిస్ నామ స్టాండ్స్ ఫర్ ది సప్తర్షీస్ సెవెన్ సేజెస్
1: సప్త సముద్రములని కూడాను పేరు
0: సెవెన్ ఓషన్స్
1: సప్త స్వరములని కూడాను పేరు
0: సెవెన్ సౌండ్స్
1: కనుకనే ఈ నామములు చేసేటువంటి వారు సప్త ఆహము అని అంటుంటారు ఏడు దినములు చెయ్యాలి అని
0: దట్ ఈస్ వై పీపుల్ హూ చాంట్ దిస్ నేమ్ విదౌట్ డూ ఇట్ ఫర్ సెవెన్ డేస్ సప్తాహ
1: ఈ విధంగా ఉండినటువంటి యొక్క నామతత్వాన్ని ఇంకొక రీతిగా మనం విచారణ చేసినప్పుడు
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నామ నామతత్వ
1: మానవుని మనోకమలము
0: వెన్ యూ లుక్ అట్ ఫ్రమ్ ది అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ బికమ్స్ ది లోటస్
1: కమలం పైన మధుకరము అనేటువంటి దుమ్మెద వచ్చి మారుతుంది
0: ఎ బీ బై నేమ్ మధుకర కమ్స్ అండ్ ల్యాండ్స్ ఆన్ దిస్ లోటస్
1: మనసునందున్నటువంటి యొక్క మధురమైనటువంటి భావాన్ని రోలేటువంటిది మధుకరం
0: దిస్ మధుకర బీ ఇస్ ద వన్ విచ్ డ్రింక్స్ అండ్ సక్స్
1: దీనిని మరొక రీతిగా దీనిని విభజించి మధుకర అని రెండు పదములుగా విభజించినప్పుడు మధు అనగా జలము కర అనగా సూర్యుని ప్రకాశం
0: Another way of looking at this word Madhukara is to split into two, Madhu and Kara. Madhu stands for water, Kara stands for sun god.
1: ఈ కమలము అనేటువంటి దానికి క్రింద జలము పైన సూర్య కిరణము రెండు ఉండినప్పుడు ఈ కమలం జీవిస్తుంది.
0: This lotus can live when there is water below and sun above.
1: కనుక మన మనోకమలమునకు సంరక్షించేటువంటిది మధుకర జలము సూర్యకిరణము.
0: The lotus of our heart can be fostered by water and by sun.
1: ఈ సూర్యకిరణములు క్రింద ఉండినటువంటి జలమును పైకి తీసుకుని తిరిగి క్రిందికి పంపుతూ ఉంటాది.
0: ద రేస్ ఆఫ్ ద సన్ డ్రాస్ ది వాటర్ అండ్ దెన్ అగైన్ సెన్స్
1: అనగా మనస్సులకు పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పంపటము తీసుకోవటము తీసుకోవటం పంపటం.
0: దట్ మీన్స్ దస్ దిస్ మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బర్త్ అండ్ ఫర్ డెత్ అగైన్ బర్త్ అండ్
1: అయితే సైకిల్ ఈ రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడు ఇదే రామతత్వంగా మారిపోతుంది.
0: బట్ వెన్ దే బికమ్ టుగెదర్ వన్ ఇంటూ వన్ ఇట్ బికమ్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ
1: మధుకర ఇదే రామ
0: దిస్ మధు ప్లస్ కర మధుకర
1: వేదాంత తత్వం నందు తత్ త్వం అసి అన్నారు.
0: ఇన్ ది వేదాంతిక్ పార్లన్స్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ తత్ త్వం అసి.
1: తత్ అనగా పరమేశ్వరుడు
0: తత్ స్టాండ్స్ ఫర్ పరమేశ్వర
1: సుఖంగా జీవుడు
0: త్వం ద ఇండివిజువల్ సోల్
1: ఈ రెండింటినీ కలుపునదే అసి.
0: ద వన్ విచ్ బ్రింగ్స్ దీస్ టు టుగెదర్ ఈజ్ అసి.
1: కనుక రా ఆ మా రా అనగా పరమాత్మతత్వం
0: రా స్టాండ్స్ ఫర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పరమాత్మ
1: మా అనగా జీవాత్మతత్వము
0: మా ఇండివిజువల్
1: రెండింటినీ ఏకం చేయనదే ఆ అనేటువంటి కూడిక.
0: దిస్ ఆ బ్రింగ్స్ దీస్ టు టుగెదర్
1: అసి
0: దట్ ఈస్ అసి.
1: కనుక తత్వం అసి ఈ జీవాత్మ పరమాత్మ యొక్క ఏకత్వం బోధించినటువంటిదే నామతత్వము.
0: ద పుటింగ్ టుగెదర్ ఆర్ బ్రింగింగ్ టుగెదర్ ఆఫ్ ది సుప్రీం సోల్ అండ్ ది ఇండివిజువల్ సోల్ టుగెదర్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: దీనికి చరిత్ర యందు మరొక చరిత్ర కూడా ఉంటున్నది.
0: ఇన్ హిస్టరీ యు హావ్ గాట్ అనదర్ ఇన్సిడెంట్
1: ఒకనొక సమయమునందు ఈశ్వరుడు గదనాథుని ఒకరిని నిర్ణయించాలని సంకల్పించుకున్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఈశ్వర టుక్ ఎ రెజల్యూషన్
1: గణములనగా దేవతలు
0: టు డిసైడ్
1: దేవతలందరికీ ఒక నాయకుడు ఉండాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఫైండింగ్ ఎ లీడర్.
1: ఏ దానికైనప్పుడు ఒక నాయకుడు లేని నాటకమే జరగదు.
0: నథింగ్ కెన్ బి క్యారీడ్ ఆన్ వితౌట్ దేర్ బీయింగ్ ఎ లీడర్.
1: కనుక ఒక నాయకుడిని నియమించాలని సంకల్పించుకున్నాడు.
0: ఈశ్వర డిసైడెడ్ టు ఫైండ్ అవుట్ ఎ లీడర్ ఫర్ గాడ్స్.
1: దేవతలందరినీ సమావేశపరచి
0: హీ కాల్డ్ ది అసెంబ్లీ ఆఫ్ గాడ్స్.
1: ఎవరు మీలో భూ ప్రదక్షిణ చేసుకుని వస్తారో వారికి గణనాధిపత్యం అందిస్తానన్నాడు.
0: హూ ఎవర్ అమంగ్ యూ కెన్ సర్కంబులేట్ ది ఎంటైర్ అర్త్ అండ్ కమ్ బ్యాక్ అర్లియస్ట్ హీ విల్ బి గివన్ ది లీడర్షిప్.
1: ఇందులో ఎవరెవరి వాహనాన్ని వారు ఎక్కి భూ ప్రదక్షిణకు ప్రారంభం చేశారు.
0: ఈచ్ వన్ ఆఫ్ ది గాడ్స్ టుక్ దర్ వెహికల్ టు గో రౌండ్ అర్త్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇందులో గణపతి కూడా ఒక్కడు.
0: గణపతి వాజ్ ఆల్సో వన్ అమంగ్ దెమ్.
1: ఇతని లంబోదరుడు అని పిలుస్తూ వచ్చారు.
0: అనదర్ నేమ్ ఫర్ గణపతి ఈజ్ లంబోదర.
1: గణపతి అని పేరు లేదు.
0: ఎర్లియర్ దేర్ వాజ్ నో నేమ్ లైక్ గణపతి.
1: లంబోదర లంబోదర అని పిలిచేటువంటి వారు.
0: హి వాస్ కాల్డ్ లంబోదర.
1: అతనికి పొట్ట పెద్దది.
0: హిస్ బెలీ వాస్ బిగ్.
1: వాహనము చిన్నది.
0: హిస్ వెహికల్ వాస్ స్మాల్.
1: దానిపైన కూర్చొని భూ ప్రదక్షిణకు ప్రారంభించాడు.
0: He had to sit on that small vehicle.
1: మధ్య మార్గంలో నారదుడు ఎదురయ్యి,
0: on his way he met Narada.
1: లంబోదర ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు.
0: Narada questioned him, లంబోదర where are you going?
1: ఈ లంబోదరులకు కోపం వచ్చింది.
0: లంబోదర was very angry with
1: Narada. నేను ఈ చిన్న వాహనాన్ని ఎక్కి ఈ భూప్రదక్షిణకు పోతుండే సమయం లోపల ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు.
0: When I was going round the earth with a small vehicle, a single Brahmin came in front of me.
1: పోని అదొక అపశకునము అనుకుందామంటే ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు. అది మరొక అపశకునం.
0: ఇట్ వాజ్ అ బ్యాడ్ ఎనఫ్ వుమన్, బట్ యాడెడ్ టు ఇట్ హి క్వశ్చన్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్, విచ్ ఇస్ అనదర్ బ్యాడ్ వుమన్.
1: కనుక నా కార్యం పూర్తి భిన్నం జరిగిపోతుంది, అనుకూలం కాదని విశ్వసించుకున్నాడు.
0: He resolved that his mission would not be successful.
1: తండ్రి ఆజ్ఞను నేను నెరవేర్చలేకపోతాను అనుకున్నాడు.
0: He felt that he was not going to fulfill the mission of the father. He was extremely sad.
1: నారదుడు మరింత దగ్గరికి వచ్చి నవ్వుతూ, లంబోదర నీ ప్రయాణం నాకు తెలియంది కాదు, పోతున్నావు, కానీ శృతి ప్రమాణాన్ని నీవు అనుసరించినప్పుడే నీకు విజయం చేకూరుతుంది అన్నాడు.
0: నారద కేమ్ క్లోజ్ విత్ ఎ స్మైల్. హి సెడ్, వెల్ ఐ నో యువర్ మిషన్, బట్ ఓన్లీ వెన్ యూ ఫాలో ది క్రియేషన్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్ యు ఆర్ లైక్ టు సక్సీడ్.
1: ప్రమాణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ క్రియేషన్?
1: సమస్త శృతులు ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క నామతత్వమే ఏర్పడుతూ వచ్చింది.
0: ఆల్ ది శృతీస్,
1: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములందు కూడాను నామమే ప్రధానము, నామమే మూలము అని.
0: ఆల్ ది శృతీ స్క్రిప్చర్స్ వేదాస్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ నేమ్. దట్ ఇస్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్.
1: ఒక మర్రి విత్తనమునందు గొప్ప వృక్షము ఏ రీతిగా ఇమిడి ఉన్నదో,
0: జస్ట్ యాజ్ ఎ బిగ్ ట్రీ బ్యానియన్ ట్రీ ఇస్ హిడెన్ ఇన్ ఎ స్మాల్ సీడ్,
1: ఒక్క నామమునందునే సమస్త ప్రపంచం కూడా ఇమిడి ఉంటున్నది.
0: సిమిలర్లీ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ హిడెన్ ఇన్ ది నేమ్.
1: ప్రపంచం వేరు, నామం వేరు కాదు.
0: దేర్ఫోర్ నేమ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్.
1: నీవు నామాన్ని ప్రదర్శించి చేసినట్టే ప్రపంచమునే ప్రదర్శన చేసిన వాడవుతావు అన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ గో రౌండ్ ద నేమ్, యూ విల్ హావ్ గాన్ రౌండ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: ఒకవేళ దేవతలు ఏమైనా దీనిని అంగీకరించకపోతారేమో, నేను దానికి సాక్షి అన్నాడు.
0: యూ మే థింక్ that the gods are not going to agree for this. I will be a witness.
1: Nenu witness ga vastanu annadu.
0: I am going to come as a witness.
1: Sare Narada, aa naamam emiti cheppamannadu.
0: Ganesha asked, please let me know what that name is.
1: Nenu cheppinattu chesetattuga unte aa naamam neeku cheptanu annadu.
0: I will give you the name only if you can follow my word.
1: Tappaka sirasa vahisthanu annadu.
0: Implicitly I will obey.
1: Ra ma ani rasi danini chutti tiriki velukku vellaadu.
0: You write Rama, go around it, and then you go to your parents.
1: ఈ ప్రపంచమంత రమించినటువంటిది ఈ యొక్క నామమే.
0: This entire world is delighted.
1: ఈ ప్రపంచమంత కూడాను ఈ నామమునందే ఈమిడి ఉంటున్నది.
0: The entire world is also embedded in the
1: నామం. ప్రదక్షిణే ప్రకృతి ప్రదక్షిణ అన్నాడు.
0: Going round this name is equal to going round the entire world.
1: ఈ విధంగా నారదుని యొక్క ఉపదేశమును పురస్కరించుకొని దానిని అనుసరించి తిరిగి వెనుకకు వెళ్లాడు.
0: In tune with this principle, he went round the name and he went to the parents.
1: ఈ మహత్తరమైనటువంటి అంతరాత్మను గుర్తించినటువంటి వాడు ఒకటి చేత ఆనాటి నుండి లంబోదరునకు గణపతి అని పేరు పెట్టారు. అన్ని గణములకు పతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు పెట్టారు.
0: As Ganesha was one who had that extraordinary wisdom, he was made the leader of all the gods and the name was given Ganapati.
1: కనుక ఏ కార్యము ప్రారంభించినప్పటికి,
0: బిఫోర్ కమెన్సింగ్,
1: ఏ దేవతా పూజలు ప్రారంభించినప్పటికి,
0: బిఫోర్ స్టార్టింగ్
1: దేవతలకందరికి అధిపతి కనుక మొట్టమొదటి నీ పూజ జరుగుగాక అని తండ్రి ఆశీర్వదించాడు.
0: ఫాదర్ బ్లెస్డ్ హిమ్, యూ విల్ బి వర్షిప్డ్ బిఫోర్ ఎనీ వర్క్ ఈజ్ స్టార్టెడ్ ఆర్ ఎనీ వర్క్ ఈజ్ అండర్టేకెన్.
1: కనుక ఏ శుభకార్యాన్ని మనం ప్రారంభించినప్పటికీ గణపతి పూజ చేయటంలో ఉండేటువంటి అంతరార్థం ఇది.
0: దట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అండర్టేకింగ్ ది వర్షిప్ ఆఫ్ గణపతి బిఫోర్ స్టార్టింగ్ ఎనీ.
1: సిద్ధి గణపతి, బుద్ధి గణపతి అని కూడా మరొక పేరు.
0: అనదర్ సెట్ ఆఫ్ నేమ్స్ ఫర్ గణపతి సిద్ధి.
1: మహాబుద్ధివంతుడట.
0: హీఈస్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్.
1: సిద్ధి, బుద్ధి అతని యొక్క శక్తులు.
0: సిద్ధి అండ్ బుద్ధి ఆర్ ది పవర్స్ ఆఫ్ గణపతి.
1: ఇలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు ఒకటి చేత సమస్త కార్యములకు ఏ విఘ్నములు సంభవించకుండా అవిఘ్నము గావించేటువంటి వాడు విఘ్నేశ్వరుడు.
0: యాజ్ గణపతి ఈజ్ వన్ who has this extraordinary powers, he can take care to see that no obstacle comes.
1: ఆధిపత్యము దేని నుండి మనకు లభించింది?
0: How is it that he got this
1: నామము చేతనే లభించింది?
0: He got it by the name.
1: ఈ నామం ఎంత మహత్తరమైనదో మీరు చక్కగా విచారించవచ్చు.
0: You can understand how powerful the name
1: ఈ నామములో అగ్ని, సూర్య, చంద్రాదులు నివసించేటువంటి వారు.
0: In this name live the gods of fire, sun and moon.
1: అయితే ఇవి కూడా ఏదో ఒక రెండు పదార్థముల యొక్క చేరిక చేతనే సంభవించాయి.
0: But even this is a combination of two entities, two objects.
1: ఇది వైజ్ఞానికంగా కూడా విశ్వసించవలసినటువంటి విషయం.
0: One has to accept and believe even scientifically.
1: కొన్ని కోట్ల మైళ్ళ దూరం నుండి ఉన్నటువంటి యొక్క సూర్యుడే మార్చి భస్మం కావిస్తున్నాడు జగత్తును.
0: Sun God who is at a distance of crores of miles is scorching the
1: entire world. ఇలాంటి సూర్యుని కన్నటువంటి తల్లి ఎవరు, తండ్రి ఎవరు?
0: Who is the mother of this sun god?
1: ఇంకా వారు ఎంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారుగా ఉండాలి?
0: What extraordinary power they would have
1: had. ఎంత తీక్షణమైన శక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి?
0: What extraordinary.
1: ఎంత తేజోవంతులుగా ఉంటుండాలి?
0: How resplendent should they have been.
1: ఇంకా అగ్ని,
0: అగ్ని
1: ముట్టిన తక్షణమే మనం భస్మం చేస్తుంది.
0: ఫైర్ బర్న్స్ ది మొమెంట్ యు టచ్ ఇట్.
1: ఈ అగ్నిని కన్నటువంటి తల్లి ఎవరు?
0: Who is the mother who has given birth to this fire?
1: ఆ తండ్రి ఎవరు?
0: Who is the father?
1: ఇరువురు సంయోగం చేతనే కదా సంభవిస్తుంది అది.
0: It is only by a union of these two can they have given birth to this.
1: ఇంకా చంద్రుడికి సీత రాశి అని పేరు.
0: One name given for moon is the very embodiment.
1: ఎన్నో లక్షల మైళ్ళ దూరం నుండి ఉన్నప్పుడే మనకు చాలా చల్లగా హాయిగా ఉంటుంటాయి.
0: Even when moon is at a distance of lakhs
1: అతను సమీపించినప్పుడు ఎంత చల్లగా మంచుగడ్డ వలె మనం తయారవుతాం.
0: When we really approach moon we would be freed into a ball of ice.
1: కన్న తల్లి ఇంకెంత మంచుగడ్డగా ఉంటుండాలి.
0: The mother who has given birth, how
1: ఇతని తండ్రి ఇంకెంత చల్లటి వాడిగా ఉంటుండాలి.
0: How cool would the father be?
1: ఇవన్నీ కూడా మనం చక్కగా విచారణ చేస్తే
0: when you examine and try
1: తేజోవంతుడు,
0: the resplendent one, the
1: ప్రకాశవంతుడు,
0: the one who is shy,
1: ప్రజ్ఞానవంతుడు,
0: the one who is wisdom,
1: చల్లని హృదయం కలవాడు,
0: the one who has got a cool
1: heart,
0: it is only God.
1: కాబట్టి ఈ మూడింటికి నీ తల్లి, తండ్రి భగవంతుడే.
0: Therefore for all these three entities God is
1: సమస్తము భగవంతుని నుండి ఆవిర్భవించినటువంటిది.
0: Everything has emanated from God.
1: కానీ సామాన్యమైన మానవులు
0: but ordinary
1: ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థం యొక్క విచారణ సలుపుతూ పోతున్నారే కాని
0: they are only trying to understand
1: సమస్త పదార్థములకు ఆధారము
0: but the one who is the very basis
1: మూలము
0: వెరీ రూట్
1: ఏది అనేటువంటి ఒక విషయాన్ని విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: ద వెరీ ఫౌండేషన్ దే ఆర్ నాట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద వెరీ బేసిస్.
1: ఆధారం లేని ఆధేయం ఉండడానికి వీలు కాదు.
0: హౌ కెన్ దెర్ బి ఎనీథింగ్ వితౌట్ దెర్ బీయింగ్ ఎ ఫౌండేషన్.
1: ఈనాడు సైంటిస్ట్ కూడా ఏదో ఒకటి ఆధారం ఉన్నది అని ఒక ప్రయత్నం పూర్వకంగా తెలుసుకోగలుగుతున్నారు.
0: Even scientists are coming to the conclusion that there is something as the basis for the
1: దేనికైనా ఒకటి ఆధారం ఉండే తీరాలి.
0: For everything there must be something as the very basis.
1: ఈ కప్పు ఇక్కడ నిలిచి ఉన్నట్టు దీనికి టేబుల్ ఆధారంగా ఉంటుండాలి.
0: If you say for this cup the basis is the table.
1: ఈ టేబుల్ కు ఒక వేదిక ఆధారంగా ఉంటుండాలి.
0: The table is standing.
1: ఈ వేదికకు ఒక భూమి ఆధారంగా ఉంటుండాలి.
0: The stage is based upon.
1: ఇది ఒకదానికొకటి ఒకదానికొకటి ఆధారం ఆధారం ఆధారం. That is ఆధారమే లేకపోతే ఆధేయమే ఉండడానికి వీలు కాదు.
0: That is how for everything there is something as the basis.
1: ఆధారమే నామము, ఆధేయమే లోకము.
0: Therefore the basis is the name and the manifestation of that.
1: సమస్త ప్రపంచము కూడాను నామము అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore the entire creation in the world is based upon name.
1: నామము చేత ఎంత కఠినమైనటువంటి ఎలాంటి సందిగ్ధావస్థలో ఉండేటువంటి యొక్క రూపాన్నైనా మనం చేపట్టవచ్చు.
0: It is possible to get hold of any particular thing through name, through tongue.
1: ఈ కొద్ది మంది ప్రజల లోపలనే కొన్ని గుర్తులు చెప్పి ఒక వ్యక్తిని పట్టమంటే ఇది చాలా కష్టమవుతుంది.
0: There are so many thousands of people here. If you want to identify a person by some features it is difficult.
1: అతని రూపాన్ని పట్టి మనం అతన్ని పట్టడానికి చాలా కష్టమవుతుంది.
0: It is difficult to identify a person on the basis
1: ఒక నామము ఆధారం చేసుకుంటే.
0: If you base on the name
1: ఓ పలాని రామయ్య, పలాని కృష్ణయ్య అంటే ఇంతమంది లోపల కూడా తాను లేచి నిల్చుకుంటాడు.
0: If you call such and such రామయ్య or కృష్ణయ్య the person will immediately stand up and say
1: కనుక ఈ నామము సులభంగా పట్టుతుంది గాని రూపం ఏమాత్రం కూడా కొంచెం పట్టడం చాలా కష్టమవుతుంది.
0: దట్ ఈస్ హౌ నేమ్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎ పర్సన్ రాదర్ దాన్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్.
1: అదే విధముగానే భగవంతుని మనం ఆశ్రయించాలనుకున్నప్పుడు, భగవంతుని మనం చిక్కించుకోవాలనుకున్నప్పుడు, భగవంతుని మనం స్వాధీనపరచుకోవాలనుకున్నప్పుడు అతని నామమే అతని రూపానికి తగినటువంటి మార్గం.
0: Therefore, if you want to take shelter in God, get hold of God and get possession of God.
1: ee naamam nirantaram mangalakaramainatundi naamam.
0: Name is the most auspicious entity also.
1: Prapanchamulo prati manavudu kudanu moodu rakamulainatundi raatrulanu gaduputhunnadu.
0: Every human being is spending three types of nights.
1: Okati chandruni raatri.
0: One is the night associated with moon.
1: రెండవది చీకటి రాత్రి.
0: ది అదర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డార్క్.
1: మూడవది చీకటి వెన్నెల కలిసినటువంటి రాత్రి.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డార్క్నెస్ అండ్ మూన్.
1: ప్రతి మానవుడు కూడాను ఈ మూడు రకములైనటువంటి రాత్రులను అనుభవిస్తున్నాడు.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ నైట్స్.
1: కానీ వీటి అన్నింటికంటే కూడాను ఒక పవిత్రమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక రాత్రి మరొక రూపు ఉండాలి.
0: బట్ దేర్ ఈస్ వన్ స్పెషల్ నైట్ విచ్ ఇస్ యునిక్.
1: అదే శివరాత్రి.
0: దట్ నైట్ ఈజ్ శివరాత్రి.
1: అనగా మంగళకరమైనటువంటి నామము చేత ఆ రాత్రిని గడిపినటువంటిది శివరాత్రి.
0: దట్ నైట్ విచ్ ఇస్ స్పెండ్ విత్ ఎ సేక్రెడ్ నేమ్ మే బి కాల్డ్ ఎ శివరాత్రి.
1: అనగా రాత్రి అంతయి కూడాను మంగళకరమైనటువంటి నామము చేతనే తన యొక్క రాత్రిని పూర్తి గడుపుకోవాలి.
0: దట్ మీన్స్ దట్ వన్ హ్యాస్ టు స్పెండ్ ది ఎంటైర్ నైట్ with a sacred name being chanted.
1: Kani kali prabhavam cheta,
0: but on account of the impact of
1: ee shivaratrulu,
0: shivaratri these days,
1: edo oka vidhamainatundi oka jagarana cheyalani,
0: to have night vigil,
1: moodu cinemalaku poi jagarana chestaru.
0: They go to three cinemas,
1: pakatalu aadukuntu jagarana chestaru.
0: They go on playing cards and spend the
1: drama
0: night.
1: Drama chusukuntu oka practice chestaru.
0: They also see the drama and observe the night vision.
1: Adi Shivaratri kadu.
0: But that cannot be called Shivaratri.

0: Can you call it a vigil by spending the entire night playing cards?
1: చేపలకొరకునై చెరువులో చారళ్ళు పొంచిచూచడి దుష్టి ముక్తి కగున.
0: కెన్ ది క్రేన్ విచ్ ట్రైస్ టు క్యాచ్ ఫిష్ ఇన్ ద ట్యాంక్ బి కాల్డ్ ఎ మెడిటేషన్ ఆస్పైరింగ్ ఫర్ లిబరేషన్?
1: తప్ప సారాయి త్రావి తరమేను మరచిన తన్మయత్నమగున.
0: ఇఫ్ ఎ పర్సన్ గెట్స్ డెడ్ డ్రంక్ and loses consciousness, can you call it real meditation?
1: Bharya pai aligiyu pastu parundina adi goppa upasana guna.
0: If a person quarrels with a wife and fasts the night, can you call it real fasting?
1: Ivanni upasana kaadu, dhyanam kaadu, jagaranalu kaavu.
0: This cannot be called real fasting.
1: Yedi jagarana?
0: What is real
1: jagarana? Chanamanakkudanu దైవ భావము తప్ప ఎట్టి భావములు లేకుండా రాత్రి అంతయకుడను భగవత్ చింతన చేసినటువంటిదే జాగరణ.
0: రియల్ విజిల్ విల్ బి ఓన్లీ వెన్ ఎ పర్సన్ స్పెండ్స్ ది ఎంటైర్ నైట్ చాంటింగ్ అండ్ రిమెంబరింగ్ ద డివినిటీ అండ్ ది డివైన్ గ్లోరీస్.
1: కనుకనే ఇది ఏ శివరాత్రి అని. శివతత్వము చేత శివం అనగా మంగళము, ఈశ్వరుడని కాదు.
0: శివ స్టాండ్స్ ఫార్ ఆస్పిషియస్నెస్.
1: భగవంతునికి అనేక పేర్లు ఉంటున్నాయి.
0: There are a number of names given to God.
1: Hari ki harunaku etti bhedamu ledu.
0: There is no difference whatsoever between Hari and Hara.
1: Idi vaishnavulu seivulu ani kevalam manavulu sankuchitamainatundi bhavam cheta yerparchukunnare kani bhagavantuniki alanti kula mata bhedamu ledu.
0: All these differences are based upon the narrow mindedness of the people concerned, but God has no difference whatsoever.
1: Bhagavantunu okkade.
0: There is only one God.
1: Aneka namamulu,
0: names are many,
1: అనేక రూపములు ఉండవచ్చును.
0: Forms may be many,
1: కానీ దివ్యత్వం ఒక్కటే.
0: But divinity is one.
1: చాలా మంది తిరుపతికి వెళుతుంటారు.
0: A number of people go to Tirupati.
1: వైష్ణవులు వెళుతుంటారు. ఓ వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అంటారు. అది వాళ్ళకి అల్పతృప్తి.
0: శ్రీ వైష్ణవైట్స్ గో అండ్ ప్రే వెంకటరమణ, దట్ ఈస్ ఫర్ దేర్ ఓన్.
1: రమణ అనగా వైష్ణవులు.
0: రమణ స్టాండ్స్ ఫర్ శ్రీ వైష్ణవైట్స్.
1: వాళ్ళు మూడు నామాలు పెట్టేటువంటి వారు.
0: దే విల్ హ్యావ్ దే మార్క్ త్రీ.
1: శైవులు వెళుతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
0: శైవైట్స్ కాల్ వెంకటేశ్వర వెంకటేశ్వర.
1: వాళ్ళకి ఈశ్వర అంటే అది ఒక అల్పతృప్తి.
0: దే అసోసియేట్ ది వర్డ్ ఈశ్వర విత్ ఇట్ అండ్
1: వీళ్ళ మూడు నామాలు నిలుచుకుంటే వాళ్ళు మూడు నామాలు పండుకుంటాయి.
0: దీస్ త్రీ లైన్స్ ఇఫ్ దే ఆర్ హారిజాంటల్ ది అదర్ త్రీ ఆర్ వర్టికల్.
1: ఇదే వ్యత్యాసం.
0: All the difference lies only in this.
1: ఉన్న వెంకటేశ్వరుడు ఒక్కడే.
0: But there is only one వెంకటేశ్వర.
1: వెంకటరమణ అన్న వెంకటేశ్వర అన్న ఒక్కటే.
0: Call him by the name వెంకటరమణ or వెంకటేశ్వర, it is the same one person.
1: ఇంతే కాకుండా వైష్ణవులు,
0: it is not merely this.
1: విష్ణువుకు శంఖము చక్రము గద పద్మము అని నాలుగు ఉంటుండాలి అని భావిస్తారు.
0: వైష్ణవైట్స్ థింగ్ దేర్ ఆర్ ఫోర్ ఇన్సిగ్నియా, ది కాంచ్, ది మేస్, ది లోటస్.
1: శంఖమనగా శబ్దము.
0: దిస్ కాంచ్ స్టాండ్స్ ఫర్ సౌండ్.
1: సమస్త శబ్దం కూడా భగవంతుని యొక్క హస్తములో ఉంటున్నది.
0: సౌండ్ ద డిస్క్ ఈజ్ రిప్రజెంట్.
1: ఈ కాలం కూడా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుంది.
0: టైమ్ ఈజ్ ఆల్సో అండర్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: పద్మము,
0: లోటస్
1: అనగా హృదయములు.
0: దట్ స్టాండ్స్ ఫర్
1: సర్వుల హృదయములు కూడా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటున్నాయి.
0: గాడ్ కంట్రోల్స్ ఆల్ హార్ట్స్.
1: గద,
0: the other is mace,
1: anaga balamu,
0: it stands for power.
1: ee yokka balamulanta kudanu sarva balamulu kudanu bhagavantuni hastam nande untunnadi.
0: All these powers are within the palm of God.
1: idi vishnu yokka angamulaku vishnu yokka aayudhamulaku undinatundi antarathamu.
0: This is the inner meaning of the weapons wielded by Vishnu.
1: inka eeshwarunaku oka chetulo damarakamu.
0: You take Ishwara,
1: oka chetulo shankhamu.
0: There is damaraka, there is shanku or conch.
1: Damaraka managa shabdamu.
0: Damaraka stands for
1: oka chetulo trishulamu.
0: In another hand,
1: ee trishulam anaga emiti? Moodu.
0: This trident stands
1: past, present and future. గడిచి పోయినటువంటిది, ఉన్నది, రాబోయేటువంటిది. ఈ మూడింటి యొక్క కాలం యొక్క స్వరూపం.
0: ఇట్ హస్ గాట్ త్రీ థింగ్స్ రిప్రజెంటింగ్ ది పాస్ట్.
1: కాబట్టి ఈశ్వరుని చేతిలో కూడా శబ్దము కాలము ఉంటున్నాయి.
0: సిమిలర్లీ ఈవెన్ ఈశ్వర కంట్రోల్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ బోత్ సౌండ్ అండ్ ఆల్సో టైమ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వము విచారించినప్పుడు ఏ యొక్క దేవతని అందు కూడా సర్వశక్తులు ఒక్కటే.
0: ఇఫ్ ఓన్లీ ఎగ్జామిన్స్ కేర్ఫుల్లీ ఆల్ ది గాడ్స్ హ్యావ్ ది సేమ్ పవర్.
1: కనుకనే భగవంతుణ్ణి

0: That is why God has been described as the one who is master.
1: Saptaishwaryamayi Sadashivamayi.
0: He is the one who commands all the
1: Sadashivamayi. Nirantaramu mangalakaramaitundi.
0: He is auspicious all the while, every time, always. This is the name given to God.
1: Itti namamunu aadharam chesukone,
0: based upon this name,
1: bedhamulanu nirmoolam chesi,
0: giving up all the differences,
1: bhagavantuni smarinchi,
0: remembering God,
1: janmanu saarthakam gaavinchukomane,
0: sanctifying life,
1: ilanti pavitramaina parvadinamulu bharatiyulaku erpadutu vachinavi.
0: All these auspicious days occur in the history of Bharat in order to sanctify all the
1: people. సర్వులయందు నివాసము చేసేటువంటి దైవము ఒక్కడే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివినిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ రిసైడ్స్ ఇన్ ఆల్ హార్ట్.
1: అతని పేరే హృదయవాసి.
0: హిజ్ నేమ్ ఈజ్ ది డ్వెల్లర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: హృదయమునకు
0: ఫర్ ది హార్ట్
1: మనసునకు ఉండినటువంటి వ్యత్యాసం యోచించాలి.
0: యూ హావ్ టు ఫైండ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్.
1: హృదయమనగా గుండె అంటారు.
0: హార్ట్ రెఫర్స్ టు
1: ఈ గుండె దేహమునకు సంబంధించినటువంటిది.
0: This, there is a physical heart associated with body.
1: ఈ గుండె రక్తమును చక్కగా పరిశుద్ధపరిచి దేహములో సర్వత్రా కూడా వ్యాపింపచేస్తుంది.
0: This physical body helps circulation of blood, purifying it all the while.
1: కానీ మనసు దేహానికి సంబంధించినటువంటిది కాదు.
0: But mind is not associated with the physical body.
1: మనసు దేహముతో లేదు.
0: Mind is not with the body.
1: దేహమునకు అతీతమై ఉండేటువంటిది మనస్సు.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది ఫిజికల్ బాడీ.
1: కనుకనే మనోమూలం విధం జగత్తు జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై మైండ్ పర్వేడ్స్ ద ఎంటైర్ వరల్డ్.
1: కనుక దేహానికి సంబంధించినటువంటిది కాదు.
0: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్.
1: దేహం అనేటువంటిది కేవలం దేహానికి మాత్రమే సంబంధించింది.
0: బట్ దిస్ ఫిజికల్ హార్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: బుద్ధి మేధస్సు అనే రెండు పదములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ అదర్ టూ నేమ్స్ బుద్ధి అండ్ మేధస్సు.
1: ఈ మేధస్సు అనగా
0: దిస్ మేధస్సు మీన్
1: సర్వేంద్రియములను కూడా ఒక విధమైనటువంటి కంట్రోల్ చేసేటువంటిది.
0: దిస్ ఈజ్ వన్
1: అరిగేటువంటిది.
0: దిస్ ఈజ్ వన్ పవర్ విచ్ కంట్రోల్స్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్.
1: కంట్రోల్ రూమ్ అంటారు దీన్ని.
0: దిస్ మే బి కాల్డ్ ఎ కంట్రోల్ రూమ్.
1: కానీ బుద్ధి దేహానికి సంబంధించినటువంటిది కాదు.
0: బట్ దిస్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: ఈ మేధస్సు ఇంద్రియములతో కూడినటువంటిది.
0: దిస్ మేధస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్స్ ఆర్గన్స్.
1: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు. ఇంద్రియాలకు అతీతమైనటువంటి బుద్ధి.
0: దట్ ఈస్ వై బుద్ధి హెస్ బీన్ డిస్క్రైబ్ టు ట్రాన్స్లేట్.
1: నా బుద్ధి ఏమో చేస్తున్నారని తలం చూపుతారు. దేహంలో లేదు బుద్ధి.
0: పీపుల్ థింక్ దట్ హిస్ బుద్ధి
1: దేహానికి అతీతమైనటువంటిది బుద్ధి.
0: ఇట్ ఆల్వేస్ ట్రాన్స్లేట్.
1: కనుక మనోబుద్ధులు రెండు కూడాను ఆత్మ యొక్క ప్రకాశములే కాని దేహములకు సంబంధించినటువంటివి కాదు.
0: దేర్ఫోర్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ represent atma and not associated with the body as such.
1: Kanuka manavudu manassu manassu manassani kevalam dehamuniki sambandhinchinatundi manasuga bhavistunnaru. Idi kevalam sankalpalato kudina manasu.
0: What man calls as mind is only a thought process. It is not the real mind.
1: Dinni sankalpa vikalpaatmakam manaha annaru. Idi manassu anetundi sankalpa vikalpalato kudinatundi.
0: This mind is associated with the thought processes.
1: కానీ దేహములకు అతీతమైనటువంటి మనస్సు.
0: బట్ ది మైండ్ విచ్ ట్రాన్సెండ్స్ ది ఫిజికల్ బాడీ.
1: దివ్యత్వంతో కూడినదే కనుక
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: ఈ మనోనాశనము చేతనే దివ్యత్వాన్ని పొందుకలుగుతున్నాడు.
0: ఓన్లీ బై డిస్ట్రాయింగ్ ది మైండ్ యూ కెన్ మర్జ్ ఇన్ డివినిటీ.
1: సంకల్పాలకు అతీతమైనటువంటిగా ఉండేటువంటి మనసే ఆత్మ ప్రతిబింబం.
0: The mind which transcends the thought processes is a reflection of atma.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒకటే.
0: A combination of all these three things.
1: ఇది ఏమిటి? వస్త్రము.
0: What is this? This is a cloth.
1: ఇది వస్త్రము కాదు, దారముల యొక్క చేరిక.
0: This is not cloth, bundle of threads.
1: ఇది దారముల చేరిక కాదు, ప్రత్తి.
0: Not bundle of threads but cotton.
1: ప్రత్తి, దారములు, వస్త్రములు ఒకటిగానే ఉంటున్నాయి.
0: Cotton bundle of threads and cloth are one and the same.
1: అదే రీతిగానే ఆత్మ, మనసు, బుద్ధి మూడింటి యొక్క చేరిక ఒక్కటే.
0: Similarly the word atma, buddhi and manas, they are represented in
1: అహంకారం, మమకారం, అభిమానములకు అతీతమైనటువంటివి.
0: This transcends all the ego sense, attachment and such other.
1: ఇది అహం అని కూడా చెప్పవచ్చు.
0: This may be also called aham.
1: Aham managa telivi.
0: అహం స్టాండ్స్ ఫర్ కాన్షియస్నెస్.
1: కనుక ఈ ఆత్మ అనేటువంటి తత్వంలో అహం అనేటువంటిది ఒక విధమైన చైతన్య రూపంగా ఉంటాయి.
0: ఇన్ ఆత్మ కాన్షియస్నెస్ లివ్స్ యాజ్ అహం.
1: అహం ఆకారంతో కూడినప్పుడు అహంకారంగా మారిపోతుంది.
0: వెన్ దిస్ కాన్షియస్నెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫార్మ్,
1: అహంకారమునకు అహముకు ఉండినటువంటి వ్యత్యాసం మనం గుర్తించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఫైండింగ్ అవుట్ అండ్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ బిట్వీన్
1: ఆకారమే అహం అనుకోవటం అహంకారము.
0: కన్సిడరింగ్ ది ఫార్మ్ యాజ్ ఐ, దిస్ ఇస్ అహంకారం.
1: ఆకారములకు అతీతమైనటువంటి అహం.
0: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ ది ఫార్మ్ ఇట్ బికమ్స్
1: ఆకారాన్ని విస్మరించినటువంటిది.
0: దట్ ఈస్ గివింగ్ అప్
1: ఆకారాన్ని త్యజించినటువంటిది.
0: గివింగ్ అప్ ది ఫార్మ్
1: అహం. అహం బ్రహ్మాస్మి.
0: దట్ అహం ఈజ్ బ్రహ్మ ఇట్ సెల్ఫ్.
1: బ్రహ్మ అనగా ఆత్మ అనగా రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ మే
1: కన్వేమిటి.
0: వాట్ యు మీన్ బై బ్రహ్మ?
1: సర్వులు ఎందు ఉండినటువంటి చైతన్యమే బ్రహ్మ.
0: ది కాన్షియస్నెస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బ్రహ్మ.
1: దానినే కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్నెస్.
1: దేహమునందు ఉండేటువంటి దానిని ఆత్మ అంటారు.
0: వాట్ ఈజ్ ఇన్ సైడ్ ది బాడీ ఈజ్
1: దానిని కాన్షియన్స్ అంటారు.
0: దట్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: కాబట్టి కాన్షియన్స్ కు కాన్షియస్నెస్ కు ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ రికగ్నైజింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియన్స్.
1: ఆ కాన్షియస్నెస్ యొక్క ఆ చైతన్యం యొక్క ప్రతిబింబమే కాన్షియన్స్.
0: కాన్షియన్స్ ఇస్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇవి కట్టగడబడి దేహాన్ని త్యజించినప్పుడు రెండు ఒక్కటైపోతాయి.
0: వెన్ యు గివ్ అప్ ది బాడీ దీస్ టూ టుగెదర్ బికమ్ వన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సర్వత్రా గాలి నిండి ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఎయిర్ ఎవ్రీవేర్.
1: మనం ఒక బెలూన్ తీసి గాలిని నింపినాము.
0: యు ఫిల్ ఎ బెలూన్ విత్ ఎయిర్.
1: ఆ నింపి దానిని గట్టిగా త్రాడు కట్టేశారు.
0: యు హావ్ టైడ్ ఇట్స్ మౌత్.
1: అయితే సర్వత్రా ఉండేటువంటి గాలి సర్వవ్యాపకంగా సంచరిస్తుంది.
0: ద ఎయిర్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈజ్ ఫ్రీలీ సర్క్యులేటింగ్. ఈ
1: బెలూన్ లో చేరినటువంటి గాలి ఒక్క దగ్గరనే స్థిరమైపోయింది.
0: బట్ ది ఎయిర్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దట్ బెలూన్.
1: ఇది కేవలము ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం.
0: దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఆత్మ ప్రిన్సిపల్ అసోసియేటెడ్ విత్ వన్.
1: అనేకత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం.
0: ద అదర్ వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ ది పీపుల్.
1: సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ది ఆమ్నిషియెంట్ ఆత్మతత్వం.
1: ఇది భూతాత్మ.
0: ద వన్ ఈజ్ ఆత్మ అసోసియేటెడ్ విత్
1: అది పరమాత్మ.
0: ది అదర్ వన్ ఈజ్
1: పరమాత్మకు భూతాత్మకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఫైండింగ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది
1: భూతాత్మలో కొంతవరకు మాత్రమే ఈ గాలి చేరి ఉంటుంది.
0: ఇన్ ది బెలూన్ దేర్ ఇస్ ఓన్లీ ఇందులో ఉన్న గాలి
1: పరమాత్మతో ఐక్యం కావాలన్నప్పుడు ఏం కావాలి?
0: ఇఫ్ యూ వాంట్ టు మర్జ్ దిస్ ఇండివిజువల్ సోల్ ఇన్ పరమాత్మ, ఇందులో
1: బెలూన్ లో ఊదినటువంటి గాలిని ఇంకా ఊదుతూ ఊదుతూ ఊదుతూ పోతే ఒక్కతూరి బెలూన్ బస్ట్ అయిపోతుంది. అందులో ఉన్నటువంటి గాలి ఒక పరిమితమైనటువంటి గాలి అనంతమైన గాలిలో ఏకమైపోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ పంపింగ్ ఎయిర్ ఇన్ టు ద బెలూన్ మోర్ అండ్ మోర్ ది బెలూన్ బర్స్ అండ్ ఇట్ మర్జెస్ ఇన్ టు ది ఎయిర్ అవుట్ సైడ్.
1: మన దేహమే ఒక బెలూన్.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బెలూన్.
1: దీంతో నాది నా వారు అనేటువంటి ప్రేమను సంకుచితంగా నింపుకుంటున్నాం.
0: వీఆర్ filling ourselves with the air of myself and my people.
1: అందరియందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి విశాలమైనటువంటి ప్రేమ తత్వాన్ని నింపుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసరీ టు ఫిల్ అవర్ సెల్స్ విత్ లవ్ విచ్ ఇస్ బ్రాడ్ మైండెడ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని నింపుకుంటూ నింపుకుంటూ నింపుకుంటూ పోయేటప్పటికే ఈ సంకుచితమైనటువంటి భావము బస్ట్ అయిపోతుంది.
0: యాజ్ యూ గో ఆన్ ఫిల్లింగ్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ ది
1: అనంతమైన ప్రేమలో ఇది లీనమైపోతుంది.
0: దిస్ విల్ మర్జ్ ఇన్ టు ఇన్ఫినిట్ లవ్.
1: దీనినే ముక్తి, మోక్షము, లిబరేషన్ అని అనేక పేర్లుగా చెప్పుకుంటూ వస్తారు.
0: ది సేమ్ థింగ్ హెస్ బీన్ కాల్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ అండ్ నేమ్స్ కాల్డ్ ముక్తి, మోక్షము, లిబరేషన్.
1: సరైనటువంటి పేరు ఏమిటంటే సాలో సాయుధ్యము అని.
0: ది కరెక్ట్ నేమ్ ఈ సాయుధ్య.
1: సాయుధ్యం అనగా ఒక నది ప్రవహించింది.
0: సాయుధ్య మేబీ
1: ప్రవహించి ప్రవహించి ప్రవహించి సముద్రంలో లీనమైపోయింది.
0: మేబీ ఇల్లస్ట్రేటెడ్ బై ది ఫ్లో ఆఫ్ ఎ రివర్ మర్జింగ్ ఇన్ టు ఓషన్.
1: ఈ లీనమైనటువంటి యొక్క నది తిరిగి వెనుకకు రాదు.
0: ద రివర్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ టు ఓషన్
1: సముద్రంలో లీనమైపోయింది. ఇదే సాయుధ్యం.
0: ఇట్ హాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఓషన్. దిస్ ఇస్ సాయుధ్య.
1: కనుక ఒక్కతూరి భగవత్ తత్వంలో మనం చేరితే ఇంక తిరిగి అది వెనుకకు రాకూడదు.
0: వన్స్ వీ మర్జ్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సుప్రీం డివినిటీ దేర్ విల్
1: మనది అల్పత్వమైనటువంటి ఒక జీవితం యొక్క పేరు ఏమిటంటే సాలో సాయుధ్యము అని.
0: ది కరెక్ట్ నేమ్ ఈ సాయుధ్య.
1: సాయుధ్యం అనగా ఒక నది ప్రవహించింది.
0: సాయుధ్య

0: చేసినప్పుడు
1: ఇట్ బికమ్స్
0: అనంతంగా రూపొందుతుంది.
1: దెన్ ఇట్ ఆల్సో బికమ్స్ ఇన్ఫినిటీ.
0: చేతి ఎందుకున్నటువంటి ఒక బిందువు నీరును సముద్రంలో చేర్చినప్పుడు ఆ సముద్ర ఆకారమే పొందిపోతుంది ఈ బిందువు కూడా.
1: వెన్ యూ త్రో ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ యువర్ పామ్ ఇన్ టు ద ఓషన్, దిస్ డ్రాప్ ఆల్సో బికమ్స్.
0: ఆ సముద్రంలో చేర్చకుండా కేవలం నీ చేతి ఎందు ఉంచుకున్నప్పుడు కొన్ని నిమిషం లోపల అది ఆవిరిగా మారిపోతుంది.
1: Without merging this drop into ocean, if you keep it in your palm, it evaporates in no time.
0: కనుకనే మానవుడు దైవత్వంతో చేరినటువంటి ఒక జీవితం అంతా కూడాను కేవలం ఆవిరిగా మారిపోతుంది. అది తిరిగి పునరపి జననం, పునరపి మరణం.
1: Human life which is not merged in divinity will result in the cycle of birth and death.
0: ఏ ప్రేమ బిందువు ఏ పరమాత్మ అనేటువంటి సముద్రంలో చేరుతుందో అది తిరిగి వెనుకకు రాదు.
1: That life principle which is merged into the principle of
0: divinity, punarjanma navidyate annaru.
1: That means there will no more birth.
0: Tirigi raadu.
1: It will not come back again.
0: Deeniki aneka paryayalu cheppanu meeku.
1: I have told a number of times.
0: జ్ఞానము జ్ఞానం అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది?
1: When you say wisdom, wisdom,
0: ఇది బ్రహ్మ జ్ఞానం, దైవ జ్ఞానము అనుకుంటున్నాం.
1: We think that this wisdom is
0: ప్రత్యేకంగా మనం సంపాదించేటువంటిది కాదు.
1: Wisdom cannot be earned.
0: మనమే జ్ఞానస్వరూపము.
1: We are the very embodiment of wisdom.
0: మనల్ని ఆవరించినటువంటి యొక్క దీనిని మనం దూరం గావించుకున్నప్పుడు జ్ఞానస్వరూపం అందులో నుండి ప్రకాశిస్తుంది.
1: If we remove the ignorance which is covering us, we shine forth as wisdom itself.
0: ప్యాడి ఉంటుండాలి.
1: There is paddy.
0: వడ్లు.
1: There is paddy.
0: ఈ వడ్డ పైన వడ్లంటే ఏమిటి? బియ్యం పైన కప్పుకున్నటువంటి ఒక పొట్టు ఉండేంత వరకు వడ్లు.
1: You call it paddy as long as there is husk covering rice.
0: ఈ పొట్టు తీసేస్తే అది బియ్యమే.
1: యూ రిమూవ్ ది హస్క్ ఇట్ బికమ్స్ రైస్.
0: బియ్యం వేరు, వడ్లు వేరు కాదు.
1: రైస్ అండ్ ప్యాడీ ఆర్
0: ఒకటే.
1: దే ఆర్ వన్ అండ్ ది సేమ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: జ్ఞానం అనేటువంటి నీ పైన
1: యూ హూ ఇస్ ది విజ్డమ్ ఇట్
0: జగత్ అనేటువంటి పొట్టు కప్పుకొని ఉంటుండాలి.
1: యు ఆర్ కవర్డ్ బై
0: ఈ జగత్ అనేటువంటి అభిమానం అనే పొట్టును తీసేస్తే నీవే జ్ఞానస్వరూపుడు. ఇది కొత్తగా సంపాదించింది కాదు.
1: గివ్ అప్ ది అటాచ్మెంట్ ఇన్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది వర్ల్డ్నెస్. యూ షైన్ యాజ్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్.
0: కనుకని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ సత్యం.
0: చాలా మంది గ్రంథ పరిచయం చేతను, గురువుల చేతను జ్ఞానాన్ని మనం ఆర్జించాలని, జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుతున్నాం. ఇది చాలా వెరితనం.
1: మెనీ పీపుల్ ఆస్పైర్ టు గెట్ విజ్డమ్ త్రూ ప్రిసెప్టర్స్, త్రూ బుక్స్. దిస్ ఇగ్నోరెన్స్.
0: కనుకని నమోక్షో నవస పుష్టి నపాతాళే నపూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది మోక్ష. నమోచ్చే నవస పుష్టి నపాతాళే నభూతలే. ఆకాశం నుండి ఉట్టిపడదు వర్షం వలే జ్ఞానం.
1: విజ్డమ్ విల్ నాట్ డ్రాప్ డౌన్ లైక్ రెయిన్ ఫ్రమ్ ది
0: భూమిలో రవి తీసినట్టుగా నీరు స్ప్రింగ్ అనేటువంటిదిగా రాదు.
1: కమ్ లైక్ వాటర్ ఫ్రమ్ ఎ స్ప్రింగ్ ఫ్రమ్ ది బబుల్స్ ఆఫ్ ఎర్త్.
0: ఏదో పాలను పెరుగ్గా మార్చినట్టుగా దీన్ని మార్చుకుందాం అనేటువంటి కాదు ఇది.
1: ఇట్ ఈస్ నాట్ లైక్ కన్వర్టింగ్ మిల్క్ ఇన్ టు కర్డ్స్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది ఇతి మోక్షః.
1: If you break the tie of ignorance in
0: your heart, కప్పుకున్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి దేహభ్రాంతి అనేటువంటి ఈ యొక్క పొట్టును మనం తీసివేయాలి.
1: యూ హ్యావ్ టు రిమూవ్ ది హస్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్
0: కవరింగ్ యువర్ బాడీ. మనమే అవుతున్నాము. స్వయప్రకాశమే జ్ఞానము.
1: వీఆర్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్. We shine forth resplendently, spontaneously.
0: Kalo ikka divyaatma swarupulara.
1: Embodiments of divine atma.
0: Jnanam anetundi kevalam sampadinchukuneetundi kaadu.
1: Wisdom cannot be earned.
0: ఇది కేవలము ప్రాకృతమైనటువంటి జ్ఞానాన్ని కొంతవరకు మనం సంపాదించుకోవాలి.
1: ఓన్లీ నాలెడ్జ్ కెన్ బి అక్వైర్డ్.
0: ఇది విద్యా జ్ఞానం.
1: దట్ ఈస్ ది టైప్ ఆఫ్
0: ఇది విద్యా జ్ఞానం కూడా కాదు, అవిజ్ఞా జ్ఞానమే.
1: దిస్ ఈస్ నాట్ ఈవెన్ నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాంటి విద్యలన్నీ కూడా మనం ప్రాకృతంగా మనం ఆర్జిస్తున్నాం.
1: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఆర్ ఆల్ ఓన్లీ నాలెడ్జ్.
0: ఇది అంతా కూడా ప్రాకృతమైనటువంటి జ్ఞానమే.
1: దిస్ ఇస్ ఆల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ది వరల్డ్.
0: వాళ్ళని గురించి, రసాయనాన్ని గురించి, చెట్టను గురించి, ఇవన్నీ ప్రకృతిలో ఉండేటువంటి వారిని గురించి చెప్పటమే.
1: వెదర్ ఇట్ ఇస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బాటనీ, దిస్ ఆర్ ఆల్ రిలేటింగ్ టు ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: ఇది ప్రాకృతమైన జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం కాదే.
1: దిస్ ఇస్ ఆల్
0: ఈ ప్రాకృత జ్ఞానం అనేటువంటిది బయట ఉండేటువంటిది కానీ లోపల ఉండేటువంటిది కాదు.
1: ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్.
0: అయితే లోపల జ్ఞానం ఏమిటి అని మనం విచారించినప్పుడు
1: వాట్ ఈస్ నాలెడ్జ్ ఇన్ సైడ్ యూ.
0: బయట ఉన్నదంతా కూడా లోపల నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: వాట్ ఎవర్ యూ సీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ ఓన్లీ.
0: నా లోనున్నటువంటిదే బయట కనిపిస్తుంది అనే సత్యాన్ని గుర్తించడమే జ్ఞానం.
1: విజ్డమ్ లైస్ ఇన్ రికగ్నైజింగ్ వాట్ ఎవర్ యూ సీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: కానీ ఈ జ్ఞానం మరింత ఒక అజ్ఞానంగా రూపొందుతూ వచ్చింది.
1: బట్

0: దిస్ విజ్డమ్ ఈజ్ ఆల్సో
1: ప్రకృతిలో ప్రవేశిస్తున్నాను నేను సాధన వల్ల అనుకుంటారు.
0: దే థింక్ దట్ త్రూ సాధన ఐ ఎంటర్ ఇన్ టు ది వరల్డ్.
1: ఇది చాలా తప్పు.
0: దిస్ ఇస్ ఎ గ్రేట్ మిస్టేక్.
1: ఇది జ్ఞానమే కాదు.
0: దిస్ ఇస్ నాట్ విజ్డమ్ అట్ ఆల్.
1: ప్రకృతి నుంచి పరమాత్మలో ప్రవేశించడం లేదు.
0: యు ఆర్ నాట్ ట్రావెలింగ్ ఫ్రమ్ నేచర్ టు గాడ్.
1: పరమాత్మ నుండియే ప్రకృతిలో ప్రవేశించావు.
0: యు హావ్ ఎంటర్డ్ ఇన్ టు ది వరల్డ్ ఫ్రమ్ గాడ్. ఆ
1: సత్యాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: బయట నుంచి నీవు తల్లి గర్భంలో చేరటం లేదు.
0: యు ఆర్ నాట్ జాయినింగ్ ఐ మీన్ గెటింగ్
1: తల్లి గర్భం నుండి నీవు బయటకు వస్తున్నావు.
0: యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ది వూమ్ ఆఫ్ ది మదర్ నాట్ గోయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక సౌరము కూడా నువ్వు బయట నుండి లోపల వచ్చిందా అనుకున్నావు. కాదు, లోపల నుండి బయట వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు థింక్ దాట్ థింగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. నో, ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్.
1: జ్ఞానం.
0: దిస్ ఈస్ రియల్ విజ్డమ్.
1: సర్వము నీ యందే ఉంటుంది. అది
0: ఎవ్రీథింగ్ ఇస్
1: నీలో లేనటువంటిది నీవు తెప్పించుకోవడానికి వీలు కాదు.
0: What is not within you cannot be acquired.
1: ఇది కొత్తగా సంపాదించేటువంటిది కాదు.
0: This is not something which is earned.
1: డబ్బించుకునేటువంటిది కాదు.
0: It cannot be bought by money.
1: నుంచి గిఫ్ట్ తీసుకునేటువంటిది కాదు.
0: It cannot be also purchased.
1: కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
0: It cannot be supplied from factories.
1: హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది జ్ఞానం.
0: It emerges and emanates from heart. That is wisdom.
1: జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము.
0: That wisdom alone is wisdom of Brahma.
1: కేవలం వాక్య జ్ఞానము, పద జ్ఞానము, గ్రంథ జ్ఞానము ఇవన్నీ అజ్ఞానములే.
0: Knowledge of words, knowledge of sentences, knowledge of book is all ignorance.
1: ఇవన్నీ ప్రకృతిని కేవలము ఒక మోసగింప చేసేటువంటి జ్ఞానం.
0: All this knowledge is knowledge which can delude you and fill you.
1: ప్రపంచాన్ని కూడా కాదు తాను మోసగించుకునేటువంటి జ్ఞానం.
0: This knowledge is only an act of self-deceit. You are not deceiving even the world.
1: కనుక కొన్ని శ్లోకములు చెప్పినంత మాత్రమే వాటిని జ్ఞానం కాదు.
0: Mere recitation of a few slokas giving speeches will not represent wisdom.
1: ఎవడు ఆచరించి అనుభవించి ఆనందిస్తాడో వాడే జ్ఞాని.
0: Whoever practices, enjoys and experiences alone is a wise.
1: భగవంతుని గురించి ఎన్నో చెప్తుంటారు ఉపన్యాసాలు.
0: So many people giving discourses about God.
1: కానీ నిజంగా విచారణ చేస్తే ఆ భగవత్ గుణములు వాళ్ళలో కించిత్తైనా కనిపించవు.
0: If you carefully examine, you can't find the divine quality in them even for sample.
1: ఇది నిజమైన జ్ఞానం కాదు.
0: దిస్ కెనాట్ బి రియల్ విజ్డమ్.
1: ఎందుకనగా తనలోనే కావలసినంత దోషం ఉంటుండాలి.
0: బికాస్ దేర్ ఇస్ డిఫెక్ట్ ఇన్ ది పర్సన్ హూ ఇస్ డిస్కోర్సింగ్.
1: చక్కని ఉదాహరణ ఒక బైబిల్లో కథ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ బైబిల్.
1: జీసస్ మార్గంలో నడుస్తూ వచ్చాడు.
0: జీసస్ వాస్ వాకింగ్.
1: మధ్య మార్గంలో ఒక వనితను అనేక మంది రాళ్లతో కొడుతూ వస్తున్నారు.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ వర్ థ్రోయింగ్ స్టోన్స్ అట్ హిమ్.
1: అప్పుడు జీసస్ అక్కడ నిలిచి
0: Jesus stood there for a
1: minute. ఈ స్త్రీని ఎందుకు మీరు రాళ్లతో కొడుతున్నారన్నారు.
0: Jesus asked, why are you beating this woman through with the stones?
1: ఆమె చాలా తప్పు పని చేసింది అన్నారు.
0: They said that she has committed a great sin.
1: ఆ నిజమే, తప్పు పని చేసింది.
0: True, she has committed a sin.
1: మీలో ఎవరు కూడా ఈ తప్పు పని చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు రాండి, ఆమె పైన రాళ్లు విసిరండి.
0: If there is anyone among you who has not committed this sin, come forward, let me see.
1: మీరందరూ లోపల తప్పు పని చేస్తున్నారు.
0: You are committing these sins internally.
1: బాహ్యంగా తప్పు పని చేసింది.
0: She has done that.
1: తప్పు తప్పే, లోపల కాని బయట కాని.
0: Sin is a sin.
1: ఇలాంటి తప్పును మీలో పెట్టుకుని ఈమెను రాళ్లతో వేసినడానికి ఏం అధికారం ఉంది మీకు?
0: Committing internally so many sins, how can you throw stones at her for committing a sin?
1: అదే విధంగానే తనలో కావలసిన దోషాలు పెట్టుకుని దైవ గుణములు తనలో లేకుండా దైవత్వాన్ని గురించి చెప్పడం అంటే ఇది కేవలము తను ఒక దోషుడనే చెప్పవచ్చు.
0: Similarly, is the person, is the nature of the person who go on giving discourses, keeping a number of defects in them, not having a
1: దైవత్వాన్ని గురించి చెప్పేటువంటి విషయంలో ఒకటి రెండైనా దైవ గుణాలు తనలో పెట్టుకోవాలి.
0: A person who speaks about God should practice at least one or two.
1: దైవ గుణమే మంగళకరమైనటువంటి గుణం.
0: That divine quality alone is auspicious.
1: అతి మంగళకరమైనటువంటి గుణములను పెంచుకునేటువంటి రాత్రి శివరాత్రి.
0: That night when you foster such divine qualities is శివరాత్రి.
1: కేవలం విన్నంత వరకు విని తిరిగి బయటపోతానే అపగుణములంతా కూడా మనం చేర్చుకుంటే ఇది శివరాత్రికి సంబంధించినట్టు కాదు, శివరాత్రి అని చెప్పొచ్చు.
0: Hearing sacred things very pleasantly and going out and filling yourself with bad
1: qualities,
0: it will be శివరాత్రి, not శివరాత్రి.
1: ఈనాడు లోకరీతిగా మనం దీన్ని పోల్చుకున్నప్పుడు మంగళం అంటే ఏమిటి?
0: What do you mean by auspiciousness?
1: శివశ్వాస నిశ్వాసముతో జీవించేటువంటి తత్వము ఇది శుభము అంటారు.
0: A life which lives on
1: శివశ్వాస నిశ్వాసాలు మానినప్పుడు ఇది శవము అంటారు.
0: If a person cannot breathe, you call him a corpse.
1: కాబట్టి శివమునకు శవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between శివం and శవం?
1: శివం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు విడిచటం.
0: శివం రెఫర్స్ టు బ్రీతింగ్
1: శుభం అవుతుంది.
0: హౌ కెన్ దిస్ బికమ్ ఆస్పీషియస్
1: అనగా ఇది ఆత్మబోధ సలుపుతూ ఉంటుండాలి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో.
0: దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఈజ్ టీచింగ్ అబౌట్ ఆత్మ.
1: ఏ విధంగా బోధ చేస్తుంది?
0: హౌ ఇస్ ఇట్ టీచింగ్ అబౌట్ ఆత్మ?
1: సో హం అని ఉచ్ఛ్వాస నిశ్వాసం సో హం నేనే అది అనేటువంటి యొక్క జ్ఞానబోధ చేస్తుంటారు.
0: వెన్ యూఆర్ బ్రీతింగ్ when you are inhaling you say so and when you are exhaling you say aham you so aham I am
1: so anaga that means god
0: so stands for that
1: aham nene
0: aham stands for I
1: kabatti nene daivamu I am god ani smaristundali uchvasam.
0: This breathing teaches you that I am god
1: kanuka I am god anetundi mangalam.
0: So this mentioning I am God,
1: ఎప్పుడు ఐ ఆమ్ గాడ్ అనేటువంటిది నిలిచిపోతుందో అదే అమంగళం.
0: ది మొమెంట్ యు స్టాప్ టెలింగ్ ఐఎమ్ గాడ్ ఇట్ ఈస్ ఇరాస్పిషియస్.
1: అటుది నిలిచిపోయినటువంటిది శవము, అటుది ఉచ్ఛసించేటువంటిది శివం.
0: When there is breathing, it is a life. When breathing stops, it becomes a corpse.
1: కేవలం దేహంతో ఉండినంత మాత్రమే కాదు.
0: If you are having a mere physical body,
1: దారిని కొట్టే రత్నకారుడు,
0: a thief who was
1: నిరంతరము చెడ్డ పనులే చేస్తూ వచ్చాడు.
0: This ratnakara decoyed
1: kani maharishi yokka upadesham cheta
0: sages taught him
1: ravana namani smaristu vachadu.
0: He began repeating the name of rama
1: dehanni marchi ram ram ram namani rama namani stintistu vachadu.
0: He gave up his body consciousness, began repeating the name ram.
1: Deham paina puttalu puttayi.
0: This physical body was covered with ant hills
1: కానీ రామనామం జరుగుతూనే ఉంటుండాలి.
0: బట్ హీ కంటిన్యూ టు చాన్ ది నేమ్ ఆఫ్ రామ.
1: అతనే శ్లోకదాతగా మారాడు.
0: దట్ ఈస్ ద వన్ హూ హాస్ రిటన్ రామాయణం.
1: శ్లోకదాత ఎట్లయిపోయినాడు?
0: హౌ డిడ్ హీ బికమ్ ది కింగ్?
1: శ్లోకదాతను చింతించడం చేతనే శ్లోకదాతగా మారాడు.
0: హీ బికేమ్ ద మాస్టర్ ఆఫ్ శ్లోక బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ ది
1: శ్లోకదాత. రామ్ రామ్ రామ్ రామ్ ఈ రామచింతన దేహాన్ని మరచి కూడా స్మరిస్తూ వచ్చాడు.
0: Forgetting his body, he began chanting the name of Rama, who is the Lord of the universe.
1: Kanuka, hero becomes zero if forget God.
0: If you forget God, hero becomes zero.
1: Lokamulo goppa peru pratishthalaga undetunte varu undachunu.
0: There may be people who have got
1: kaani daivanni marchipothe vaadu zero ne.
0: If they forget God, they are as good as dead.
1: Loka prakhyatulu edi lekapoyinappudiki ni rattakarulu vane adavulo sanchirinchetundi ekakiga undinappudiki athanu lokadataga maaripoyadu.
0: Even if one does not have a reputation of the world, even if he is in the forest,
1: zero sthayi lo undinattu vaadu hero sthayiki vellaadu.
0: He was in the stage of zero, he reached the stage of hero.
1: Kanuka daivatvanni chintinchetundi yokka diname Shivaratri.
0: That day when you chant the name of God is Shivaratri.
1: కనుక ఒక్క సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే కాదు శివరాత్రి.
0: శివరాత్రి డజంట్ కమ్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
1: ప్రతి రాత్రి కూడా శివరాత్రిగానే ఉంటుండాలి.
0: ఎవ్రీ నైట్ ఈజ్ బేసికల్లీ
1: ఓన్లీ. రాత్రి అంతా కూడా మీరు భగవంతుని నామస్మరణ చేయకపోయినప్పటికీ లేచే సమయంలో ఒక పర్యాయమైన, పండుకునే సమయంలో ఒక పర్యాయమైన భగవత్ నామాన్ని స్మరించి పండుకోవటం, భగవత్ నామాన్ని స్మరించి లేచటం, ఇదే ఒక శివరాత్రిగా ఉంటుంది.
0: ఈవెన్ ఇఫ్ యు కెనాట్ చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ త్రూఅవుట్ ద నైట్, వెన్ యు గో టు బెడ్ యు కెన్ చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్. When you get up from the bed, you can chant the name of the Lord. Thus you can convert that night into Shivaratri.
1: Oka vittanalu manam bhoomilo challutuntam.
0: You sow a seed in the earth.
1: Vittanalu challe samilo ee vittanam itte padali atte padali ani em ledu. Edo dantlo vesthe ettaina mokka vastundi adi.
0: When you sow the seed, you don't think of its positioning. You simply sow the seed, you expect that to become.
1: Adhe reetigane నీవు ఆ రాత్రంతా ఏదో ఒక విధంగా భగవంతుని చింతిస్తూ ఉంటుంటే తప్పక అది మొక్కగా మరిచి అదే వృక్షంగా రూపొందుతుంది.
0: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ త్రూఅవుట్ ద నైట్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ ఇట్ విల్ గ్రో ఇన్ టు ఎ ట్రీ అండ్ ఈల్డ్ ఫ్రూట్స్ ఆఫ్ లిబరేషన్.
1: తండ్రి కొడుకు శివరాత్రి శివదేవాలయానికి వెళ్లారు ఒక పూజల కోసం.
0: ఫాదర్ అండ్ సన్ వెంట్ టు ఎ టెంపుల్ ఆఫ్ శివ.
1: కుమారుడికి చెప్పాడు తండ్రి, నాయన ఆ మంత్రాలు చెప్పుకుంటారు, ఆ మంత్రాలు చక్కగా నీ వింటూ ఆ భగవంతుని చూసుకుంటూ నామస్మరణ చేసుకుంటున్నావని.
0: ఫాదర్
1: నీ దృష్టి అంతా కూడా భగవంతుని పైన నిలిపమన్నాడు.
0: ఫాదర్ ఆస్క్డ్ ది సన్ టు ఫిక్స్ హిస్ విజన్ ఆన్ గాడ్ అండ్ అబ్జర్వ్ ది చారి.
1: ఆ పూజారి పూజ చేసి చేసి చేసేసి ఆయన తూగుతూ వచ్చాడు.
0: అండ్ యాజ్ ది స్టార్టింగ్ వాజ్ గోయింగ్ ఆన్ హి వాజ్ లుకింగ్.
1: ఈ తండ్రి కూడా చక్కగా అర్ధ నిద్ర చేశాడు.
0: ఫాదర్ ఆల్సో స్లెప్ట్ ఆఫ్.
1: కానీ ఆ పిల్లవాడు ఉంటున్నాడు.
0: But the boy was
1: ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? మంత్రాలా లేవు. పూజ ఎలా జరగటం లేదు, కొంచెంసేపు అట్లే కూర్చున్నాడు.
0: There was no puja being conducted because the priest himself slept off.
1: అక్కడ పండుగిళ్ళంత పెట్టారు పూజకు.
0: And there were some
1: items. ఒక ఎలక వచ్చింది.
0: A rat came.
1: అది వచ్చి ప్రతి పండును కోసుకొని కొరుకొని కొరుకొని తినిపోతుండాలి.
0: A rat came repeatedly and started tasting the food which was kept as.
1: ఈ పిల్లవాడు చింతిస్తున్నాడు, భగవంతుని కోసం పెట్టినటువంటి నైవేద్యము ఎలక తింటుండదే, భగవంతుని కోసం పెట్టినటువంటి ఫలము ఎలక తింటుండదే అని ఇదే చింతనలోనే వాడు ఉంటున్నాడు పాపం.
0: దిస్ బాయ్ బిగాన్ అబ్జర్వింగ్ అండ్ రిపీటింగ్ ఫుడ్ విచ్ వాజ్ మెంట్ ఫర్ గాడ్ ఈజ్ బీయింగ్ ఈటన్ అవే బై ర్యాట్.
1: ఈ ఎలక పోవటము ఎలక రావటము.
0: దిస్ ర్యాట్ వాజ్ గోయింగ్ అవే కమింగ్ బ్యాక్ అగైన్ టు టేక్ ఫుడ్.
1: ఈ పిల్లవాడు అయ్యో భగవంతునికి పెట్టినటువంటి నైవేద్యం ఎలక తింటుండదే, భగవంతుడు తింటం లేదే, భగవంతుడు ఇదే చింతనలో ఉంటున్నాడు.
0: విత్ ఎవరీ మూమెంట్ ఆఫ్ ది ర్యాట్ దిస్ బాయ్
1: వాడి జన్మ సార్థకం అయిపోయింది.
0: దిస్ బాయ్స్ లైఫ్ వాజ్ సాటిస్ఫైడ్.
1: పూజ చేసిన పూజారి జన్మ కానీ, చేయించినటువంటి అధిపతి జన్మ కానీ, చూసినటువంటి ప్రజల జన్మ కానీ తరించలేదు.
0: ద ప్రీస్ట్ హూ వాజ్ సపోజ్డ్ టు పర్ఫార్మ్ పూజ,
1: ఏదో రీతిగా భగవత్ చింతన అక్కడ జరగాలి.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ది రిఫ్లెక్షన్ అబౌట్ గాడ్ అండ్ హిస్ నేమ్.
1: కొంతమంది ఏమంటారంటే వారి భావం అంతా మరొక ప్రకృతి యొక్క దృశ్యం పైన ఉంటుంది.
0: దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ కీప్ దర్ విజన్ ఆన్ ది వరల్డ్లీ థింగ్స్.
1: ఒక 5 మంది పిల్లల్ని పెట్టుకుని ఒక టీచరు వాళ్ళకి బోధ చేస్తూ వచ్చాడు.
0: దేర్ వాజ్ ఎ టీచర్ హూ వాజ్ టీచింగ్ సమ్ 5 స్టూడెంట్స్.
1: ఆ టీచర్ ఇల్లు చాలా పాత ఇల్లు.
0: దిస్ టీచర్ హ్యాడ్ ఎ వెరీ ఓల్డ్ హౌస్.
1: ఇతను ఏదో అన్ని చెప్తున్నాడు, లెక్కలు చెప్తున్నాడు, ఎక్కలు చెప్తున్నాడు.
0: This teacher was teaching a number of things.
1: వీళ్ళందరూ చక్కగా వింటున్నారు.
0: The students were careful.
1: ఒక పిల్లవాడు ఉంటున్నాడు.
0: There was one among them.
1: ఆ యొక్క పండితుడి ఇంట్లో నుంచి ఒక గూట్లో నుంచి ఎలక రావటము పోవటము రావటము పోవటం జరుగుతుండాలి.
0: This boy was watching the movement of a rat coming.
1: కనిపెట్టాడు ఈ టీచరు.
0: The teacher watched the boy.
1: ఏంట్రా నేను చెప్పిందంతా లోపల చేరిందా లేదా, లోపల చేరిందా లేదా అని అన్నాడు.
0: This teacher asked the boy, "Boy, I have been teaching you many things."
1: వాడి చింతంత ఎలక పైన ఉంటుండాలి. దీనికి జవాబు ఏమి చెప్తున్నాడు, అంతా పోయింది సార్ తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: This boy was watching movement of rat. The rat has gone.
1: ఏం చెప్పింది నీ తల్లో చేరిందా లేదా అంటే వాడు ఎలక మాత్రం లోపల చేరింది, తల్లు తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: When the teacher
1: ఒకరి చింత ఒక్కొక్క రకంగా ఉంటాయి, లోకం భిన్న రుచి.
0: When the teacher asked the boy, "Have you understood what I have told? Has it entered into your head?"
1: ఆధ్యాత్మిక మార్గంలో కూడాను అనేక రకమైన యొక్క భిన్న భావాలంతా వ్యక్తులు ఎందు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ దిస్ వే డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ థాట్స్ వెన్ దే ఆర్.
1: ఎన్ని భావములు ఆవిర్భవించినప్పటికీ భగవత్ ప్రేమ ఎందు మాత్రము ఒక ఏకాగ్రత ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ ఫీలింగ్ యు మే గెట్, ఫిక్స్ యువర్ విజన్ ఆన్ గాడ్.
1: కనుక ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్ ఇన్ యూ.
1: భగవంతుని పైన ప్రేమను మరల్చడమే భక్తి.
0: Directing love towards God
1: మన ప్రేమను జగత్తు పైన మరల్చడమే అభిమానం.
0: Directing it towards the world is attachment.
1: కనుక అభిమానములకు ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is a lot of difference between అభిమాన and ప్రేమ.
1: భగవంతుని పైన ప్రేమ మరల్చక ఇంక ఎన్ని విధాలుగా నీ ఉండినప్పటికీ ఇదంతా అభిమానమే, మోహమే.
0: Without diverting your love towards God, you may turn it towards anyone else and anything else.
1: కనుక మోహము నాశనం కావాలంటే నీ ప్రేమను భగవంతుని పైన మరల్చాలి.
0: If you want to destroy your infatuation, turn your love towards God.
1: అదే నిజమైనటువంటి భక్తి.
0: That is true devotion.
1: కనుక ఈ రాత్రి అంతయి కూడాను చక్కగా మనస్సు నిలిపి చేతనైనంత వరకు కూడాను భగవత్ నామస్మరణ చేయండి.
0: You go on chanting the name of God throughout the night as far as you can.
1: భజన చేత ఎంతైనా కూడా జన్మ సార్థకం అవుతుంది.
0: Through singing of bhajans, you can sanctify your life to any extent.
1: భజన బినా సుఖ

हरि भजन बिना बिना

0: Sai Ram, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Sri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: Kramamudappaka minta Kramamudappaka minta Chalanavu chandrudu Kramamudappaka minta Pratidinambunu bhanudu ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేలా ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవం జాతి మత భేదంబులేలా ధన విభవ శాంతి మత భేదంబులేల ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో దే గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంబు

0: కళకళ ధ్వనులు నవ్వుచునదు. సలిలములు ప్రవహించు చందమేళ.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రుక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెసెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతా పవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: వి ఫైండ్ ద టైర్లెస్ విండ్ దట్ బ్లోస్ కంటిన్యూస్లీ సస్టైనింగ్ ద లివింగ్ బీయింగ్స్.
0: ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవ మత భేదంబులేల.
1: ఇన్ దిస్ నేచర్ అమంగ్ mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: Yavani aadnyaku baddhulo yavaru prabhuvo.

0: Know who is the commander. Know who is the master. Whose command and order you should obey and follow. To know that, inquire for yourself.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్, పీస్ అండ్ బ్లెస్.
1: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: యట్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో ద నేచర్.
1: ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: ఇన్ దిస్ నేచర్ ఎవ్రీవన్ వాంట్స్ టు నో ద అబ్జెక్టివ్, ద గోల్ ఆఫ్ లైఫ్.
1: కానీ ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు.
0: దో ఫర్మ్లీ డిటర్మిన్డ్, నో వన్ యట్ హెస్ ఫౌండ్ అవుట్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
0: వన్ ఇన్ థౌజండ్, వన్ ఇన్ మిలియన్ వుడ్ కంటిన్యూ ఇన్ దిస్ పర్స్యూట్ విదౌట్ డ్రాపింగ్ ఇన్ ద.
1: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు.
0: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ to know the goal of life, so they are drowned in fleeting, momentary, physical, worldly pleasure.
1: Kadupu ninduku tindi, kanti ninduku nidra, onti ninduku vadra vasramu, inti ninduku pillalu, kalakalalaade kalatrayamulato, kilakalalaade nidrulato, idiye prakruti yokka vaibhavam ani bhavinchutu tripti pondutuntaru.
0: People are deluded. They are mistaken that the life centers around food, raiment, shelter, in the company of the wife and relations.
1: Kani intakante goppa paramavadi adhikanga untunnadi.
0: But there lies the supreme goal above them.
1: Nitya satyamainatundi aanandamunu pavitramaina jeevitanni gadupe nimittamai pranulu aneka mandi aneka sadhanalu salputuntaru.
0: In this nature people proceed different spiritual paths to enjoy that eternal bliss and a sacred life.
1: Upanishadulu yendu ee shashvata aanandanu ponde nimittamai taittiriya upanishattu ee yokka deenini oka pachiga polchukonnadi.
0: Upanishads, the taittiriya upanishad in particular, describes the bird in this context.
1: Deeniki tala shraddha ani peru pettindi.
0: The head symbolizes shraddha or sincerity.
1: Ee pachi yokka kudi bhagamu rutam ani pilustu vacharu.
0: The right side of this bird is called rutam.
1: Yenava bhagamu rekka satyam ani pilustu vacharu.
0: The left wing is called satyam.
1: Rutam satyam ivi rendu kudanu aa pachi yokka vingamlu aniga rekkalu.
0: Rutam and satyam are the two wings of the bird.
1: దానికి తోక ఉంటుండాలి.
0: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
1: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
0: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
0: అండ్ ద బాడీ ఈజ్ మహత్ మిస్టీరియస్.
1: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ, రుతం, సత్యం, మహత్తత్వం, యోగము, ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
0: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ of sincerity, shraddha, the rutam, the satyam and mahat, primordial
1: rutam
0: foundation.
1: Rutam anaga kevalamu oka rekka maatrame emana bhavincharadu.
0: Rutam is not merely a wing.
1: Trikala bhajyam rutam annaru.
0: Rutam is changeless in all the three
1: yetti kalamulu endukunu moodu kalamulu endu maarpu chendinatvantide ee rutam.
0: Rutam does not change at any point of time.
1: Satyam ఇది కాలానుగుణ్యంగా కొంతవరకు మార్పు చెందేటువంటిది.
0: సత్యం చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: భూత, భవిష్యత్తు, వర్తమాన కాలం యందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంటాయి. కానీ సత్యం మాత్రము వదలదు.
0: ఇట్ మే చేంజ్ ఇన్ ది త్రీ టైమ్స్, ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: దీన్ని సత్యము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సత్యము.
1: ఇంకా కంఠం ఉంటుండాలి,
0: నెక్.
1: ఈ కంఠమునకు సరి అయినటువంటి పేరు శ్రద్ధ.
0: The neck stands for Shraddha, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: The steadfastness is very important.
1: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
0: One acquires wisdom out of this sincerity.
1: శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
0: This sincerity is very important for every being.
1: చుతం హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
0: Shraddha is a combination of rutam and hitam.
1: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
0: Shraddha represents the combination of these two words.
1: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాడు.
0: Gita also clearly declares that we'll enjoy a manifestation out of sincerity.
1: Kevalamu inta maatrame kaakunda Krishnudu cheppadu saddha swarupuni nenenu annadu.
0: Krishna further declared that is the very personification of steadfastness.
1: Ye karyam cheyavalsinani ye yokka karma aacharinchavalanannu saddha atyavasaram.
0: To accomplish any task, steadfastness is essential.
1: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యం కూడాను సాధించలేడు.
0: మ్యాన్ విదౌట్ సిన్సెరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: అందులో ఆధ్యాత్మిక తత్వమునందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది, అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
0: Shraddha is meaning the strengthening of one's own ambition.
1: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధా.
0: Strong faith is Shraddha.
1: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధా.
0: A permanent faith is Shraddha.
1: చెల్లింపలేనటువంటిదే శ్రద్ధా.
0: Unwavering faith is Shraddha.
1: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
0: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
1: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
0: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
1: ఈ శ్రద్ధ యందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు, తారకము అన్నారు.
0: అండ్ దిస్ Jnana, wisdom without Shraddha is quite different.
1: ఈ శ్రద్ధతో కూడినటువంటిది తారకము.
0: That with sincerity is tarakam.
1: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
0: And that without sincerity is maraka, changeable.
1: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానములే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
0: Man should acquire this wisdom which is changeable and which is changeless.
1: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
0: That with Shraddha, without it is marakam.
1: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము.
0: దట్ విత్ శ్రద్ధ ఇస్ తారకం.
1: ఇది తారక మంత్రమునే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
0: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక మస్ట్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్.
1: తైత్తిరీయ ఉపనిషత్తునందు ప్రధానమైనటువంటి సూత్రము.
0: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు తైత్తిరీయ ఉపనిషత్.
1: ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం.
0: మెనీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్ ఇన్ డెప్త్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ తైత్తిరీయోపనిషత్తు ఉన్నటువంటి జ్ఞానస్వరూపము చాలా పవిత్రమైనటువంటిది.
0: ద వే హౌ తైత్తిరీయోపనిషత్ స్పీక్స్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ హైలీ సేక్రెడ్.
1: ప్రతి మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందుకు శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇట్ హెస్ క్లియర్లీ ఎంఫసైజ్డ్ ఆన్ ద నెసెసిటీ ఆఫ్ సిన్సెరిటీ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, బీ దట్ ఎథికల్ ఆర్ సైంటిఫిక్ ఆర్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
1: ముఖ్యంగా ఆధ్యాత్మిక తత్వం నందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ దిస్ సిన్సెరిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ర.
1: కనుకనే తారక మంత్రం అని చెప్పేదంటే శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
0: దేర్ఫోర్ తారక స్పీక్స్ ఆఫ్ దిస్ మంత్ర.
1: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదే మారకము.
0: Without this sincerity, it is maraka, changeable.
1: Maraka mane antundi siddha undadi kaani idi continue ga prayatninchajeyandi.
0: In maraka the changeable, there is no sincerity.
1: Kalaka nirantaramu sarvakala sarvavasthali endukodanu trikalamulu endukodanu shashvatanga satyanga nityanga undeetundi ee taraka mantramu.
0: Therefore taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
1: ఈ ఐదు అంగములను కూడాను సార్థకం గావించుకొని మాలిన్యరహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
0: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
1: రుతం సత్యం మహత్తరము ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
1: ఈ మూడింటి యొక్క సారమే నిజమైనటువంటి జ్ఞానము.
0: The essence of these three is true wisdom.
1: కనుక జ్ఞానం అనగా కేవలము ఏదో ఒక విధమైన గ్రంథ పరిచయం కాదు.
0: Wisdom is not textual knowledge.
1: అద్వైత దర్శనం జ్ఞానం అని చెప్పేటువంటిది కాదు.
0: It is not merely the experience of non-dualism.
1: ద్వైతమునందుకును అద్వైతము ఇమిడి ఉంటున్నది.
0: Even in dualism there is non-duality.
1: ఇలాంటి పరమ సత్యాన్ని ప్రబోధించినటువంటిది తైత్తరీయ ఉపనిషత్తు.
0: Taittiriya Upanishad speaks of this supreme principle of truth.
1: దీనికి మరొక సమయమునందు శంకరుల వారు జయత్ర చేతున్నప్పుడు అన్ని వైపుల కూడా ప్రయాణం సల్పుతూ వచ్చారు.
0: Shankara went round the country celebrating his victory.
1: భారతదేశమంతా కూడాను నలుమూలల్లా తిరిగి వచ్చారు.
0: He went round all the four corners of this country.
1: కానీ ఉత్తర దేశమునకు వెళ్ళినప్పుడు,
0: when he was in the north,
1: అక్కడ ఒక మహా పెద్ద గురుంతో కూడినటువంటి ఒక ఋషిని తాను కలుపుకున్నాడు.
0: He could come across a sage of nobility and excellence.
1: అతను కేవలం ఒక ఋషి కాదు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడే.
0: He is not merely a celibate, but he is a householder.
1: అతని పేరే మాండలీకుడు.
0: His name is Mandalika.
1: అతని పత్ని ఉభయభారతి.
0: His wife is ఉభయభారతి.
1: ఆ ఉభయభారతి సర్వ సంపన్నులతో కూడినటువంటిది.
0: ఉభయభారతి is full of plenty and prosperity.
1: మృతం, సత్యం, మూతం మూడింటిని కూడా గుర్తించినటువంటిది.
0: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
1: Atanito Shankara varu vadam cheyadaniki poonukunnaru.
0: Shankara was ready to argue with him.
1: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాధ్యాన్ని వ్యబోధించే నిమిత్తమై శంకర్ల వారు ఉభయభారతిని ఎన్నుకున్నాడు.
0: శంకర హాస్ చోజన్ ఉభయభారతి యాజ్ ద జడ్జ్.
1: ఉభయభారతి మండనమిస్తుని భార్య.
0: ఉభయభారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండనమిస్తు.
1: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకు ఎట్టి సందేహం లేదు.
0: She has no doubt with regard to the winner in this argument.
1: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయభారతి.
0: ఉభయభారతి నోస్ ఆల్ ద డీటెయిల్స్.
1: శంకర్ల వారు మండన మిశ్రుడు వాదించే సమయ లోపల తాను ఏకదీక్షతో పూని ఈ రుతాన్ని పూనుకుంది.
0: వెన్ దర్ వాస్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ శంకర అండ్ మండన మిశ్ర, హియర్ ఇస్
1: కడపటికి
0: ఉభయభారతి డిటర్మినేషన్.
1: తన భర్త ఓడిపోయినాడని గుర్తించింది.
0: ఫైనలీ షీ డిక్లేర్డ్ దట్ హర్ హస్బెండ్ లాస్ట్ ఇన్ ది ఆర్గ్యుమెంట్.
1: హస్బెండ్ ఓడిపోవటం చేత శంకర్ల వారు విజయాన్ని సాధించారు.
0: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఈజ్ ద విన్నర్.
1: అందువల్ల ఈ వాగ్వాదనకు పురుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేషన్ చేసి వచ్చాడు.
0: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాజ్ పుట్ ఫోర్త్.
1: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
0: And as per the agreement, he has accepted celibacy.
1: Pati an sanyasam swikarinchina tarvata satikudanu ardhangi kanuka aame kudanu swikarinchindi.
0: The wife, being the half body of the husband, followed the same path.
1: Ee vidhanga iruvulu kudanu sanyasasam swikarinchi,
0: both of them have renounced the whole
1: jagatunandu gnana prabodhanu salipetuvanti margamunu prabodhisthu vacharu.
0: They have chosen the path of propagating wisdom in this world.
1: జ్ఞానం లేకుండా మానవత్వమే క్షీణించిపోతుంది.
0: Without wisdom, human life has no value.
1: చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకును విచారణ శక్తి చెలపవలసి వస్తుంది.
0: One has to think from the smallest to the biggest.
1: కట్టగలపటికి ఈ ఉభయభారతి చెప్పింది.
0: Finally, ఉభయభారతి said,
1: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
0: To acquire this sacred wisdom, we should follow three paths.
1: అది నిజమైనటువంటి జ్ఞానం అనింది.
0: That is the true wisdom, she said.
1: అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు.
0: ది హస్బెండ్ వాజ్ నాట్ బాదర్డ్ వరీడ్ బికాస్ ఆఫ్ హిస్ బీయింగ్ లాస్ట్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్.
1: కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తి గుర్తించుకోలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ నో ద రియల్ వాల్యూ ఆఫ్ ద విజ్డమ్ హీ అక్వైర్డ్.
1: వృతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ నో ద ట్రూ ఫార్మ్ ఆఫ్ వృతం.
1: అప్పుడు భోంచేసే సమయం లోపల,
0: while dining,
1: annam brahma ani cheppali.
0: One has to say food is God, annam brahma.
1: Raso vishnuho ee rasame vishnu swarupamu.
0: The essence of food is Vishnu.
1: Anname brahma.
0: Food is God.
1: అన్నము దేహములో ప్రవేశించి సర్వాంగముల యందుకును సారాన్ని ప్రబోధిస్తుంది, అనగా అందిస్తుంది.
0: ద ఫుడ్ పార్ట్ టేకెన్ విల్ హ్యావ్ ఇట్స్ ఎసెన్స్ దట్ ఈస్ సప్లైడ్ టు ద హోల్ బాడీ.
1: ఈ శక్తియే కాకుండా రక్తమునుగా మార్చి ఆ రక్తమును శక్తిగా రూపొందింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బ్లడ్ అండ్ ఎనర్జీ.
1: భోక్తో దేవో మహేశ్వర అన్నది తిరిగి.
0: And it is also said, the one who can takes food is God again.
1: ఆ బలమే జగత్తును కంటకును జ్ఞానమును ప్రబోధిస్తుంది అని.
0: And this principle teaches wisdom to the whole world.
1: అన్నం బ్రహ్మ.
0: Food is God.
1: రసం విష్ణు.
0: Essence is Vishnu.
1: భక్తో దేవో మహేశ్వర.
0: And the one who partakes is మహేశ్వర.
1: మూడు గుణములుగా ఉంటున్నాయి.
0: These are the three attributes.
1: ఈ మూడు గుణములు కూడాను ఏకం చేయటమే నిజమైనటువంటి ఋతం అన్నారు.
0: ఋతం ఈస్ యూనిఫైయింగ్ దీస్ త్రీ పాయింట్స్.
1: మూడు గుణములు కూడాను ఏకం భావించాలి.
0: ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: దేహము, మనస్సు, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఋతం.
0: ఋతం మెంట్ ది పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం, మహాత్మనం.
0: It's only noble soul who will have unity in thought, word and deed.
1: కనుకనే మనో వాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము.
0: Therefore the oneness of thought, word and deed is the truth.
1: ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము.
0: These three represent Brahma, Vishnu and Mahesh.
1: ఎవ్వడైనా సరియే, ఏ కాలమునందైనా సరియే, ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రము గావించుకోవాలన్న ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి.
0: Let him be anyone of any point of time should know the significance of these three.
1: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ బల్బ్.
1: లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి.
0: అండ్ యూ ఫైండ్ ఏ గ్లాస్ దేర్.
1: లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి, కానీ మూయబడినటువంటి గ్లాసు కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ద గ్లాస్ విచ్ ఇస్ డర్టీ సరౌండింగ్ హియర్ ఇన్ ద బల్బ్ యూ గెట్ డిమ్ లైట్ ఓన్లీ.
1: పొగ చేరుకొని పోవటం చేత
0: బికాస్ ఆఫ్ స్మోక్ అరౌండ్
1: ఈ జీవిత లైట్ ప్రకాశవంతంగా ఉండదు.
0: ది లైట్ ఆఫ్ లైఫ్ డజన్ షైన్.
1: దానిని పూర్తిగా తుడిచివేసినప్పుడే
0: When you clean the glass,
1: jyoti spashtanga kanipistundi.
0: You can see the light clearly.
1: Adi ee naadu manam cheyavalsinatundi pani.
0: That's what we should do today.
1: Aa pogane aham annaru.
0: And the smoke around is aham.
1: Mana manasu yokka chuttugulanu cherinatundi ee pogane.
0: It is a smoke of illusion around the mind.
1: అహంకారం అనేటువంటి చేరటం చేతనే దివ్య జ్యోతి జ్ఞాన జ్యోతి అనేటువంటిది ప్రకాశించడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఈగో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిమ్ లైట్.
1: ఈ అహంకారం అనేటువంటిది దేని ఎందు ప్రవేశిస్తుంది?
0: ఈగో, వేర్ డస్ ఇట్ గెట్ ఇన్?
1: మనం ప్రవేశించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది.
0: వెన్ వీ గివ్ అప్ దిస్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ పాత్ ఆఫ్ లైఫ్ We are egoistic.
1: తన సత్యాన్ని తాను గుర్తించుకోలేనప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: When you don't know your true nature, you turn egoistic. ప్రాకృతమైన
1: భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: The worldly thoughts lead to ego.
1: ప్రాకృతమైనటువంటి సంకల్పము చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది.
0: The worldly thoughts will make you egoistic.
1: అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: One is full of ego because of authority and position.
1: ఇవన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
0: One has to kill all these.
1: అప్పుడు ఈ అహంకు ప్రవేశం ఉండదు.
0: Then there will be no aham ego.
1: అహంను తుడిచివేయకుండా జ్ఞాని మాత్రం కాదు.
0: Without wiping out ego, you cannot have wisdom.
1: పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు.
0: You cannot know the sanctity of
1: ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి.
0: To see the light of life, one has to clean the glass around.
1: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
0: This is the teaching of Ubhaya Bharati.
1: ఒకానొక సమయంలో అప్పుడు తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
0: At one time she built a hermitage along the shores of Ganges and started
1: ఆమెతో అనేక మంది శిష్యురాలంతా చేరి ఆయన ప్రబోధనలు వింటున్నారు.
0: There are many disciples around her listening to her teaching.
1: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ చే.
0: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
1: ఆ మార్గంలోని బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
1: అతను పోతూ పోతూ ఉండేటప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది.
0: And then Ubhayavarti could notice the presence of this renunciant.
1: అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయినాడు.
0: He has totally sacrificed.
1: అతను నిజంగా జ్ఞానియే.
0: Is one of wisdom.
1: కానీ అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయభారతి.
0: Ubhayavarti found out a small mistake here.
1: తన నీరు త్రాగేటువంటి ఒక బుర్రను కొంచెం తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
0: He was resting, keeping that earthen pot as a pillow.
1: అప్పుడు ఈమె పోతుకుడను, ఆహా ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే.
0: He is one of wisdom, no doubt.
1: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుందా?
0: Here there is some fault in him.
1: అది అతనికి వినేటట్లుగా చెప్పింది గట్టిగా.
0: And she declared loudly.
1: ఏమని చెప్పింది?
0: What did she say?
1: ఏమిటమ్మా అతని లోపము అని అడిగారు శిష్యురాళ్ళు.
0: And disciples asked her, what is the fault here?
1: అమ్మా సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసమును పొంది కడకడపడికి ఇక్కడ వచ్చి తన తల క్రింద బుర్ర నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల క్రిందనే పెట్టుకున్నాడు.
0: హావింగ్ రినౌన్స్డ్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ వాంటెడ్ టు సేఫ్ గార్డ్ హిస్ అర్థన్ పాట్ ఆఫ్ వాటర్ కీపింగ్ ఇట్ యాజ్ హిస్ పిల్లో.
1: అది విన్నాడు ఆ సన్యాసం.
0: దిస్ సెలబ్రేట్ హర్డ్ దిస్.
1: తక్షణమే అతను ఆమె తిరిగి వచ్చే సమయంలో ఆ బుర్రను తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
0: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ అర్థన్ పాట్.
1: అప్పుడు దానిని చూచి ఉభయభారతి చెప్పింది,
0: ఉభయభారతి సెడ్,
1: ఒక్కటే వదిలినాడు అని అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవి అనేది.
0: షీ సెడ్, ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
1: ఏమిటి ఇది?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఈ యొక్క ఉభయభారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
0: దిస్ రినన్షియంట్ హాస్ థ్రోన్ ఇట్ ఆఫ్ ద అర్థన్ పాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈగో.
1: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
0: అహం ఇస్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్
1: కస్టడీ. ఈ విధంగా చెప్పింది ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దీనికి పారవేశాడు.
0: బికాస్ హిస్ ఈగో ఇస్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
1: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అని.
0: హీ కెనాట్ బి ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ హెస్ దిస్ ఈగో అండ్ పొజిషన్.
1: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానం వర్ణిస్తూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయభారతి.
0: ఉభయభారతి వెంట్ ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
0: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
1: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రాన్సెండెంటల్.
1: ఎవరికి ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణములు కూడాను వాళ్ళలో ఉన్నాయి.
0: Women have certain qualities which are not apparent to men.
1: Manuka sthreelu kada ani varni manam alachyam cheyakoodadu.
0: Because they are women, you cannot neglect them.
1: Varu pratyaksha prabhu swaroopulu.
0: In fact, they are very forms of energy.
1: Pratyaksha gnana swaroopulu.
0: They are the embodiments of wisdom.
1: Kanukane atti gnana swaroopulainatu sthreelu manam kontha varaku gauravinchutu raavali.
0: We have respect women who are the personification of wisdom.
1: Aave okanaka samayam lopana cheppindi.
0: She said at one time,
1: ఉద్యోగములు చేయ మృతులందరూ పోవా గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి.
0: ఇఫ్ ఆల్ విమెన్ స్టార్ట్ అటెండింగ్ ఆఫీసెస్ హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్.
1: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా ఇల్లును పోషించు పిల్లు లేరి.
0: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ గో టు ద ఆఫీసెస్ హూ విల్ మెయింటైన్ ద ఫ్యామిలీ.
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వంతలేరి.
0: If women also go along with their files to the offices, who will take care of the kitchen?
1: Parabalulaku nerpa paathasalalakega tamabalulaku nerpu taluleri.
0: If they go to schools and colleges to teach, who will teach their own children?
1: Dharam valla kalugu ibbandi teerina intiloni koratalu entha undu.
0: There may be a kind of solution to the financial problem. But there will be so many problems at home.
1: Dharam valla koratha teerutundi kani intilo unnatundi baadalu enniyo untuntai.
0: The financial demands may be met with, but there will be many house problems.
1: Kanukane vaari anni baadalu kuda ochukoni
0: they could bear all the suffering.
1: Annitini sahinchukoni
0: they could bear all the suffering in
1: the pain. Labhinchetvanti dukkamulu kashtamulu anta kuda tattukoni nettukoni munduku saagipoyetvanti dheerulu gambheerulu vaallu.
0: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
1: Gruhamaryadalanu kaapaadukuntu
0: they uphold
1: gruhini aneetvanti keerthi nilavettukuntu
0: they uphold the courtesy and the prestige
1: ee pracharam prabhachayankata chaatutu vachindi ubhayabharati.
0: Ubhayabharati propagated this idealism.
1: Kanuka ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకును ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నవో ఎవరు గుర్తించుకోలేరు.
0: నోబడీ కెన్ నో ది యాక్చువల్ పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ పర్సన్.
1: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు బి ద వన్ ఆఫ్ విజ్డమ్, హీ షుడ్ నో ద త్రీ ఫోల్డ్ పాత్.
1: సత్యం బ్రూజాత్,
0: స్పీక్ ట్రూత్.
1: ప్రియం బ్రూజాత్,
0: అక్సెప్టబుల్.
1: సత్యం అప్రియం,
0: నెవర్ సే ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
1: సత్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి నైతిక విధి కాపాడుతుంది.
0: సత్య ఇస్ ద మోరల్ వాల్యూ.
1: ప్రియం బ్రూజాత్ ఇది కేవలము ధార్మిక గుణమును కాపాడుతుంది.
0: ది ట్రూత్ హ్యాస్ టు బి సెడ్ ఇన్ ఎ గుడ్ వే, పాలటబుల్ వే.
1: బ్రూజాత్ సత్యం అప్రియం ఇది ఆధ్యాత్మిక గుణమును కాపాడుతుంది.
0: నెవర్ సే ఇట్ ఇన్ ఎ హార్ష్ వే, దట్ ఇస్ స్పిరిచువల్.
1: అన్నియు సత్యంలోనే ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సత్య.
1: సత్యమే ప్రత్యక్ష దైవం ప్రతి మానవులకు.
0: ట్రూత్ ఇస్ గాడ్ టు ఎవ్రీవన్.
1: ఏ దేవాలయము పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో.
1: సత్యం సర్వత్రా ఉంటుండాలి.
0: ట్రూత్ ఇస్ ఎవ్రీవేర్.
1: సత్యమే సర్వ సంపదను కూడాను కోల్పోతున్నట్టుగా వారి కూడాను కాపాడుతుంది.
0: అండ్ ట్రూత్ విల్ కన్ఫర్ ఆల్ ద plenty and prosperity to everybody.
1: Prema swarupulara,
0: embodiments of
1: satya margamunu avalambinchandi.
0: Follow the path of truth.
1: Dharmamunu poshinchandi.
0: Sustain dharma.
1: Jeevita margam lopala nijamainatvanti gnanamunu anubhuddhi cheskondi.
0: In the path of life, acquire wisdom.
1: Ee gnanavibhuddhi nimittamai
0: improve upon wisdom.
1: Manamu annam bhujat. అన్నం సరైన సదివైన దీంట్లో చదువు తీసుకుంటూ రావాలి.
0: వీ బిగిన్ విత్ ఫుడ్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
1: ప్రియం అన్నం ప్రియంగా ఉంటుండాలి.
0: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవ చింతన చేత దోషం నిర్మూలన కావించాలి.
0: యాజ్ వీ ప్రే టు గాడ్ ద మిస్టేక్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్
1: అన్నం బ్రహ్మ కలుగునే దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి.
0: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్.
1: ఇంకా మనం తెలుసుకో విష్ణువు.
0: Then Vishnu.
1: రసమై విష్ణు.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్.
1: ఈ అన్నం తిన్న తర్వాత రసస్వరూపమై మన దేహంలో సంచరిస్తుంటుంటాది.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ ఈ సప్లై టు ది హోల్ బాడీ.
1: విష్ణు స్వరూపము.
0: దట్ ఈస్ విష్ణు వాస్ట్నెస్.
1: బ్రహ్మో దేవో మహేశ్వర.
0: బ్రహ్మ
1: ఈ బ్రహ్మ అనేటువంటిది భోక్తో దేవో మహేశ్వర.
0: ద వన్ హూ పార్టేక్స్ ఫుడ్ ఇస్ మహేశ్వర.
1: ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: మ్యాన్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ.
1: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: అండ్ హీ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ శివ.
1: శివస్వరూపమనగా ఏమిటి?
0: వాట్ ఈస్ శివ?
1: అన్ని విధాల త్యాగమైనటువంటి వాడు.
0: హీ సింబలైజెస్ సాక్రిఫైస్.
1: ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు?
0: హౌ డస్ హీ సాక్రిఫైస్?
1: అన్నింటి కూడాను ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు.
0: అండ్ ఇన్ఫాక్ట్ శివ సాక్రిఫైసెస్ హిస్ బాడీ.
1: ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు?
0: How did he do it?
1: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను దేహాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు ద బాడీ.
1: కానీ ఇట్టి దేహాభిమానం కూడాను అతనికి తెలియదు.
0: శివ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం పూర్తి త్యజించి
0: He has given up the body attachment.
1: ఆత్మాభిమానం నుండి తన ఆత్మను ఇమర్చి
0: He remained in the state of the self, Atma.
1: దినదినం ఊరూరు తిరుపమిత్తుడు గాని కంటి ఇంటి పట్టున కీటి కురివలేదు అని పార్వతి బోధించింది.
0: పార్వతి టోల్డ్ హిమ్ యూ గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్.
1: ఒక ఇల్లు కూడా లేదే.
0: యూ డోంట్ హ్యావ్ రెసిడెన్స్.
1: ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్?
1: దినదిన ఊరూరు తిరుపమెత్తుడు గాని ఇంటి పట్టిన కూటి కిరవలేదు.
0: యూ గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్.
1: తన దాచుకున్న దోశడు కంపలేదు.
0: యూ హావ్ నో షెల్టర్.
1: ఇట్టి కాపురము నేను ఎట్లు చేతు అనింది.
0: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్.
1: పరమ శాంతంతో శివుడు బోధించాడు.
0: శివ పాసిఫై.
1: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే?
0: వాట్ హ్యాపన్స్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ బిగ్ హౌస్?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
0: And the rats will get in even before we go.
1: ఎలుకలు రాగడి ఏకని ఒక పిల్లి.
0: And then there will be cat also following rat.
1: పిల్లి బాలకు ఒక పెయ్యవలయు.
0: And you have so many
1: problems. సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి.
0: And he told Parvati this way, don't expect these things.
1: అటువంటి సర్వసంగ పరిత్యాగైనటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
1: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్ఖండ కళతోడ బెడదారు గుంపెడు జడతోడ.
0: అండ్ హి హస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్వోవెన్.
1: జడలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
0: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there.
1: Dambaina palanetrammu toda.
0: With the forehead which is so big.
1: Nalla regidi vanti nallani medu toda.
0: With the dark neck.
1: కరమలు నాగ కంకణము తేడా.
0: And with all the ankle there.
1: నడుములు చుట్టిన నాగ చర్మము తోడా.
0: And there you find the skin around the
1: face. భస్మము తోడా.
0: And with భస్మ
1: విచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో.
0: And the kumkum on the forehead.
1: తాంబూల రాగాధరంబు తోడా. తలహేమ మైవజ్ర తాటంకములు తోడా. విక్షాస్త్రవద్దయా వృష్టి తోడా. నల్ల కులువలు దునుమాడు కొల్లలాగుడు. మెరుగు చామన ఛాయ మేని తోడా.
0: విత్ ఆల్ ది shine with all the light and the skin around the waist and the kumkum on the forehead.
1: Shiva shines forth.
0: And Shiva sacrificed the body. With all the shining light of the moon. With all the four locks interwoven. And there is find the resplendent. With the wide forehead. With that apparel. He sacrificed all. He taught the lessons of wisdom to the world. What is wisdom?
1: Tikarana Suddhi Jnanam annadu kattagarapatiki.
0: Jnana meant the purity of heart is jnana.
1: Mana dehamunu parishuddham cheskovali.
0: We have to keep our body pure.
1: Mana manasunu parishuddham cheskovali.
0: Mind must be purified.
1: Mana karmanu mana parishuddham cheskovali.
0: Our actions must be pure.
1: Kalukune deenini the proper study of mankind is man. Ani.
0: This what is said, the proper study of mankind is man.
1: And ఏమిటి ఆ మ్యాన్కైండ్?
0: What is mankind?
1: శరీర మనసు కర్మల యొక్క ఏకత్వమే మ్యాన్కైండ్.
0: It only means unifying thought, word and deed.
1: ఇట్లాని మనం ఈనాడు చేస్తున్నామా?
0: Are we doing like this
1: today? పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
0: You don't need to exert.
1: కష్టపడనక్కర్లేదు.
0: You don't need to strain.
1: మన శరీర శుద్ధత.
0: Check the
1: Ganga నదికి సద్లోనే ఉంటుంటారు.
0: And he is there very close.
1: కానీ స్నానం చేయరు.
0: Though river is so close, you don't take bath.
1: ఏమి ప్రయోజనం?
0: What is the use?
1: కనుకనే అన్ని ఉండి కూడాను వారు పరిశుద్ధతకు పూనుకోవటం లేదు.
0: Though we have all, we are not pure.
1: దీనిని అశుద్ధతో కూడినటువంటి వాడు.
0: He is full of dirt today.
1: అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం.
0: Though we have all conveniences, we are not making proper use of them.
1: అది సోమరితనం అన్నారు.
0: It is all laziness.
1: ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్యుత్తుంటాడు.
0: The one who is lazy is full of animal quality, తమో గుణ.
1: ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి
0: one has to kill animal quality.
1: మానవత్వాన్ని పెంచుకుని
0: డెవలప్ హ్యూమన్ క్వాలిటీ,
1: దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి.
0: అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది,
0: వాట్ యు హావ్ టు నో టుడే ఇస్
1: చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి.
0: స్ట్రగుల్ హార్డ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
1: చిత్తశుద్ధి ఒకటి ఉంటే నా సర్వము సిద్ధి కలుగుతుంది.
0: విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యూ విల్ హావ్ ఎవ్రీథింగ్.
1: చిత్తశుద్ధికి మనం తినే అన్నము,
0: ఫర్ ద ఫుడ్ యూ టేక్,
1: తినే భావము,
0: ద ఫీలింగ్,
1: అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వీ టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వీ హావ్
1: ఫర్ ఇట్. వండే సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి.
0: అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్.
1: పూర్వకాలం నందు
0: ఎర్లియర్
1: ఆచార బ్రాహ్మణులైనటువంటి వారందరూ కూడాను
0: పీపుల్ ఆఫ్ ట్రెడిషన్
1: తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండాలి, కానీ ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు.
0: దే ఇన్సిస్టెడ్ దట్ ద వైఫ్ హాస్ టు కుక్ ఫర్ హిమ్.
1: అనగా ఆ యొక్క పత్ని సర్వుని యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది.
0: బికాస్ వైఫ్ కుక్స్ కీపింగ్ ఇన్ వ్యూ ద హెల్త్ ఆఫ్ ది హౌస్ హోల్డర్.
1: ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు ఏ చింతతో చేస్తారో ఏమో.
0: If the cook is there, what
1: thinking
0: he would have? What thought he would be entertaining? All the thoughts of the cook will get into the food, turns into a poison.
1: కనుక ఏ విధంగా కూడా ఇతరులను ప్రవేశించపెట్టలేదు.
0: So they didn't entertain anybody.
1: కనుక అన్నం బ్రహ్మ.
0: Food is God.
1: అది పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది.
0: And then the food is God in full.
1: రసో విష్ణు.
0: Essence is
1: అది ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది, అది కూడా పవిత్రంగా ఉంటుంటుంది.
0: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ బౌండ్ టు బి సీక్రెట్.
1: కేవలం శరీర శుభ్రతే మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఫర్ ద బాడీ,
1: మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి.
0: ద మైండ్ షుడ్ బి ప్యూర్.
1: ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి.
0: వైల్ కుకింగ్ వన్ షుడ్ నో ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్.
1: భర్త తెచ్చాడు ఈ కూరగాయలు.
0: హస్బెండ్ బ్రాట్ వెజిటబుల్.
1: ఈ కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు ఏమిటో.
0: హౌ హాస్ హి బ్రాట్ దెమ్.
1: వాళ్ళని ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ కూరగాయలు తెచ్చాడా ఏమిటో.
0: బికాస్ ఆఫ్ పొజిషన్ అథారిటీ మైట్ హావ్ బ్రాట్ ద వెజిటబుల్స్ టోటలీ.
1: అదే కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడో ఏమిటో.
0: ఆర్ ద వెజిటబుల్స్ మైట్ హావ్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద మార్కెట్.
1: ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి.
0: దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్.
1: కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది.
0: అండ్ ద వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్.
1: ఎవరు మీరు గుర్తించలేరు.
0: మెనీ పీపుల్ కెనాట్ నో.
1: నిత్య జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నియో మనం కర్మలు ఆచరిస్తున్నాము.
0: అవుట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్ వీ డూ సో మెనీ యాక్షన్స్.
1: ఎన్నియో దోషములను మనం పొందుతున్నాము.
0: దట్ సో మెనీ మిస్టేక్స్ దట్ వీ డూ.
1: స్వరూపులారా, కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి.
0: హ్యావ్ యువర్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్.
1: అప్పుడే ఈ పన్ని పరిశుద్ధమైపోతాయి.
0: దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్.
1: పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యూ విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్.
1: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది.
0: At one time in Rishikesh, very close to Sivananda Ashrama, there is another hermitage.
1: అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికి అందరికి ఫ్రీ చపాతీ ఇచ్చేటువంటి వారు.
0: There are number of celibates there and all chapatis are distributed freely to.
1: ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు.
0: The inmates also had the same food.
1: కానీ నిత్య జీవితం గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: There lies a sacred noble soul.
1: ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేతి.
0: One day a seth, a rich man.
1: అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు.
0: That rich man lost his wife and on 11th day food was served to many people.
1: ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది.
0: అండ్ ద ఫుడ్ వాజ్ ఎ కంప్లీట్ పాయిజన్.
1: ఏమిటది పాయిజన్?
0: వాట్ ఇస్ ద పాయిజన్?
1: ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది?
0: హౌ డి షీ డై, ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్?
1: చూచాడు.
0: యు నో
1: ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు.
0: దట్ సేట్ రిచ్ మ్యాన్ ఇస్ ఓల్డ్ పర్సన్.
1: ధనాశ చేత ఒకరిని భ్రమింప చేసి యంగ్ గర్ల్ ని పెళ్లి చేసుకున్నాడు.
0: బికాస్ ఆఫ్ హిస్ మనీ హీ కుడ్ మ్యారీ ఏ యంగ్ గర్ల్.
1: ఆ బిడ్డ నిరంతరము ఏడుస్తూ ఉండేటువంటిది.
0: దట్ యంగ్ గర్ల్ వాజ్ షెడ్డింగ్.
1: నా తండ్రి నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేసి పెట్టాడే.
0: And she was so sad because of her father.
1: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
0: She was feeling very sad.
1: కనుకనే ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది? గ్యాంజెస్ లో పోయి పడిపోయింది.
0: One day what did she do? She jumped into Ganges.
1: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
0: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ద 11th డే.
1: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడా పంపించాడు.
0: అండ్ ద ఫుడ్ ఈజ్ సప్లైడ్ టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
1: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి. వీరు వండి పంపించలేదు. ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెంట్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్, ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
1: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
0: The food is made.
1: ఇదందరూ భుజించారు.
0: All had partaken.
1: ఈ సత్య మార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్రపట్టలేదు.
0: The man of truth, the noble soul, could not sleep that night.
1: చాలా బాధపడుతూ వచ్చాడు.
0: He was miserable.
1: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
0: And he could visualize young girl.
1: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
0: I don't have any thought of a woman.
1: నేను ఎప్పుడు విషయవాసంలో నేను వాసించనే.
0: I don't have any sensual pleasure.
1: నాకు ఈ స్త్రీ స్వప్నంలో రావటం.
0: How is that I dream of a
1: woman? జ్ఞానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటము.
0: The moment he sat for meditation, he saw that young lady.
1: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
0: It is a very miserable thing.
1: నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది.
0: In fact, what I thought appears in meditation.
1: అని రెండవ దినము సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గర పోయి ప్రశ్నించాడు.
0: And he questioned his guru, సచ్చిదానందం.
1: స్వామి, నాకు ఎందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
0: He said, Swami, why do I dream like this?
1: నాయనా, యోచన పడవద్దు.
0: Don't worry.
1: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దినం చేశారు?
0: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
1: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్, ఈమె ఆత్మహత్య చేసుకుంది.
0: Then he could know that young girl committed suicide.
1: కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
0: Nobody knows how she committed suicide.
1: 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు.
0: It is only 11th day which is a rite for fall.
1: ఈ విధంగా జరిగిన చరిత్రనంతా కూడాను ప్రబోధించాడు.
0: And he could know what all had happened.
1: రెండవ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు, నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్.
0: The Sachidananda Guru told his disciple, this is how she committed suicide.
1: దాని వల్ల ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి ఒక సిచువల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
0: Because of these effects of the departed soul, the food is poisoned and you could see her in your vision.
1: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
0: The feeling also, if it is impure, it shows all impurities in vision.
1: ఆ సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
0: That day renunciant has given up taking food.
1: Param dilatamu kalam gadapatam.
0: He had partaken only fruits.
1: Edo inta palu tagatam kalam gadapatam.
0: And he just took
1: dehaniki edo undala kada.
0: Something is required for the body.
1: Vichanam deharachatram dehani kaapadukune nimittam kontha aaharam undali.
0: Food is essential for the maintenance of the body.
1: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
0: ఇట్ మే బి ఎస్పరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్, ఇట్
1: పెట్రోల్ వేయాలి. కార్ రన్ కాదు,
0: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
1: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజం భుజించకపోతే ఏమి జరగదు.
0: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
1: కనుక ఏదో ఒకటి భుజించాలి.
0: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
1: కాలం గడుపుతూ వచ్చాడు.
0: సో స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
1: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించటం లేదు.
0: అండ్ సిన్స్ దెన్ దిస్ డ్రీమింగ్
1: ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ సీన్స్ అపియర్ ఇన్ అవర్ డ్రీమ్స్.
1: స్వప్నమునందు మాత్రమే కాదు జ్ఞానం కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి.
0: యు ఆల్సో కమ్ అక్రాస్ దోస్ సీన్స్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషం లేదు.
0: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్.
1: ఆహారం నుంచి ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషములు ఏర్పడుతుంటాయి.
0: ద ఫుడ్ and the one who brought the food and his feelings are responsible for this.
1: కనుకనే ఆ ప్రాచీన కాలం నందు స్వయం పాకం.
0: So in ancient days they all cooked for themselves.
1: ఎక్కడైనా మార్కెట్ పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగాలి.
0: If any provisions are brought home you should ask where from you got it.
1: అనగా ఇవేనా దొంగతనం తీసుకుని వచ్చారా లేక మరియమైన ఉత్తో తీసుకున్నారా అని బోధిస్తాడు.
0: Have you stolen them or accepted as bribe you should question.
1: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
0: వీ హావ్ టు ఈట్ ఓన్లీ డిఫెక్ట్లెస్ ఫుడ్.
1: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మిస్టేక్.
1: కనుక భుజించడానికి పూర్వము
0: బిఫోర్ యూ ఈట్ ఫుడ్
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
0: ప్రే టు గాడ్ ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్స్ ఫుడ్
1: అది మీరు కాలేజీలో ఎప్పుడు భోజన టైంలో మీరు స్మరిస్తుంటారు.
0: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
1: అది పరిశుద్ధమైన భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
0: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే ద ఫుడ్ విల్ బి ప్యూర్.
1: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
0: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై ఎనీ దట్ మిస్టేక్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు ద.
1: కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
1: కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలైపోయింది.
0: సో షీఈస్ వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
1: అట్టి జ్ఞానమును మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
0: టు ఎక్వైర్ దట్ ప్యూర్ నాలెడ్జ్ వీ షుడ్ హావ్ సీక్రెట్ హార్ట్.
1: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
0: అట్ వన్ టైమ్ విక్రమాదిత్య కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
1: ఆ సభయందు ఏమని చెప్పాడు? బుద్ధి గొప్పదా మేధస్సు గొప్పదా?
0: హీ క్వశ్చన్ దిస్ వే, ఈజ్ ది ఇంటెలెక్ట్ దట్ ఈస్ గ్రేట్ ఆర్ ద మైండ్ ఇంటెలిజెన్స్?
1: మేధస్సు.
0: మేధస్సు
1: తెలివితేటలు.
0: ఇంటెలిజెన్స్
1: అది ఏది గొప్పది అని చేశాడు.
0: ఈ క్వశ్చన్ వాట్ ఈస్ గ్రేట్.
1: సమావేశమైనటువంటి పండితులందరూ కూడా మేధస్సే గొప్పది అన్నారు.
0: ఇన్ ద కాన్ఫరెన్స్ ఎవ్రీబడి సెడ్ దట్ ఇస్ ఇంటెలిజెన్స్ దట్ ఇస్ గ్రేట్.
1: విక్రమాదిత్యుడు దాన్ని అంగీకరించలేదు.
0: విక్రమాదిత్య డిడ్ నాట్ యాక్సెప్ట్.
1: అన్నింటికంటే బుద్ధి చాలా గొప్పది అన్నాడు.
0: బుద్ధి ఇస్ సుపీరియర్ టు ద మైండ్.
1: మేధస్సు లోపల కొన్ని కొన్ని మార్పులు చెందుతూ ఉండొచ్చు.
0: మైండ్ మే హావ్ చేంజెస్.
1: వ్యక్తిగతమైనటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చు.
0: దేర్ మే బి ఇండివిజువల్ చేంజెస్.
1: ప్రవర్తన సంబంధించినటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చు.
0: చేంజెస్ బేస్డ్ ఆన్ ద కాండక్ట్.
1: కానీ బుద్ధి చాలా పరిశుద్ధమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్ ప్యూర్.
1: కనుకనే బుద్ధి కంటే మించినటువంటిది లేదు అన్నాడు.
0: సో దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
1: కనుకనే బుద్ధి గ్రాహ్య మతేంద్రియం అని ప్రబోధించాడు.
0: దేర్ ఫోర్ హి సెడ్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఇస్ ట్రాన్సెండెంట్.
1: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
1: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
0: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్
1: దోషమును కూడా హృదయంలో ప్రవేశించవు.
0: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
1: బ్రహ్మ
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: రసో విష్ణు.
0: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: భోక్తో దేవో మహేశ్వర.
0: ద వన్ హూ ఈట్స్ ఇస్ మహేశ్వర.
1: మానవుని యొక్క భూలోకాలు కూడా చేరుస్తుంది.
0: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు ద త్రీ వరల్డ్స్.
1: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకున్నారు.
0: ద ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్.
1: ఏ సాధనలు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఏదో చేస్తుంటాం మనం సాధనలో.
0: వీ డూ సర్టన్
1: సాధనలు. ప్రధానంగా సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
0: దీ స్పిరిచువల్ పాత్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
1: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: యూ నీడ్ ఎటర్నల్ బ్లిస్.
1: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
0: టు ఎక్వైర్ దిస్ బ్లిస్
1: అన్నం బ్రహ్మ.
0: We should begin with food. Food is God.
1: Toh devo maheshwara.
0: Essence is Vishnu.
1: Manam tine baharamu raktamu dani sancharinchetundi yangamulu anni kudunu parishuddham aipothayi.
0: Therefore the food, the essence and the blood, they all be sanctified.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్.
1: ఇలాంటి మంత్రం సరైన రీతిగా శుభ్రం చేయడానికి మనకు మొట్టమొదటి వృతం సత్యం.
0: రుతం సత్యం టు బిగిన్ విత్.
1: అనగా రుతం చాలా గొప్పది.
0: రుతం ఇస్ గ్రేటెస్ట్.
1: రుతం అనగా త్రికాల భాజ్యమైనటువంటిది రుతం.
0: రుతం ఇస్ చేంజ్లెస్.
1: పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గర్చించినటువంటిది రుతం.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: అది నిజమైన జ్ఞానము.
0: దట్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: సత్యంలో కూడా కొన్ని కాలాన్ని పరిగణంగా కొంచెం మార్పు చెందవచ్చును.
0: సత్య మే షో సర్టన్ చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: కాలాన్ని పరిగణంగా మార్పు చెందేటువంటిది అంతా కూడా మారకమన్నారు.
0: And that which is changeable is marakam.
1: వ్యక్తి సమయం నందు కూడాను కాలమును వాస్తవం చేయకుండా పవిత్ర దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
0: Therefore, the changeless, immortal, eternal path is tarakam only one.
1: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
0: All the changes are there in only in మారకం, but not in tarakam.
1: ఇది తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
0: And this is తారక మంత్ర.
1: తారక మంత్రం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ తారక మంత్రం?
1: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
0: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకొనమన్నా.
0: చాంట్ తారక మంత్ర, గో టు యువర్ ప్రిసెప్టర్.
1: ఎరుక మన పండకుండా జాగ్రత్త అనే తమకు స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవన్న.
0: నో తారక మంత్ర టు నో ది రియాలిటీ ద విట్నెస్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఎప్పటికీ అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
0: దేర్ ఫోర్ ద తారక స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ సేమ్.
1: ఏ మతం వారైనా కానీ ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెచ్చుకోవాలి.
0: పీపుల్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ.
1: కానీ ఇప్పుడు భక్తులు భక్తులు భక్తులు అనుకుంటుంటారు.
0: కెన్ రిపీట్ తారక మంత్ర. వి కాల్
1: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
0: వి అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: అడుగు పెట్టిందంతా అసత్యమే.
0: ఎవ్రీ స్టెప్ వి అటర్ లైస్.
1: మాట పలికిందంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ వి సే ఇస్ అన్ట్రూత్.
1: కాలు పెట్టిందంతా అధర్మమే.
0: ఎవ్రీ స్టెప్ ఇస్ అధార్మిక్.
1: పలికిందంతా అసత్యమే.
0: అండ్ వాట్ ఆల్ వి స్పీక్ ఇస్ అన్ట్రూత్.
1: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రము కొంతవరకు నేను కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
0: దేర్ ఇస్ నో ప్యూర్ లవ్ at any time.
1: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
0: We are full of selfishness and self interest.
1: ఇలాంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఏమాత్రం భావించకూడదు.
0: We should not consider these traits.
1: భక్తులు భక్తులు అనుకొని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
0: Calling ourselves devotees, we commit all wicked deeds.
1: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహాపాపి.
0: And he is the worst of the sinner.
1: అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు.
0: We should not see the face of such sinners.
1: బయటకు చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
0: ఎక్స్టర్నల్లీ దే ఆర్ హ్యాండ్సమ్.
1: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
0: విదిన్ దే ఆర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
1: అలాంటి మాలిన్యానికి మనం చేర్చుకోకూడదు.
0: We should not have such pollution within.
1: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
0: People ruin their lives for money.
1: ధనం కంపాదించవచ్చును.
0: Money you can have.
1: కొంతమంది నేను చెప్పారు, స్వామి స్వామి యొక్క బర్త్డేకి రావాలనుకుంటుంటే కొంతవరకు నువ్వు లీవ్ చిక్కటం లేదు.
0: Some say, Swami, we don't have leave to attend Bhagwan's
1: birthday. Sick leave
0: they said they will apply sick leave and come here.
1: నేను చెప్పాను సిక్ లీవ్ కూడా మంచిది కాదు.
0: స్వామి సెడ్ యూ కెనాట్ అప్లై.
1: అసత్యం చెప్పి వచ్చినట్టు నీవు రాకపోయినా మంచిదే కానీ నీవు అసత్యం చెప్పద్దు.
0: డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కమ్, నెవర్ అటర్ ఎ లై.
1: సత్యవ్రతాన్ని ఆచరించండి.
0: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
1: ఆ సత్యం చేతనే మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
0: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
1: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూత్ యూ కెన్ దట్ గివ్స్ యూ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
1: మనం పవిత్రతను పొందాలి.
0: అండ్ దెన్ యూ కెన్ హావ్ దట్ సీక్రెట్ క్వాలిటీ.
1: నిజమైన జ్ఞానతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
0: ద ట్రూ విజ్డమ్ కుడ్ బి అక్వైర్డ్ బై సిన్సియర్ ప్రేయర్.
1: అది అన్నం బ్రహ్మ.
0: దట్ ఈస్ ఫుడ్ ఇస్ గాడ్.
1: సో విష్ణు.
0: అండ్ ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: సో దేవో మహేశ్వర.
0: అండ్ ది ఇన్డ్వెలర్ ఇస్ మహేశ్వర.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఈస్ రిక్వైర్డ్?
1: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: ఆర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: మనం దైవంతో స్నేహం చేయాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: అతని స్నేహం ఒక్కటి ఉంటుంటే ప్రపంచమంతా మన హస్తగతం అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
1: కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఓడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
0: అండ్ టుడే వీ లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే జపిస్తుంది.
0: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్.
1: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
1: దానిని మనం సంపాదించుకోవాలి.
0: దట్ వీ షుడ్ హ్యావ్.
1: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్.
1: సార్థకం చేసుకున్నటువంటి దాన్ని సాధనలో నింపాలి.
0: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
1: కేవలం మాటలతో మనం కాలంను వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటి సత్యం పలకాలి.
0: వాట్ యు షుడ్ నో టుడే ఇస్ యు షుడ్ స్పీక్ ట్రూత్.
1: సత్యమే మన జీవితానికి ఆధారము.
0: ట్రూత్ ఇస్ ద
1: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరణలో పెట్టుకుంటాము.
0: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది
1: ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
0: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ త్రీ పార్ట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
1: బ్రహ్మ
0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
1: ఎందుకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్.
1: రసో విష్ణు
0: రస ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: దేవో మహేశ్వర
0: అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
1: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
0: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నేచురల్లీ గివ్ యూ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము.
0: Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for transformation. Many people from distant places come
1: here. They are
0: waiting for a chance
1: to be here. See,
0: make you proper use of the chances given to
1: you. And
0: never use any harsh words
1: anytime.
0: Never speak untruth at any time.
1: ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు అసత్యం వద్దు మౌనం వహించు.
0: If there is necessity to speak anything, just give up speaking at all. No, observe silence.
1: ఈ మౌనం చేతనే సర్వకార్యమును సిద్ధిస్తుంది.
0: By observing silence, you can achieve everything.
1: సత్యం చెప్తే వివిధులకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు.
0: By telling truth, you may be afraid of harming somebody.
1: అసత్యం చెప్తే నేను పాపినైపోతానేమో అని భయపడవద్దు.
0: By uttering falsehood, you may see that you may sin.
1: అసత్యం భయపడనక్కర్లేదు, సత్యమునకు విలువనక్కర్లేదు.
0: You don't need to fear to speak truth.
1: అలాంటి పరిస్థితుల్లో మౌనం వహించు.
0: Under those circumstances, అబ్జర్వ్
1: సత్యాసత్యములకు రెండింటికి అతీతంగా నీవు ఉంటుండు.
0: యూ షుడ్ బి బియాండ్ ద ట్రూత్ అండ్ అంట్రూత్.
1: సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: యాజ్ యువర్ యంగ్స్టర్స్ యూ షుడ్ నో స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి.
0: యూ షుడ్ స్టార్ట్ వైల్ యు ఆర్ యంగ్.
1: తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది.
0: ద హోల్ లైఫ్ వుడ్ బి కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ దేర్ ఆఫ్టర్.
1: ఈ విధంగా సార్థకం గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఇస్ నెసెసరీ టు లీడ్ ద లైఫ్ టు అటైన్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: నా పుట్టిన పండుగ నా పుట్టిన పండుగ నేను ఎప్పుడు ఆశించలేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ సెలబ్రేషన్.
1: పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ డజంట్ డిజైర్ ద సెలబ్రేషన్.
1: ఎన్ని ప్రోగ్రామ్లు వచ్చినాయి కానీ వాటిని ఉల్లంఘించాను.
0: మెనీ ప్రోగ్రామ్స్ హి హస్ నాట్ పర్మిటెడ్ దెమ్.
1: జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది.
0: బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్, దిస్ హాస్ టు బి సెలబ్రేటెడ్.
1: లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ ఇట్.
1: ఈ పండుగలు చేసుకోవాలని ఆశనే లేదు.
0: హి డజంట్ వాంట్ ఎనీ సెలబ్రేషన్.
1: నిత్యము పండుగే.
0: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్.
1: నేను
0: భగవాన్ ఈజ్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
1: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు.
0: భగవాన్ బ్లెస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ.
1: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
0: హి డజంట్ వెయిట్ ఫర్
1: యు. ఆనందం నా నుండి ఉండేది.
0: దట్ బ్లెస్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
1: ఇట్ ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
0: The bliss of Bhagavan is eternal bliss.
1: Dvandvaditam kadal satyam tattvamasadi lakshyam.
0: It is non-dual, supreme and spiritual.
1: Ekam nityam vimalam acharam sarvadi sachibhutam.
0: It is pure, unsullied, unpolluted, unblemished. It is pakka pure.
1: Bhavatitam trigunaraitam.
0: It is transcendental, attributeless.
1: Naketti gunamulu levu.
0: No attributes.
1: Meer nammina namakapoyinappudiki naa yokka deeniki nene aanandam.
0: Believe it or not, Bhagavan is personification of bliss.
1: ఆ లోపములంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
0: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
1: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
0: వాట్ ఎవర్ హీ భగవాన్
1: మీ క్షేమం కోసమని,
0: ఫర్ యువర్ వెల్ఫేర్,
1: మీ పవిత్రత కోసమని,
0: ఫర్ యువర్ ఓన్,
1: మీ ఆనందం కోసమని,
0: ఫర్ యువర్ హ్యాపీనెస్,
1: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి.
0: భగవాన్
1: దోషరహితులై జీవించండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్.
1: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది.
0: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్ స్వామి ఇస్
1: ఎలాంటి సంఘం చేరినప్పటికీ,
0: you may be in any company,
1: aa sangam dwara mee doshanni penchukokoddu.
0: And don't develop, cultivate bad habits.
1: అలాంటి దోషరహితులై మీరు జీవించడమే నాకు చాలా ఆనందము.
0: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ స్పాట్లెస్ లైఫ్.
1: నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు.
0: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ ఎట్ ఎనీ టైం.
1: నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు.
0: నో వరీ ఎట్ ఆల్.
1: ఎలాంటి చింతన నాకు లేదు.
0: నో థాట్స్ వాట్స్ ఎవర్.
1: ఇవన్నీ నాకెందుకు? అన్ని నాకు కావలసినట్టు ఉన్నాయి, నాకేది ఆశ లేదు.
0: భగవాన్ హ్యాస్ ఆల్ ఇన్ హిమ్ విత్ హిమ్.
1: ఏది చేసినా మీ నిమిత్తమే.
0: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యూ.
1: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యూ.
1: వాట్ ఎవర్ ఐ డూ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
0: వాట్ ఎవర్ భగవాన్ డస్, వాట్ ఎవర్ భగవాన్ సేస్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
1: నాట్ ఫర్ మీ.
0: ఇస్ నాట్ ఫర్ భగవాన్.
1: నేనే మీకోసం ఉన్నాను.
0: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యూ.
1: నా కోసం ఇంక నాకెందుకు?
0: అండ్ వాట్ ఈస్ దట్ హీ వాంట్స్?
1: కాబట్టి నన్నే ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ భగవాన్.
1: నేను ఎప్పుడు సిద్ధమే.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
0: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
0: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్.
1: ఇది ఏ ముఖ్యమైన. ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు.
0: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్.
1: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తారు.
0: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
1: స్వామి ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు.
0: యూ థింక్ వీ కమిటెడ్ సమ్ మిస్టేక్, సో స్వామి ఈజ్ సో సైలెంట్, నాట్ టాకింగ్.
1: నేను ఎప్పుడు దోషాన్ని వెతికేటువంటి స్వభావమే నాకు లేదు.
0: భగవాన్ హ్యాస్ నో నేచర్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ యు.
1: నా నేత్రం ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: భగవాన్ ఐస్ ఆర్ ప్యూర్.
1: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను, కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను.
0: హీ ఆల్వేస్ వాచెస్ గుడ్ ఇన్ యూ, నాట్ ఎనీథింగ్ ఫాల్ట్ ఆర్ డిఫెక్ట్.
1: ఆ బ్యాడ్ అనేది మీ యొక్క ఇమాజినేషన్.
0: ఆల్ ద బ్యాడ్ ఈజ్ యువర్ ఓన్.
1: మీలో ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది.
0: యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, ఇట్ కమ్స్ ఫోర్త్ యాజ్ ఇమాజినేషన్.
1: నాలో లేదు కాబట్టి బ్యాట్ కూడా గుడ్ గా కనిపిస్తుంది.
0: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో
0: ఈజ్ ఓన్లీ విట్నెస్.
1: ఓ స్వామి ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు.
0: యూ థింక్ వీ కమిటెడ్ సమ్ మిస్టేక్, సో స్వామి ఈజ్ సో సైలెంట్, నాట్.
1: నేను ఎప్పుడు దోషాన్ని వెతికేటువంటి

0: entertain any doubts in
1: samshayatma vinashyate.
0: Those that doubt are sure to perish.
1: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు
1: డౌట్. నిస్సంశయుడిగా ఉండాలి.
0: బీ డౌట్లెస్.
1: దృఢత్వ స్వరూపుడై ఉండాలి.
0: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
0: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
1: స్ట్రాంగ్. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
0: రెస్పెక్ట్, ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ, కర్టెసీ టు విజిటర్స్.
1: మన ప్రేమను పంచండి.
0: Share the love with everybody.
1: మీరు తినే తిండిలో కొంత భాగమైనా వారికి పెట్టండి.
0: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
1: అప్పుడే నీకు సరైనటువంటి మాదక శాంతి కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: ఇది నిజమైన జ్ఞానము.
0: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
0: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఇస్ విజ్డమ్.
1: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకం ఇచ్చేటువంటిది కాదు.
0: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
1: త్రికరణ శుద్ధి కావాలి.
0: ద ప్యూరిటీ,
1: ఋతాన్ని మనం అనుసరించాలి.
0: అండ్ యూ షుడ్ ఫాలో ఋతం.
1: ఋతం అనగా దేహరీతిగా, మనస్సురీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు మనం ఋతాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో అడాప్ట్ ఋతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
0: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్.
1: మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టం అంతటి మరొక లేడు.
0: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్, యూఆర్ వెరీ అన్లక్కీ.
1: అది మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: మ్యాన్ కైండ్.
0: బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: ఇది తారకం మ్యాన్ కైండ్.
0: తారకం ఈజ్ మ్యాన్ కైండ్.
1: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
0: మారకం ఈజ్ మ్యాన్ కైండ్.
1: కానీ మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ గో.
1: మనం మంకీ కాదు.
0: యు ఆర్ నాట్ ఎ మంకీ.
1: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యు కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు పుట్టిన దినం అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఒకటే ఒకటి.
0: యు హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే ఒకేషన్.
1: పవిత్రమైన వాక్యంను వృధా చేయొద్దండి.
0: నెవర్ వేస్ట్ యువర్ వర్డ్స్ దట్ ఆర్ సీక్రెట్.
1: వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
0: ద టైమ్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్డ్.
1: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
0: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
1: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
0: బై ఇట్ సైడ్ ఇస్ రైచోస్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో ధర్మ రైచోస్.
1: సత్యధర్మం రెండు కూడా మీరు అనుసరిస్తూ పోవాలి.
0: ఫాలో సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమలతో సత్య ధర్మము శాంతి ప్రేమ

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow is the auspicious day of Thiru Onam. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, a devotional music program will be offered by Sri Kavalam Sri Kumar and his team of fellow musicians. After the musical offerings, we will be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, a drama presentation titled Prana Sakha Bhagwan will be offered by the Bal Vikas children from Ernakulam district, state of Keralam. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Asasulato Repati Roju Pavitramena Tiru Onam Parvadinana Sai Kulwant Sabha Mandapanlo Udyam Karyakramam 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 శ్రీ కావలం శ్రీకుమార్ మరియు బృందం భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. తదుపరి స్వామివారి దివ్యోపన్యాసం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కల్వన్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 కేరళం రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన బాల వికాస్ చిన్నారులు ప్రాణసఖా భగవాన్ పేరిట నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.
2: In you, 24 hours a day, the love and message of Bhagwan Sri Satya Sai Baba.
3: Dear listeners, Sai Ram. We now bring you Radio Sai Bhajan Classroom. Today's episode was first aired on the 1st of December 2016 as part of Thursday Live programs on Asia Stream of Radio Sai. This program is hosted by Team Radio Sai's Bishu.

0: మనకు వేర్లు ఎట్టి ఆధారము, జీవితానికి సత్యం ఎట్టి ఆధారము? సత్యమును మనము కొంతవరకు కదిలింప చేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
1: సుఖ సంతోష్ ఆర్ సువిధాఓ కే న ప్రాప్త హోనే పర్ భీ హమే జరా భీ భయభీత్ నహీ హోనా చాహియే, డర్నా నహీ చాహియే, సత్య కో హీ ఆధార బనానా చాహియే. భవన్ కే లియే జిస్ ప్రకార్ నీమ్ ఆర్ వృక్ష కే లియే జడ్ ఆధార హై, ఉసీ ప్రకార్ జీవన్ కే లియే సత్య ఆధార హై. యది సత్య కో విచలిత్ కియా జాతా హై తో హమారే జీవన్ కీ సురక్షా భీ సమాప్త సీ హో జాతీ హై.
0: దీనికి ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే. ఆడిన మాట తప్పరాదని తన యొక్క జీవితంలో కట్టుకున్న భార్యనైనా కన్న కుమారునైనా కూడా త్యజించి రాజ్యప్రస్థుడై అడవి పాలైపోయి సత్యం నిమిత్తమే తపస్సులు ఆచరించాడు. కట్టకడపటికి ఆలుబిడ్డలను కూడాను అమ్ముకున్నాడు. కానీ కట్టవలసినటువంటి ఒడ్డికి తక్కువ కావటం చేత తాను కూడాను అమ్మడపోయి తాను కాటి కాపరిగా నిలిచాడు. ఇలాంటి దురవస్థల సమయం కూడాను తాను ఏమాత్రం కూడాను అసత్యమునకు గురి కాలేదు.
1: ప్రత్యక్ష ప్రమాణ హరిశ్చంద్ర హీ హై. అప్నే జీవన్ మే కహే గే వచన్ సే టల్నా నహీ చాహియే కో ఠాననే కే కారణ్ అప్నీ పత్నీ ఔర్ పుత్ర కా పరిత్యాగ్ కర్ రాజ్య సే భ్రష్ట హోకర్ జంగలో మే భటక్తే హువే ఉన్హోనే సత్య కే లియే తప్ కియా. అంతతః పత్నీ ఔర్ పుత్ర కో బేచ్ దియా. ఫిర్ భీ చుకాయే జానే వాలే సూద్ కే కమ్ పడ్ జానే కే కారణ్ స్వయం కో బేచ్ కర్ శ్మశాన్ కే పెహరేదార్ బనే. ఐసీ బురి స్థితి మే భీ ఉన్హోనే అసత్య కో నహీ అప్నాయా.
0: కుమారుడైనటువంటి లోహితాసుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి సుశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి. చంద్రమతి తన భార్య అయిను, లోహితాసుడు తన కుమారుడని తెలిసి కూడాను తన కర్తవ్యము, ఇక్కడే ధర్మము, తన కర్తవ్యము సుంకము చెల్లించక దహన క్రియలు చేయడానికి అంగీకరించలేదు. నేను కాటి కాపరి యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి యొక్క ధర్మమును మాత్రమే తను ఆధారం చేసుకున్నాడు.
1: పుత్ర రోహితాశ్వకే మర్ జానే పర్ పత్ని చంద్రమతి ఉసే శ్మశాన్ మే లే ఆయి. రోహితాశ్వ కో అప్నా పుత్ర ఔర్ చంద్రమతి కో అప్నీ పత్ని జానతే హువే భీ అప్నే ధర్మ కా పాలన్ కర్తే హువే ఉన్హోనే కర్ చుకాయే బినా దాహ సంస్కార్ కర్నే కే లియే అనుమతి నహీ దీ. శ్మశాన్ కే పెహరేదార్ కే రూప్ మే అప్నే కర్తవ్య కే పాలన్ కో హీ ఉన్హోనే అప్నా ధర్మ మాన్కర్ ఉసే హీ ఆధార్ బనాయా.
0: ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకని, కఠినమైన పరిస్థితులు ఎందుకు అని సత్యం ఏమాత్రమును వీడక, ధర్మం ఏమాత్రం కూడా నువ్వు విసర్జించక తన యొక్క జీవితానికి రెండు రెక్కలుగా, రెండు నేత్రములుగా, రెండు చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు.
1: ఐసీ కఠిన సమస్యాఓ మే, ఐసీ జటిల్ పరిస్థితియో మే భీ సత్య కో న ఛోడతే హువే ధర్మ కా పరిత్యాగ న కర్తే హువే ఉన్హే అప్నే లియే దో ఆంఖే దో పంఖ్ ఔర్ దో పహియే మాన్కర్ హరిశ్చంద్ర జీవన్ యాపన్ కర్తే ఆయే.
0: లేత వయస్సు నుంచే పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి. ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది. కుమారునిపై ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన మీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు. రెండవ దినము ఈ పిల్లవాని యొక్క పరీక్షలు రాబోతుండొచ్చిన చేత ఆ కాసును ఒక బల్లపైన పెట్టి తాను చదువుకుంటున్నాడు.
1: బడోకో బచ్చోకే నాజుక్ ఉమ్రసే హీ ఉన్హే సచ్ బోల్నా సిఖానా చాహియే. ఏక్ ధనిక కే ఇకలౌతె పుత్ర కా జన్మదిన ఆయా. పుత్ర ప్రేమ కే కారణ్ పితానే పుత్ర కో ఏక్ సోనే కా సిక్కా దేతే హువే బేటా అప్నీ మా సే కహకర్ ఇస్ సిక్కే సే ఏక్ అంగూఠీ బన్వా లో కహా. అగలే దిన్ ఉస్ లడకే కీ పరీక్షా హోనే కే కారణ్ వహ్ ఉస్ సిక్కే కో ఏక్ మేజ్ పర్ రఖ్ కర్ పఢనే లగా.
0: తన యొక్క చింటి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది. ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.

0: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది. అన్నా ఏమిటిది అని అడిగింది. ఇది బంగారు కాసు అన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
1: ఉస్కీ ఏక్ ఛోటీ బెహన్ థీ, వహ్ బడీ నట్ఖట్ థీ. వహ్ భాయి కే కమరే మే ఆయీ ఔర్ సిక్కే కో లేకర్ పూచీ, భయ్యా యే క్యా హై? ఉస్నే కహా, యే సోనే కా సిక్కా హై. తబ్ బెహన్ పూచ్నే లగీ, యహ్ కహాన్ సే ఆయా? భాయి నే కహా, యే పేడ్ పర్ ఉగా.
0: ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది. ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్ధాలన్నీ వర్ణించాడు. ఇంకా ఏమేమో ప్రశ్నలు అడుగుతుంటుంటే వెళ్ళిపో, నాకు చదువుకోవటానికి టైం లేదని చెప్పి తాను చదువుకుంటూ రాసుకుంటూ కూర్చున్నాడు.
1: బెహన్ నే పూచా, యే పేడ్ కేసే బనా? భాయి ఝూఠ్ బోల్తే హుయే బోలా, ఇస్ సిక్కే కో మిట్టి మే గాడకర్ పానీ సీచనే సే ఉస్మే సే పేడ్ నిక్లేగా ఔర్ ఉస్మే ఫల్ హోంగే ఔర్ ఉన్ ఫలో సే యే సిక్కే నిక్లెంగే. బెహన్ ఔర్ భీ కుచ్ పూచ్నే లగీ తో వహ్ బెహన్ కో చలే జానే కో కహతే హుయే బోలా కే ఉసే అభీ సమయ నహీ హై, ఉసే పఢనా హై. ఇతనా కహకర్ వహ్ పఢాయీ మే జుట్ గయా.
0: ఈ సమయాన్ని పురస్కరించుకొని ఆ చిలుపు చేష్టలు కలిగినటువంటి చెల్లెలు ఆ కాసు తీసుకుని లోపల వెళ్లిపోయింది. తన దొడ్డిలో బావి దగ్గర చిన్న గుంత తోడింది, దానిలో ఈ కాసును పెట్టింది, నీళ్లు పోసింది. ఎందుకంటే చెట్టు అవుతుంది అని చెప్పాడు అన్న. ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
1: బెహన్ చుప్చాప్ ఉస్ సిక్కే కో లేకర్ అందర్ చలీ గయీ, ఫిర్ వహ్ ఘర్ కే పిఛ్వాడే మే గయీ ఔర్ కుయే కే పాస్ ఏక్ గడ్ఢా ఖోద్ కర్ ఉస్మే సిక్కే కో గాడ్ దీ ఔర్ పానీ డాలీ, క్యోంకి భాయి నే సిక్కే సే పేడ్ నికల్నే కీ బాత్ కహీ థీ. యహ్ బచ్చీ జో కుచ్ కర్ రహీ థీ వహ్ సబ్ కుచ్ ఘర్ కీ నౌకరానీ దేఖ్ రహీ థీ.
0: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది. తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూలుకు టైం అయిపోయింది, భోంచేసి వెళ్ళిపోమోనికు పిలిచింది. తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని, కాసును తీయడానికి వెళ్ళాడు. అక్కడ లేదు.
1: బచ్చీకి అందర్ జానేకే బాద్ నౌకరాణినే ఉస్ సిక్కే కో లియా ఔర్ గడ్ఢే కో ఢక్ దియా. ఇతనే మే మా ఆయి ఔర్ బోలీ, బేటా స్కూల్ కా టైం హో గయా హై, తుమ్ ఖానా ఖాకర్ చలే జావ్. వహ్ మా సే, మా పితాజీ నే ముజే యహ్ సోనే కా సిక్కా ప్రజెంట్ కియా హై, ఇస్సే మేరే లియే ఏక్ అంగూఠీ బన్వా దో. ఇతనా కహనా చాహకర్ సోనే కే సిక్కే కే లియే కమరే మే గయా తో వహ్ సిక్కా వహాన్ నహీ థా.
0: చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు, గదిరించి అడిగాడు, అన్నా చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది. అక్కడికి వెళ్లి చూసేటప్పటికీ కాసు లేదు. చాలా బాధపడ్డాడు. పుట్టిన దినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు. ఈ విషయము తల్లితో చెప్పాడు.
1: ఉస్నే అప్ని బెహన్ కో ధమకాకర్ పూచా తో వహ బోలీ, భయ్యా సిక్కో కా పేడ్ హోగా తో ఢేర్ సారే సిక్కే ఉగేంగే నా, ఇసిలియే మేనే ఉసే కుయే కే పాస్ గాడ్ దియా. వహా జాకర్ దేఖా తో సోనే కా సిక్కా వహా నహీ థా. వహ బహుత్ దుఖీ హువా. వహ సోచనే లగా కే ఖుషీ సే జన్మదిన్ మనానే కే బదలే ఆజ్ రోనా పడ్ రహా హై. ఉస్నే మా కో సారీ బాతే బతాయీ.
0: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణమేమిటి అని అడిగింది తల్లి. అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను పూడ్చిపెట్టాను అని చెప్పింది. నీవు అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టినను ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
1: మానే పూచా కే ఇస్ తరహ్ బెహన్ కా సోనే కే సిక్కే కో గాడనే కా కారణ క్యా హై? బచ్చీ సే పూచ్నే పర్ ఉస్నే బతాయా కి భయ్యా నే ఐసా కహా, ఇసిలియే మేనే సిక్కా గాడ్ దియా. తబ్ మానే కహా, ఝూఠ్ బోల్నా సిఖానే కే కారణ జన్మదిన్ కే దిన్ రోనా హీ నహీ పడా. बल्कि सोने का सिक्का भी खो दिया।
0: లేత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటిది నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంక ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు. సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బచ్చోకో నాజుక్ ఉమ్రమే హీ యది ఝూట్ బోల్నా సిఖాయేంగే తో ధీరే ధీరే వే బడే బడే అసత్య బోల్కర్ ఔర్ అధిక్ ఖతరే మోల్ లేంగే. यदि हम सत्य को ही आधार बनाते हैं तो उसके सहारे कुछ भी प्राप्त किया जा सकता है.
0: జగద్గురు ఉండేటువంటి వాడు ఆ జగద్గురు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవటానికి ప్రయత్నించేవారు. ఆయన, నాయన నీ గుణములు ఎలాంటివి, నీ ప్రవర్తన ఎలాంటిది, నీ నడత ఎలాంటిది అని మొట్టమొదట వారిని ప్రశ్నించి ఆ నడతలకు తగినటువంటి ఒక ఉపదేశాన్ని బోధించేటువంటి వాడు.
1: बहुत पहले एक जगतगुरु रहते थे. सभी लोग उनके पास जाकर मंत्रोपदेश लिया करते थे. अपने पास आने वालों से वे गुरु, वत्स, तुम्हारे गुण क्या हैं, तुम्हारा व्यवहार कैसा है, तुम्हारा आचरण कैसा है, जैसे प्रश्न पूछकर उनके आचरण के मुताबिक उपदेश दिया करते थे.
0: इतने गोप महनीयुडिगा उंटुन्नाडनि ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు. అప్పుడు నాయన నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగిద్దాడు. అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
1: ఇన్హే ఎక్ మహాత్మా మాన్కర్ ఎక్ చోర్ ఎక్ దిన్ ఉన్కే పాస్ గయా ఔర్ ఉపదేశ్ దేనే కే లియే కహా. తబ్ మహాత్మా నే పూచా, वत्स, तुम्हारे गुण क्या हैं, तुम्हारा आचरण कैसा है. उसने कहा, मैं रात भर घर घर घूमकर चोरी करता हूं, यही मेरा बुरा गुण है.
0: రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, కనుక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు. కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు. ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్దములాడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
1: రాత్భర్ చోరీ కర్నేకే కారణ దిన్ మే బహుత్ రెస్ట్లెస్ రహతా హూ అర్థాత్ బహుత్ థక్ జాతా హూ इसीलिए शराब पीकर सो जाता हूं. शराब पीना मेरा दूसरा बुरा गुण है. यदि कभी पुलिस वाले आकर मुझे पकड़ते हैं तो मैं उनसे झूठ बोलता हूं, यह मेरा तीसरा बुरा गुण है.
0: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంచడానికి ప్రయత్నిస్తావా అన్నాడు. యోచించాడు, దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను. దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా కానీ తప్పించుకోవటానికి వీలవుతుంది, కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.
1: తబిస్ మహాత్మానే కహా, వత్స్, క్యా తుమ్ ఇన్మే సే కోయి ఏక్ బురా గుణ్ ఛోడనే కా ప్రయత్న కర్ సక్తే హో. चोर ने विचार किया कि चोरी न करूं तो पत्नी और बच्चों का पोषण कैसे होगा, मेरा परिवार कैसे जिएगा, इसीलिए चोरी नहीं छोड़ूंगा. फिर तंदुरुस्त रहने पर ही ना पकड़े जाने पर बच निकल सकता हूं, इसीलिए तंदुरुस्त रहने के लिए सोना और सोने के लिए शराब पीना जरूरी है, इसीलिए शराब पीना नहीं छोड़ूंगा.
0: పోలీసు వారు ఎప్పుడో నన్ను పట్టుకునేది, నా యొక్క శక్తి సామర్థ్యంలో నేను తప్పించుకోగలను, కనుక ఒక అసత్యం అనేటువంటిది కావాల్సింటే మానివేస్తాను అన్నాడు. అయితే నేటి నుంచి నీవు సత్యం చెప్తావా అని ప్రమాణం చేయమన్నాడు. తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు. ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్లినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
1: పోలీసు వాళ్ళే ముజే పకడ్ నహీ సక్తే హై, मैं अपनी होशियारी से बच निकल सकता हूं, इसीलिए असत्य कहना छोड़ दूंगा. तब आज से सत्य ही कहोगे, महात्मा ने वचन देने को कहा. आज से अवश्य सच बोलूंगा, ऐसा चोर ने गुरु को प्रॉमिस किया. उस दिन से चोर ने जहां कहीं जाने पर भी सच कहना ही अपनी आदत बना लिया।
0: मंची एंडल कालम ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు. కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరెస్ పైన పండుకున్నాడు మిద్ది పైన గాలి కోసం. అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు. నెమ్మదిగా ఈ వర్షపు నీరు పడేటువంటి దోణులు పట్టుకుని టెరెస్ కి ఎక్కాడు ఈ దొంగ.
1: గర్మీ కా మౌసమ్ థా, उन दिनों फैन अथवा एयर कंडीशनर या एयर कूलर नहीं थे। उस गांव का मुखिया जमींदार हवा के लिए घर की छत पर सोया था। इस गर्मी के कारण उसे नींद नहीं आ रही थी। बारिश का पानी छत से नीचे लाने वाले ट्यूब को पकड़कर वह चोर छत पर पहुंचा।
0: వచ్చినటువంటి అడిగాడు దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు. నాయనా నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు. అక్కడ సత్యం చెప్పాలి, నేను దొంగను అన్నాడు. ఇతను ఏం చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడా ఒక దొంగ నేను అన్నాడు. అయితే మనం ఇద్దరూ చేరి ఈ శ్రీమంతుడి ఇంటి లోపల ఏదైనా కొన్ని విలువైనటువంటి వస్తువులు దొంగలించాలని ఇద్దరు ప్లాన్లు వేశారు.
1: చోర్ కే వహా పహుంచనే తక్ జమీందార్ జాగ్ హీ రహా థా। आने वाले चोर को उसने पहचान लिया। फिर उसने पूछा, भाई तुम कौन हो? उसे तो सच ही कहना था। उसने कहा, मैं चोर हूं। चोर को परखने के लिए जमींदार ने कहा, मैं भी चोर हूं। फिर दोनों ने मिलकर जमींदार के घर में कुछ मूल्यवान वस्तुएं चोरी करने का प्लान बनाया।
0: చూడు శ్రీమంతుడి ఇంట్లో మంచి విలువైనటువంటివంతా ఉంటుంటాయి, అయితే మనకు తాళం చోల్చిక్కడం చాలా కష్టం. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాసే, నేను లోపలికి వెళ్లి తాళం చోలు తెస్తాను ఏదో ఒక విధంగానో అన్నాడు. నేను ఇంతసేపు ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాలా, అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది, నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్లాడు. వెళ్లాడు, కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చోలు తెచ్చాడు.
1: जमींदार ने कहा, जमींदार के घर में बहुमूल्य वस्तुएं होंगी, परंतु चाबियां मिलना मुश्किल है। तुम बाहर जरा वॉच करते रहना, मैं अंदर जाकर किसी न किसी तरह चाबियां ले आऊंगा। मैं बहुत देर से यही सोच रहा था कि यदि कोई बाहर पहरे पर हो तो मैं भीतर जा सकूं, तुम बड़े अच्छे दोस्त मिले। यूं कहकर वह भीतर को गया और थोड़ी देर बाद चाबियां लेकर आया।
0: इरुवरु चेरटंलो इतनु श्रीमंतुडु कनिपेडुतुन्नाडु दोंग योक्क चेरीलन्नी, नेनु नी इप्पुडु कापला चेस्तानु, नी वेळ्ळि आ श्रीमंतुनि इनुप पेट्टि तीसि अंदुलो एमुंटुंटे अवि तीसुकुरामन्नाडु। आ इनुप पेट्टिलो मूडु पेद्द पेद्द डायमंड्स नि पेट्टि वच्चाडु ई श्रीमंतुडु। ई दोंग वेळ्ळाडु, तलुपुनु तेर्चाडु, मूडु पेद्द पेद्द डायमंड्स नि तीसुकोच्चाडु।
1: जमींदार बड़े गौर से चोर का व्यवहार देख रहा था। उसने चोर से कहा, अब मैं पहरे पर रहूंगा, तुम जाकर जमींदार की संदूक से जो कुछ मूल्यवान वस्तुएं हैं उन्हें ले आओ। जमींदार उस संदूक में तीन बड़े बड़े हीरे रखाया था। चोर ने दरवाजा खोला और अंदर गया। फिर वह तीन बड़े बड़े हीरे ले आया।
0: ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి, ఏ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు. ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడాను ప్రవేశించింది. తమ్ముడా, ఒక వజ్రం నాకు, ఒక వజ్రం నీకు, ఇంకొక వజ్రాన్ని పగలగొట్టి దీని విలువను లేకుండా చేసుకోవటం మంచిది కా, ఇది రాజుకే పెట్టేస్తాం, ఈ శ్రీమంతుడికే పెట్టేస్తామని.
1: అబ్ ఇన్హే ఆపస్ మే బాంటనా హై, కైసే బాంటే यही विचारने लगे। सत्य का आचरण करने के कारण चोर में कुछ धार्मिकता भी प्रवेश कर गई थी। उसने कहा, भाई एक हीरा मेरा, एक हीरा तुम्हारा, तीसरे हीरे को तोड़कर बर्बाद करने के बदले इसे जमींदार के लिए ही छोड़ देते हैं।
0: ఆ వజ్రం తీసుకుని ఆ పెట్టెలో పెట్టి రెండు వజ్రములు మాత్రమే తీసుకొచ్చారు. కావలసినవి చిక్కిన కనుక ఇంకా వెళ్లిపోదాం, నా దారి నాది నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
1: ఐసా విచార్ కర్ ఏక్ హీరే కో సందూక్ మే రఖ్ కర్ బాకీ దోనో ఉన్హోనే లే లియే. जो कुछ मिलना था उसके मिल जाने के कारण चोर ने कहा, अब मैं अपनी राह लूंगा, तुम अपनी राह लो. तब जमींदार ने कहा, भाई तुम कहां रहते हो, ऐसे डाके डालते समय आपस में मदद करेंगे, जरा अपना पता देते जाना.
0: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు. రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు, నా ఇనుప పెట్టె లోపల డైమండ్స్ ఇంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు. ఈ ముసలాని గ్రామంలో పోయి మీరు చూడండి అన్నాడు.
1: చోర్ కో సచ్ హీ కహనా థా ఇస్లే ఉస్నే బిల్కుల్ సహీ పతా దే దియా. అగలే దిన్ జమీందార్ అప్నే అసలీ రూప్ మే ఆ గయా. ఉస్నే పులిస్ మే శికాయత్ కీ కే ఉస్కే సందూక్ సే బహుమూల్య హీరే చోరీ హో గయే హై. జమీందార్ నే పులిస్ కో ఫలా గావ్ మే జాకర్ ఢూండ్నే కో కహా.
0: ఆ గ్రామంలో పేరు పొందినటువంటి వాడు ఈ దొంగ, ఇతన్ని పట్టారు. ఇతన్ని పట్టి జమీందార్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నీవు ఏ రీతిగా ఇందులో ప్రవేశించావు, నీకు ఏ విధంగా ఈ యొక్క వజ్రములు చిక్కినాయి అని ప్రశ్నించాడు జమీందార్. జరిగిందంతా చెప్పాడు. నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పిట్టి తీశాను, మూడు వజ్రాలు ఉంటున్నాయి, రెండు మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
1: यह चोर बड़ा प्रसिद्ध था, उसे पकड़ लिया गया. इसे पकड़कर जमींदार के पास ले गए. जमींदार ने पूछा, तुम भीतर कैसे प्रवेश कर सके, तुम्हें हीरे कैसे मिले? चोर ने सब कुछ बताया. मैं इस पानी के ट्यूब के सहारे ऊपर चढ़ा, वहां मुझे एक और चोर मिला, वह चाबियां ले आया, मैंने संदूक खोला, उसमें तीन हीरे थे, हमने दो हीरे ले लिए, एक हीरा वहीं रख दिया. इस तरह जो कुछ हुआ उसने सच ही कहा.
0: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పి, మంత్రి ఇది ఒక తాళం చోటు తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుకోమన్నాడు. ఈ మినిస్టర్ ఏం యోచించేశాడు, దొంగ వస్తే అన్నీ తీసుకుని పోయి ఉంటాడు కాని ఒకటి పెట్టిపోయి ఉంటాడా, ఇది ఎట్లయినా గాని ఈ జమీందారుకు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబులో వేసుకున్నాడు. దొరగారు ఏమీ లేదంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
1: ఇన్ బాతో కి సత్యత ఔర్ మంత్రీ కో పరఖనే కే లియే జమీందార్ నే కహా, మంత్రీ యే చాబియాన్ లో ఔర్ జాకర్ దేఖో కే సందూక్ మే కోయి హీరా బచా హై కి నహీ. मंत्री ने विचार किया कि चोर तो सब कुछ ले जाता है, कहीं एक हीरा छोड़ जाएगा क्या? यही धोखा देने का अच्छा अवसर है, ऐसा मानकर उस बचे हुए हीरे को अपनी जेब में डाल लिया और बोला, सरकार कुछ भी नहीं है, संदूक पूरा खाली है.
0: सच्चिम ने चिल्पिने ट्वंटी का ये दोंगन दगर पिलची, नायना నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు. సత్యవంతుడే మంత్రిగా ఉంటుండాలి, అప్పుడే రాజును రాణింపచేస్తాడు. ఏదో దురదృష్టవశాత్తుగా వాడు దొంగగా మారిపోయినాడు కాని ఇతను సత్యవంతుడు అని అతనిపై సంపూర్ణమైన విశ్వాసంతో ఆనాటి నుంచి, నాయన నీవు ఇంక దొంగతనం కూడా చేయనక్కర్లేదు, నీకు సంసారం కావలసినటువంటివంతా నేనిస్తానని అనేక బోధన చేసి అప్పటి నుంచి ఆ దొంగ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశించాడు.
1: జమీందార్ నే చోర్కో నికట్ బులాయా ఔర్ కహా, భాయి తుమ్నే సచ్ కహా హై, आज से तुम मेरे मंत्री रहो. और फिर मंत्री से बोला, मंत्री तुम इस्तीफा देकर बाहर निकल जाओ, जो सत्यवान है उसी को मंत्री रहना चाहिए, तभी वह राजा की प्रगति करा सकता है. दुर्भाग्यवश यह चोर बन गया, यथार्थ में यह सत्यवान ही है। उस दिन से जमींदार इस पर पूर्ण विश्वास करने लगा। जमींदार ने कहा, आज से तुम्हें चोरी करने की जरूरत नहीं है, तुम्हारे परिवार पोषण के लिए आवश्यक सब कुछ मैं दूंगा। उस दिन से वह चोर भी सही रास्ते पर आ गया।
0: సత్యాన్ని ప్రధానంగా ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి. కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకట లేదు. కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
1: ప్రధానత సత్య కా ఆచరణ కర్నేకే కారణ चोरी और शराब पीना जैसी आदतें सहज में ही छूट गईं। आरंभ में सत्याचरण के कारण कुछ कष्ट होने पर भी पूरी दीक्षा और लगन से इसका आचरण करने पर इससे बड़ा सुख अन्य नहीं है। अतः श्री कृष्ण ने अर्जुन को सत्यवान होने का उपदेश दिया।
0: ये सत्य में జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం ఇక ధర్మము. ధర్మం అనగా ఏమిటంటే, ఈ ధర్మము కేవలము బాహ్య సంబంధమైనటువంటి ప్రవర్తనతో కాని నడకలతో కాని చర్యలతో కాని చేరినటువంటిది కాదు. ఇది ధర్మము యుగ యుగములకు మారేటువంటిది కాదు. మారేటువంటిదైతే ధర్మ సంస్థాపనాయ సంభవాలు యుగే ఇది. మారేటువంటి దాన్ని ఎందుకు స్థాపించాలి? ధర్మాన్ని స్థాపించినా తిరిగి మారవచ్చును కదా. ధర్మము మారదు, ధర్మ ఆచరణ మారుతుంది. కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం కాదు అవతరించింది, ధర్మ ఆచరణ సంస్థాపన కోసం అవతరించాడు.
1: జీవన్ కే లియే యహ సత్య హీ ప్రధాన మార్గ హై. అబ్ ధర్మ కే బారే మే, ధర్మ అర్థాత్ యహ మాత్ర బాహ్య వ్యవహార అథవా ఆచరణ अथवा बर्ताव से युक्त नहीं है। धर्म प्रत्येक युग में परिवर्तित होने वाला नहीं है। यदि परिवर्तित होने वाला ही है तो धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे, परिवर्तित होने वाले को क्यों स्थापित करना चाहिए? यदि धर्म की स्थापना करने पर भी वह बदल सकता है ना? धर्म बदलता नहीं है, बल्कि धर्माचरण बदलता है। अतः भगवान श्री कृष्ण धर्म की स्थापना के लिए नहीं, प्रत्युत धर्माचरण की स्थापना के लिए अवतरित हुए।
0: ధర్మం ఒకటి యుగం నందును, త్రేతాయుగం నందును, ద్వాపయుగం నందును, కలియుగం నందును ఎప్పుడు కూడా ధర్మం ఉంటూనే ఉంటుండదు. కృతయుగం లోపల కలియుగం ఉంటుండాలి. ఈ కలియుగంలో కూడాను త్రేతాయు ఒకటిగంలో ఉంటున్నాయి. యుగములంటే ఒకటి ఒకటి మార్పు చెందినటువంటి కాదు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగ యజ్ఞం, ద్వాపరయుగ అర్చనం, కలియుగం నామస్మరణాన్ని, ఈ నాలుగు యుగములు ఎందుకు నాలుగు ప్రవర్తన రూపంతో ఇది వ్యక్తమవుతూ వచ్చింది. కనుక ఆయా యుగములకు ఆయా పరివర్తనలంతా కూడాను ఆయా చర్యలంతా కూడాను ధర్మాన్ని ధరిస్తూ వచ్చాయి. ఈ కలియుగంలో ధ్యానం చేసేటువంటి వారు లేకపోలేదు, ఈ కలియుగంలో అర్చన చేసేటువంటి వారు లేకపోలేదు, ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు, లేక కృతయుగం లోపల కూడాను నామస్మరణ చేసేవారు లేకపోలేదు.
1: धर्म सतयुग, त्रेतायुग, द्वापर युग और कलियुग में सर्वदा विद्यमान रहता है। सतयुग में कलियुग था, इसी प्रकार कलियुग में त्रेता और सतयुग हैं। युग का अर्थ एक एक करके परिवर्तित होने वाले नहीं हैं। सतयुग में ध्यान, त्रेतायुग में यज्ञ, द्वापर युग में अर्चना और कलियुग में नाम स्मरण, ये चार विधान इन युगों में आचरण के रूप में अपनाए गए। अतः ये विधान ही इन युगों में धर्म के रूप में धारण किए गए। इस कलियुग में ध्यान करने वाले नहीं हैं ऐसी बात नहीं है, इस कलियुग में अर्चना करने वाले नहीं हैं ऐसी बात नहीं है, तपस्या करने वाले नहीं हैं ऐसी भी बात नहीं है। इसी प्रकार सतयुग में नाम स्मरण करने वाले नहीं थे ऐसी बात नहीं है।
0: अन्य युगम అన్ని యుగ ధర్మములు కూడా లీనమై ఉంటున్నాయి. కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి. కానీ అంతర్వాహి అనే ధర్మం ఒక్కటే, అది ఏనాటికి మారదు. ఎందుకనగా దానికి సత్యమే పునాదిగా ఉండేటువంటిది, సత్యము మారేటువంటిది కాదు. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఎప్పటికీ త్రికాలములియందు, త్రిలోకములియందు, త్రిగుణములియందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిదే సత్యం. పూర్వ భవిష్యత్ వర్తమాన కాలములందు కూడాను ఏకతత్వంగా ఉండేటువంటిదే సత్యం.
1: सभी युगों में सभी युगों के धर्म विलीन हैं, अतः उन युगों की चर्याओं के रूप परिवर्तित होते आए हैं, परंतु अंतरवाहिनी के रूप में विद्यमान धर्म एक ही है। वह कदापि परिवर्तित होने वाला नहीं है, क्योंकि सत्य ही उसकी नींव है। सत्य परिवर्तित होने वाला नहीं है। ट्रुथ इज वन, नॉट टू। सत्य तीनों कालों में, तीनों लोकों में और तीनों गुणों में एक रूपता में रहने वाला है। भूत, भविष्यत और वर्तमान कालों में एक तत्व में रहने वाला ही सत्य है।
0: మనము డ్యూటీ అనేటువంటిది మధ్య మధ్య మారిపోతుంటాయి. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒక ఉన్నాడు, నాది ఉద్యోగం పురుష లక్షణం, ఇదే నా ధర్మము అంటాడు. ఎంతవరకు? ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీసుకు పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది? అప్పుడు మరి ఇంకొక ధర్మాన్ని పోవాలని పట్టుకోవాలనే. అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు, నాది బిజినెస్ నా ధర్మము అంటాడు. ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు. ఈ అన్యాయం లోపల ధర్మను సంపాదించడం నా యొక్క ధర్మము అంటాడు. ఉద్యోగం చేయటమా తన ధర్మము, వ్యాపారం చేయటమా తన ధర్మము, అబద్ధం ఆడటమా తన ధర్మము, లేక ధర్మను సంపాదించటమా తన ధర్మము?
1: धर्म परिवर्तित होने वाला नहीं है, परंतु हम जो ड्यूटी करते हैं वह बीच बीच में बदलती रहती है। एक नौकरी करने वाला है, उद्योगम पुरुष लक्षणम, यही मेरा धर्म है कहता है, परंतु कब तक? रिटायर होने तक दफ्तर जाता रहता है, लेकिन रिटायर होने के बाद उसकी ड्यूटी का क्या हुआ? अब इसको एक और धर्म को पकड़ना पड़ता है। रिटायर हो जाने के कारण वह कोई बिजनेस शुरू करता है। अब वह कहता है कि बिजनेस मेरा धर्म है, कहता है कि बिजनेस में धोखा देना मेरा धर्म है, कहता है कि धोखे से पैसा कमाना मेरा धर्म है। क्या नौकरी करना उसका धर्म है? क्या व्यापार करना उसका धर्म है? क्या झूठ बोलना उसका धर्म है? या पैसा कमाना उसका धर्म है?
0: ఈ విధంగా ఒక జీవితంలోనే ఇన్ని మార్పులు కలిగేటువంటిది ధర్మం ఎట్లవుతుంది? కొన్ని కొన్ని కర్తవ్యములుగా మనం చెప్పవచ్చు. ధర్మము అంటే దీనికి సరియైనటువంటి అర్థము ఒకటి ఉంటుండాలి. ఎదుటి వాణి స్వాతంత్రములకు అడ్డు తగలకుండా నడిచేటువంటి యొక్క క్రియని ధర్మము అంటారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక పెద్ద కర్ర పట్టుకుని నీవు మెయిన్ రోడ్ లోపల దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ పోతున్నావు. ఇది పబ్లిక్ రోడ్డు, నా ఇష్టము నా ధర్మము అంటావు. అయితే నీవు ఈ కర్రను తిప్పుతూ పోతుంటే అదే రోడ్డు లోపల ఎదురు వచ్చేటువంటి వ్యక్తి ఈ కర్ర నుంచి తప్పించుకునేటువంటి దానికి తాను వేరే ఉపాయాలను పనుతాడు. ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలను ఆడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది. కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగిలినటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
1: इस प्रकार एक ही जीवन में इतने परिवर्तन होते रहने पर वह धर्म कैसे होगा? अतः हम इन्हें कर्तव्य कह सकते हैं। धर्म का एक सही अर्थ है सामने वाले की स्वतंत्रता को बाधित किए बिना चलने वाली क्रिया का नाम ही धर्म है। एक छोटा सा उदाहरण, तुम एक बड़ा सा डंडा लेकर अपनी मन मर्जी से उसे घुमाते हुए मेन रोड पे जा रहे हो। तुम कहोगे कि यह पब्लिक रोड है, मेरी मर्जी, मेरा धर्म है। इस प्रकार तुम डंडा घुमाते हुए जाओगे तो उसी रास्ते पर सामने से आने वाला इस डंडे से बचने के लिए कोई उपाय ढूंढेगा। सामने से आने वाले को तुम खतरा उत्पन्न करोगे तो सरकार तुम्हें सजा देगी। उसी रास्ते पर चलने वालों की स्वतंत्रता को बाधित न करने वाले ధర్మ కో తుమే అప్నానా చాహియే.
0: అదే విధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం. ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నంతో ఆచరించేటువంటివంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా, ఎట్టి నష్టము లేకుండా, ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది. ఇది కేవలము ఒక జీవితంలో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు. ఇది మన నిత్య జీవితంలో గృహస్థ ధర్మంలో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపడుతున్నాము. కర్తవ్యం ఒకటి, రెండవది సంబంధం, మూడవది నిర్బంధం. సంబంధం, నిర్బంధం, కర్తవ్యం.
1: ఇసీ ప్రకార్ దూసరే కి స్వతంత్రతా మే అడచన్ ఉత్పన్న న కర్నే వాలే కర్మో కా ఆచరణ హీ అసలీ ధర్మ హై. इस प्रकार एक एक व्यक्ति दूसरे को कष्ट पहुंचाए बिना जो कुछ भी आचरण में लाता है उसे धर्म माना जाए तो समूचे जगत में बिना किसी खतरे के, बिना किसी कष्ट के, बिना किसी नष्ट के जीवन बिताने के अवसर होंगे. ये सब एक जीवन में मानव आदर्श के रूप में आचरण में लाए जाने वाले कर्तव्य मात्र हैं. अपने दैनंदिन जीवन के गृहस्थाश्रम में हम तीन शब्दों का प्रयोग कर रहे हैं, यथा एक कर्तव्य, दूसरा संबंध और तीसरा अनिवार्य. संबंध, अनिवार्य और कर्तव्य.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణం. నీవు రేపటి దినం సండే, నీకు హాలిడేగా ఉంటుంటుంది. కొంతమంది మిత్రులను నీవు ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు. ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది. అప్పుడేమనుకుంటావు, నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటావు. ఇది నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నీవు దానిని మార్చుకున్నావు. ఇది నీకు సంబంధం, ఎందుకంటే నీ చేతిలో ఉంటుండాలి. దీన్ని మార్చుకోవచ్చును లేక పెంచుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును.
1: ఇస్కే లియే ఛోటా సా ఉదాహరణ. కల్ సండే హై, తుమ్హారే లియే హాలిడే హై, కుచ్ మిత్రో కో తుమ్ ఘర్ పర్ టీ పార్టీ కే లియే బులానా చాహతే హో, లేకిన్ రాత్ కో తుమ్హే బుఖార్ ఆ జాతా హై. तब तुम क्या विचार करते हो, यदि मैं कल मित्रों को बुलाऊंगा तो उनके साथ सानंद नहीं रह सकता, ऐसा मानकर तुम पार्टी कैंसिल कर देते हो. अगले संडे आयोजित करने की बात सोचकर अपनी मर्जी से बदल देते हो. यह संबंध है, क्योंकि यह तुम्हारे हाथ में है, इसे तुम बदल सकते हो, बढ़ा सकते हो యా క్యాన్సిల్ కర్ సక్తే హో.
0: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది. ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు. ఎగ్జామినేషన్ కమిటీ కనుక ఒక తప్పదు. నీకు జ్వరం వచ్చినప్పటికీ ఏ సాడన్ పిల్లు ఏ కొడోమీనో పేర్చుకుని నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళక తప్పదు. ఇది నిర్బంధం, దీన్ని క్యాన్సిల్ చేసుకోవటానికి వీలు కాదు, ఇది నీ చేతిలో లేదు. ఇవి రెండు సమానంగా ఉంటున్నాయి.
1: దూసరా అనివార్య హై, ఆజ్ సండే హోనే పర్ భీ వైస్ ఛాన్సలర్ నే కిసీ పరీక్షా ఆయోజన్ సే సంబంధిత్ మీటింగ్ బులాకర్ సభీ అధ్యాపకో కో अवश्य उपस्थित होने के लिए कहा. यह एग्जामिनेशन कमेटी होने के कारण जाना अनिवार्य है. तुम्हें बुखार होने पर भी कोई दवा की गोली लेकर जाना ही पड़ेगा. यह अनिवार्य है, इसे तुम कैंसिल नहीं कर सकते हो. यह तुम्हारे हाथ में नहीं है. ये दोनों समान हैं.
0: కర్తవ్యం అంటే ఏమిటి? మన కుటుంబం లోపల ఉంటున్నాము, ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణంతో చిన్న జగడ వేసుకున్నారు, భార్యను రూములో చాలా తిట్టినాడు, చాలా కోపంగా ఉంటున్నాడు. తిరిగి డ్రాయింగ్ రూమ్ వచ్చినప్పటికీ ఒక ఫ్రెండ్ వచ్చేసేసినాడు. ఆ ఫ్రెండ్ చూస్తే హలో హలో హలో హలో అని నవ్వుతూ వచ్చాడు. ఆ ఫ్రెండ్ కూర్చోమని చెప్పాడు. ఈ ఫ్రెండ్ దగ్గర చాలా నవ్వుతూ ఉన్నాడు. మరి లోపలికి పోయాడు. భార్య కాఫీ కావాలా చెయ్యి అన్నాడు. రెండు కప్పులు కాఫీ తయారు చెయ్యి అన్నాడు కోపంగా. అనగా మిత్రుడి దగ్గర ఆనందంగా ఉండినట్టుగా భార్యకు తెలియకూడదు, భార్య దగ్గర కొట్లాడినట్టుగా మిత్రునికి తెలియకూడదు. ఇది కర్తవ్యం. ఈనాడు ఈ కర్తవ్యము కుంటుపడిపోయింది.
1: కర్తవ్య కా అర్థ క్యా హై? ఏక్ పరివార్ హై, కిసి కారణవశ పతి ఔర్ పత్ని దోనో మే ఝగడా హో గయా, పత్ని కో ఖూబ్ కోసా, బహుత్ గుస్సే మే థా. వహ డ్రాయింగ్ రూమ్ మే ఆయా, ఇతనే మే ఉస్కా ఏక్ మిత్ర ఆ గయా. మిత్ర కో దేఖతే హీ హలో హలో హలో కహతే హువే ఖుషీ సే స్వాగత కియా. మిత్ర కో బైఠనే కే లియే కహా, మిత్ర కే పాస్ సానంద హీ రహా. ఫిర్ అందర్ గయా ఔర్ గుస్సే మే పత్ని సే బోలా, కాఫీ చాహియే, దో కప్ బనావ్. అర్థాత్ పత్నీ కో నా పతా చలే కి మిత్ర కే పాస్ ఖుషీ జతా రహా హై, ఔర్ మిత్ర కో పతా నా చలే కి పత్నీ సే ఝగడా కర్ చుకా హై. యహ కర్తవ్య హై. ఆజ్ యహ కర్తవ్య బహుత్ కమ్జోర్ పడ్ గయా హై.
0: ఈ కర్తవ్యాన్ని మనం పోషించుకోవటమే నిజ ధర్మం. ఈ కర్తవ్యాన్ని మనం పోషించుకుంటే మనం ధర్మాన్ని నడుచుకున్నట్టు వారం అవుతాం, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్టు వారం అవుతాం. ఈనాడు వ్యాధి క్షీణించిపోయింది. రూమ్ లో భార్యతో కోపంగా మాట్లాడేటువంటిది బయటకు మిత్రుడు చూస్తున్నప్పటికీ వాడి పేరు కూడా కోపంగా వస్తే వాడు ఏమిట్రా ఈ మిత్రుడికి పిచ్చి పట్టింది అనుకుంటాడు వాడు. కనుక మన సంసార కుట్టును రట్టు పెట్టుకోకుండా చూసుకోవటమే సరి అయినటువంటి కర్తవ్యం. ఇదే గృహస్థునికి సరి అయినటువంటి ధర్మం. అనగా గౌరవ ప్రతిష్టలు నిలుపుకోవాలి, నీతి నిజాయితీలుగా బ్రతకాలి, మన యొక్క ఫ్యామిలీ నేమ్, మన కుటుంబం యొక్క పేరును మనం పెంచుకోవాలి. ఇదే నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణం.
1: ఇస్ కర్తవ్య కా ఆచరణ హీ హమారా ధర్మ హై. इस कर्तव्य का आचरण करने पर धर्म का अनुसरण करने वाले होंगे, परिवार की प्रतिष्ठा को सुरक्षित रखने वाले होंगे. आज यही भावना क्षीण हो गई है. घर में पत्नी पर क्रोधित होकर उसी प्रकार मित्र से भी गेट आउट कहे तो वह समझेगा कि इसका दिमाग खराब हो गया है. अतः हमारा कर्तव्य यह है के पारिवारिक विषय जग जाहिर न हो. यही गृहस्थ का असली धर्म है, अर्थात गौरव एवं प्रतिष्ठा को बनाए रखना चाहिए, पूरी ईमानदारी के साथ जीवन बिताना चाहिए. हमें अपने परिवार के नाम और यश को बनाए रखना चाहिए. यही मानव का प्रधान लक्षण है.
0: गौरव में लेकपोते मन जीवित ये मात्र कुड़नू సంతోషం అనుభవించలేము. దీనిని కొంతవరకు ధమము అన్నారు, ధమ అన్నారు. ఈ ధమ అనగా ఇంద్రియ నిగ్రహము అని. ఈ ధమం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? ధమ అనేటువంటి ట్రిప్పి చెప్పితే మదం అయిపోతుంది. మదం అనగా ఏమిటి? ఒక దుర్గుణం పెంచుకోవటం. ఈ యొక్క ధమమును సంపాదించుకున్నటువంటి వాడికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి. ఇది సంస్కృతిలో సాక్షర అంటారు. సాక్షర అనేటువంటి ఈ సాక్షరం అనేటువంటి దాన్ని కూడా తిప్పి మనం చదివితే రాక్షస అయిపోతుంది. కనుకని మనము రాక్షసత్వానికి పోకుండా ధమమును అనగా ఇంద్రియమును మనము అదుపులో పెట్టుకున్నామంటే ఇదే నిజమైనటువంటి ధర్మాన్ని పోషించేటువంటి వారం అవుతాం.
1: యది జీవన్ మే గౌరవ్ హీ నా హో తో హమ్ జరా భీ ఆనంద కా అనుభవ్ నహీ కర్ సక్తే హై. ఇసీ కో దమం కహా గయా హై. దమం కా అర్థ इंद्रिय नियंत्रण है. इस दमम के न होने पर अथवा इसका उल्टा होने पर यह मद हो जाता है. मद का अर्थ दुर्गुण को बढ़ाना ही है. इस दमम को प्राप्त करने वाले का एक अन्य नाम साक्षरा कहते हैं. इस साक्षरा शब्द को भी उलट कर देखने पर यह राक्षसा हो जाता है. अतः राक्षसता को न अपनाकर दमम अर्थात इंद्रियों को नियंत्रण में रखेंगे तो वही यथार्थ में धर्म का पोषण होगा.
0: అన్నింటికీ కూడాను ఇంద్రియ నిగ్రహం అత్యవసరము అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. అర్జున, ఇంద్రియ నిగ్రహముని గావించుకుని నీవు స్థితప్రజ్ఞుడిగా నిలిచమని చెప్పాడు. ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు నడచవద్దు. నీ ఆజ్ఞలో ఇంద్రియము ఉంటుండాలి. ఇంద్రియములకు దాసుడు కారాదు, నీకు ఇంద్రియములు దాసు కావాలి. నీవు గుడాకేశుడవు, అనగా ఇంద్రియ నిగ్రహం చేయగలిగిన వాడవు. అప్పుడే నీకు ఋషికేశుడు చిక్కు లభిస్తాడు. నీవు గుడాకేశుడు కాక ఋషికేశుడు నీకు లభ్యం కాదు అన్నాడు.
1: శ్రీకృష్ణనే అర్జున్ కు ఉపదేశ దియా कि सबके लिए इंद्रिय नियंत्रण ही अत्यंत प्रधान है. श्री कृष्ण ने कहा, हे अर्जुन, इंद्रिय नियंत्रण को अपनाकर तुम स्थित प्रज्ञ बने रहो. इंद्रियों के कथनानुसार तुम मत चलो. तुम्हारी आज्ञा में इंद्रियां होनी चाहिए. तुम्हें इंद्रियों का दास नहीं होना चाहिए, बल्कि इंद्रियों को तुम्हारा दास बनना चाहिए. तुम गुड़ाकेश हो, अर्थात इंद्रिय नियंत्रण कर सकने वाले हो. ऐसा करने पर ही तुम्हें यह ऋषिकेश प्राप्त होगा. गुड़ाकेश हुए बगैर तुम्हें ऋषिकेश प्राप्त नहीं होगा.
0: కనుకని ఈ సాంఖ్య యోగము లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడా నువ్వు బోధించి అన్ని ధర్మములకు కూడాను ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడాను నిరూపించాడు. సత్యము, ధర్మము, న్యాయము, దమము, తపము, త్యాగము, అహింస, ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యం. కనుకనే మొట్టమొదట మనము భగవద్గీత శ్లోకములు కంఠస్థం చేయటం కంటే మొట్టమొదట ఈ గుణములను మనము అభ్యాసంలో ఉంచి తద్వారా భగవత్ తత్వాన్ని గుర్తించి ఈ శ్లోకంలో ఎందున్నటువంటి సారాన్ని మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. కనుక క్రమక్రమేణ ఈ శ్లోకంలో మీరు ఎంత శ్రద్ధతో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అదే విధంగానే అదే శ్రద్ధతో ఈ శ్లోకంలో ఎందున్నటువంటి గుణములు కూడాను ఆచరించడానికి అంత శ్రద్ధతో మీరు ముందంజ వేయాలని నేను ఆశిస్తున్నాను.
1: శ్రీకృష్ణనే इस सांख्य योग में समस्त धर्मों का उपदेश देकर सभी धर्मों के लिए इंद्रिय नियंत्रण को ही प्रधान आधार के रूप में निरूपित किया. सत्य, धर्म, न्याय, दमम, तप, त्याग और अहिंसा, इन सात रंगों से ही यह सत्य युक्त है. अतः भगवत गीता के श्लोकों को कंठस्थ करने के बदले इन गुणों का अभ्यास करने के माध्यम द्वारा ईश्वरीय तत्व से अवगत होते हुए इन श्लोकों के सार को आचरण में रखने के प्रयत्न करने चाहिए. अतः आशा करता हूं कि धीरे धीरे तुम जिस श्रद्धा के साथ इन श्लोकों को सीखने के प्रयत्न कर रहे हो, उसी श्रद्धा के साथ इन श्लोकों में वर्णित गुणों को आचरण में रखने के संदर्भ में तुम आगे बढ़ पाओगे. उपसंहार. भगवान बाबा ने अपने इस प्रवचन में सत्य एवं धर्म जैसे सूक्ष्म शब्दों के निचोड़ को अत्यंत सरल दृष्टांतों के माध्यम से हृदय ग्राह्य बना दिया है. प्रायः सत्य और धर्म को लेकर जो संदेह व्यक्त किए जाते हैं, स्वामी ने उनका समाधान प्रस्तुत कर दिया है. जीवन में इनके आचरण की महत्ता एवं अनिवार्यता पर स्वामी ने जोर दिया है. बाबा का स्पष्ट कथन है कि इन प्राण तत्व समान गुणों की अनुपस्थिति में व्यक्ति मृत प्राय ही है. स्वामी ने यह भी स्पष्ट किया कि इन गुणों के साथ इंद्रिय नियंत्रण को भी अपनाना अनिवार्य है. श्री कृष्ण द्वारा अर्जुन को किए गए उपदेश के माध्यम द्वारा स्वामी बताते हैं कि इंद्रिय नियंत्रण के बिना ईश्वरीय सामीप्य को प्राप्त करना असंभव है. अतः गीता के श्लोकों के पाठ की अपेक्षा उनके निचोड़ का आचरण ही हम सबका परम कर्तव्य है. अस्तु.
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवत गीता पर दिनांक 8 सितंबर 1984 को दिया गया प्रवचन सुना.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: Embodiments of love.
5: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
4: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
5: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
6: డియర్ లిస్నర్, సాయి రామ్ అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ప్రశాంతి నిలయం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. దిస్ ఇస్ అ సెగ్మెంట్ ఆఫ్ రేడియో సాయి థర్స్డే లైవ్ హోస్టెడ్ బై బ్రదర్ బిషు ప్రోస్టి, అండ్ టుడేస్ ఎపిసోడ్ వాస్ ఫస్ట్ బ్రాడ్కాస్ట్ in January 2024.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి మీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: many an obstacle. Love it is that is of the essence in this world. A person devoid of the element of love is of no use whatsoever, either to himself or to the society. A person might have all the accomplishments. He might be the king of kings, the emperor. He might be a devotee. But without love as such, he is of no use. Rather than have such a person, it is much better to have that humble being who is the sevak and the servant, but who is full of love.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: శాస్త్ర విజ్ఞానము అభివృద్ధి అవ్వుకొలది మానవుడు తన ప్రభువైన భగవంతుణ్ణి విస్మరిస్తూ ఉన్నాడు.
0: ఈవెన్ యాజ్ దే హావ్ బీన్ ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ మ్యాన్ ఈజ్ గ్రాడ్యువలీ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ మాస్టర్ దట్ ఈస్ గాడ్.
1: నేడు మానవుడు చంద్రమండలం చేరటము ఒక గొప్ప విజయమే.
0: టుడే ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ వెన్ యూ టాక్ అబౌట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్.
1: కానీ ఈ విశాల ప్రపంచమునందు ఉండిన చిత్ర విచిత్రములను తరచించిన మానవుని బుద్ధి తన పరిమితిని మించిపోవచ్చున్నది.
0: బట్ వెన్ యూ లుక్ అరౌండ్ యూ and look at the mysteries in this creation, in this universe around you, as against this, if you look at what man is thinking about, certainly he is exceeding his capabilities.
1: ee paristhiti andu chandramandala vijayamu samudramunandu oka kaakiretta vantide kada.
0: So when you view this as a backdrop against man's achievements, you would conclude that it is a mere drop in the vast ocean.
1: ఈనాడు మానవుడు అనేక విధములుగా ప్రపంచమునందు పరిశోధనలు సల్పుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఇస్ అండర్టేకింగ్ ఎ గ్రేట్ మెనీ ఎక్స్పెరిమెంట్స్.
1: ఎన్ని విధముల పరిశోధనలు సల్పి తెలుసుకున్నను ఇంకనూ తెలుసుకునవలసినవి ఎన్నియో ఉన్నవని ఈ ప్రకృతి తెలియజెప్పబడుచున్నది.
0: వాట్ ఎవర్ మైట్ బి ద ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, it is nature which continuously cautions him that there is a lot more to learn and unravel.
1: ee telusukune telivitetalu kaani gna shaktini kaani prasadinchina devaru.
0: Now in the first place, who has endowed on man this intelligence, this capability to unravel mysteries?
1: ee vishwamane oka aata vastuvuga manavuniki andinchina devaru.
0: Who is it that has given to man this nature of creation to play with,

0: లోకమం చిత్తమం గెలువ నేరవు. ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి లోకమును నేను ఒక్క క్షణంలో జయించావు, కాని నీ చిత్తమును మాత్రమే నీవు జయించలేకపోతున్నావు. అన్నీ జయించి ప్రయోజనమేమిటి?
1: Prahlada had this to say to his father, O father, you have conquered all the worlds in a trice, and you are the conqueror supreme, but you have not been able to conquer your own heart, to master your own senses. What then is the use of all your conquests?
0: Ide padamunu Churchill upayogapettadu. Man has conquered all, but he has not conquered himself.
1: The same opinion was more or less voiced by Churchill. Man has conquered all, but he has not conquered himself.
0: ఈనాడు మానవుడు సాధించినటువంటిది ఏమిటి?
1: What is it that man today has achieved?
0: సమస్త సృష్టికి నీ భగవంతుడే సృష్టికర్త.
1: This creation owes its origin to God.
0: సృష్టికర్తను విస్మరించి సృష్టి వెంటబడటం ఇది.

0: మానవుని యొక్క వివేకము కానేరదు.
1: సో మ్యాన్ హాస్ లాస్ట్ సైట్ ఆఫ్ ద క్రియేటర్, హీస్ ఆఫ్టర్ హిస్ క్రియేషన్. దిస్ ఈస్ ఎ ష్యూర్ కేస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్.
0: మృగములు ఎండమావులను చూచి జలమని భ్రమించి దాని వెంట పరువులెత్తి జలము చిక్కక దాహము తీరక నిరాశతో నిస్పృహతో తన జీవితంను అంతిమ గావించుకునిచున్నవి.
1: Animals tend to run after a mirage, deluding themselves into believing that there is a patch of water. They seek water, but they do not get it. They are led to that spot by the mirage. As a result, they are led to dejection and despondency.
0: అదే విధంగా నేడు మానవుడు ఈ భౌతికమైనటువంటి యొక్క వస్తు వాహనాలను సుఖ సంతోషములను చూచి మురిసిపోతూ ఇవే సత్యము నిత్యమని భ్రమిస్తూ కట్టకడపటికి వీటిని అనుభవించలేక వీటిని పూర్ణతత్వంలో గుర్తించుకొని లేక తన మానవత్వాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ ఆఫ్ టుడే రన్స్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ మెటీరియల్ పొజిషన్స్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. He believes that these indeed are going to give him happiness, lasting happiness. But no, the result is disappointment for him.
0: ఈ నాటి మానవుడు శాస్త్ర విజ్ఞానము పెరుగుకొలది స్వార్థము అహంకారము అనేటువంటి పైశాచిక వృత్తులు అభివృద్ధి గావించుకుంటున్నాడు.
1: Today, along with these advances in science and technology, man has also given rise to his own feelings of selfishness and ego, which have assumed demonic proportions.
0: ఈనాడు ప్రపంచమునందుగల వృక్షములు పక్షులు పశువులకు స్వార్థరహితమైనటువంటి సేవలు మానవులకు ఎన్నో విధములుగా సల్పుచున్నవి.
1: బట్ ఇన్ ద నేచర్ అరౌండ్ యూ యుల్ ఫైండ్ దట్ ద బర్డ్ ద బీస్ ద యానిమల్ ద ట్రీస్ దే ఆల్ హ్యావ్ ఎ లెసన్ టు గివ్ టు మ్యాన్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై తన యొక్క జాతికి తన యొక్క తల్లిదండ్రులకి తన యొక్క దైవములకి ద్రోహం గావించుచున్నాడు.
1: A lesson in selflessness. As against this, man it is who is given to selfish ideas. The result is, he is bringing his own race to disrepute. His parents and God even is deceived in the process.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsalanu pradarshinchutunnadu kani darshinchutaledu.
1: He no doubt talks about these virtues like satya, dharma, shanti, prema and ahimsa, but never practices them.
0: Acharinchutaledu.
1: And he doesn't put them into practice.
0: సర్వులు కూడా తనను గౌరవించాలని భ్రమిస్తున్నాడు.
1: హీ సర్టన్లీ వాంట్స్ అదర్స్ టు రెస్పెక్ట్ హిమ్.
0: కానీ తాను ఇతరులను గౌరవించుటకు ఏమాత్రం కూడా ముందంజ వేయటం లేదు.
1: బట్ హీ డజంట్ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ అదర్స్.
0: ఎంత కలిగినప్పటికీ కడుపునకి
1: ఆల్ దట్ హీ డస్ ఈజ్ బై వే ఆఫ్ ఫిల్లింగ్ హిస్ ఓన్ స్టమక్.
0: కలిగినదంతా కూటికే. ఎన్ని సంవత్సరములు బ్రతికినా కాటికి. ఈ సత్యాన్ని గుర్తించుకొని లేకపోతున్నాడు మానవుడు.
1: Now man is not cognizant of the truth that he is living no doubt but living for the sake of the stomach. Ultimately he has to reach the symmetry.
0: బాధలు సంభవించినప్పుడు భగవంతుడా అని చింతిస్తున్నాడు.
1: In times of difficulties certainly he turns to God and thinks about him.
0: కష్టములు సంభవించినప్పుడు కన్న తండ్రులను ఆశ్రయిస్తున్నాడు.
1: In terms of trials and tribulations he looks to his parents for solace and consolation.
0: కానీ తన భవిష్యత్తు ఏమిటో అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ హిస్ ఫ్యూచర్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క క్షణక భంగురమైనటువంటి యొక్క సుఖములకు శాంతులకు అరుణులు చాస్తున్నాడు.
1: హీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ హిస్ వే టు సీక్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ జాయ్స్ ఆఫ్ ది వరల్డ్.
0: మానవుని యందలి ప్రేమ శూన్యమైపోతున్నది.
1: అండ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ వాట్స్ ఎవర్ ఇన్ హిమ్.
0: ఈనాడు ప్రేమ తత్వాన్ని ప్రకటించాలి.
1: టుడే వాట్స్ నెసెసరీ ఇస్ దిస్ లవ్ షుడ్ బి
0: ప్రచారం చేయాలి.
1: It should be propagated.
0: Acharinchali.
1: It should be practiced.
0: Andinchali.
1: It should be
0: anandinchali.
1: It should be experienced as a moment of joy.
0: Premane mana jeevitamu.
1: Because love is life.
0: Deenine bhakti bhakti ani cheptu vacharu.
1: This is what has also been called bhakti or devotion.
0: Rishikesh sevanam bhakti ruchyate annaru. Anaga sevane bhakti ane padamunaku sarthaka naamam.
1: There is yet another terminology talking about service. Verily is indication of one's bhakti.
0: Deeni yokka utpatti భజ సేవయాం అన్నారు.
1: Now the origin of this word bhakti is think about service, worship service.
0: మానవుని యొక్క అనురాగమును
1: man's sense of attachment
0: ప్రేమను
1: his love
0: కామనను
1: his desires
0: భగవంతుని వైపున మరల్చినప్పుడే
1: when these are turned towards God
0: అతని యొక్క తత్వము
1: his nature.
0: పవిత్రమైన పరివర్తన పొందుతుంది.
1: విల్ టేక్ ఎ టర్న్ ఫర్ ద బెటర్.
0: ఈనాడు మానవుడు,
1: టుడే మ్యాన్,
0: ఇలాంటి పవిత్రమైన మార్గమును ప్రవర్తించక,
1: హీస్ నాట్ టేకింగ్ టు సచ్ ఎ నోబుల్ పాత్.
0: సంకుచితమైనటువంటి మార్గమునందు,
1: హీస్ రాదర్ ట్రావెల్సింగ్
0: స్వార్థపరమైనటువంటి తత్వమునందు,
1: ఎ పెట్టి మైండెడ్
0: అహంకార జీవితమునందు,
1: లీడింగ్ హిస్ లైఫ్
0: ఆడంబరమైనటువంటి వృత్తులందు,
1: giving room for pomp and exhibitionism,
0: kalamunu guttinchukoneka kayanni visarjistunnadu,
1: wasting his time in this way and wasting away his life and body.
0: Kani tana kartavyam emito guttinchatam ledu.
1: He is not understanding his duty.
0: Kalamu achanda barutam vale kadiripovuchunnadi.
1: Time for its part flows on unmindful.
0: Dehamunu unnatuvanti oka aayu pramanam manchugatta vale kshana kshanamunaku karigipovuchunnadi.
1: The lifespan of the body likewise is melting away like a block of snow.
0: కానీ మానవుని యొక్క కర్తవ్యం ఏమిటో గుర్తించుకోకుండా కాయాన్ని వదిలిపెడుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ద పర్పస్ ఆఫ్ హిస్ బాడీ ఈజ్, హీస్ లూజింగ్ హిస్ లైఫ్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మం చాలా పవిత్రమైనటువంటిది.
1: ద లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ ద మోస్ట్ సీక్రెట్ టు గెట్.
0: కేవలం శరీర నిర్మాణమునందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను ఉత్కృష్టమైనటువంటి జీవితం మానవునిది.
1: Not merely in terms of the upkeep of the body, but also in terms of intellectual capability, man's life is a supreme one.
0: పుడమి ఎందు పుట్టినటువంటి ప్రాణుల అన్నింటికంటే కూడా మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
1: Out of all the life forms that you find in this creation, that of man is the noblest and the most difficult to get. But
0: మానవుని యొక్క అబలత్వము కొంతవరకు మానవుని వెనుకని చెప్పి వేయిస్తున్నది.
1: But his innate sense of weakness is what is holding back him.
0: మానవుని యొక్క ఆయు ప్రమాణము చాలా పరిమితముతో కూడినటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ స్పాన్ అస్ సచ్ ఇస్ ఎ లిమిటెడ్ వన్.
0: ఈ పరిమితమైనటువంటి కాలము నుండే
1: దిస్ లైఫ్ విచ్ హాస్ ఎ సర్టన్ లిమిట్,
0: పవిత్రమైనటువంటి యొక్క మేధాశక్తిని
1: అండ్ హిస్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్ విచ్ ఆర్ సేక్రెడ్,
0: సక్రమమైనటువంటి మార్గం ప్రవేశపెట్టి
1: దీ షుడ్ బి ఛానలైజ్డ్ ప్రాపర్లీ,
0: సాత్వికంగా గావించుకుంటకే ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ ఎండెవర్ టు సాంక్టిఫై వన్ సెల్ఫ్ ఇన్ దిస్ మానర్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: but today's man,
0: ఆ విధమైనటువంటి ప్రవర్తన యందు తన యొక్క కీర్తిని గాని కర్మను గాని అంకితం చేయటం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ డెడికేటింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ ఎ నోబుల్ ఆనరస్ టాస్క్.
0: వేసేటువంటి ప్రతి అడుగు కూడాను అధర్మంలో వేస్తున్నాడు.
1: వాట్ ఎవర్ స్టెప్ హీస్ టేకింగ్, హీస్ ఇన్ ద పాత్ ఆఫ్ అధర్మ.
0: పలికేటువంటి పలుకులన్నీ కూడాను అసత్యమయంగా రూపొందుతున్నవి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హీ అటర్స్ ఈజ్ ఎ లై అండ్ ఫాల్స్హుడ్.
0: చూచేటువంటి చూపులు ప్రేమరహితమవుతున్నవి.
1: వాట్ ఎవర్ హీ లుక్స్ అట్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
0: పాపమన్న ప్రీతి.
1: వెన్ యూ టాక్ ఆఫ్ సిన్ హీ లవ్స్ సిన్.
0: దైవమన్న అప్రీతి.
1: యూ టాక్ ఆఫ్ గాడ్ హీ డిస్లైక్స్ గాడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితంలో మానవత్వాన్ని ఏ విధంగా గుర్తించుకోగలడు?
1: వెన్ దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్, హౌ కెన్ వన్ అండర్స్టాండ్ వన్స్ ఎగ్జిస్టెన్స్?
0: కనుకనే మానవ జీవితము సైన్స్ అండ్ టెక్నాలజికల్ గా ఎంత అభివృద్ధి అయినప్పటికీ నైతికంగా మాత్రం దినదినమునకు దిగజారిపోతున్నది.
1: దట్ ఈస్ వై మ్యాన్ మే హావ్ మేడ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఓన్ లివింగ్, హీ ఈస్ డిగ్రేడింగ్.
0: సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు అత్యవసరమే.
1: సర్టెన్లీ వీ డూ నీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: కానీ ఇది భౌతికమైన జీవనం మనకే కానీ ఆధ్యాత్మిక జీవనం కాదు.
1: బట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెటీరియల్ ఎగ్జిస్టెన్స్, నాట్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్.
0: ఈ రెండు మార్గం ఉంటున్నవి.
1: There are two paths.
0: జీవనోపాధి ఒకటి, జీవిత పరమావధి మరొకటి.
1: One for the sake of living and one which will take you beyond this life.
0: జీవించుటకై కొన్ని మార్గములు మనం అనుసరించాలి.
1: Certainly we have to follow a few things for the sake of living.
0: జీవితమునకై మరికొన్ని మార్గములు అనుసరించాలి.
1: But for the sake of life itself you got to follow yet another thing.
0: కానీ మన చదువు అంతా జీవించుట కోసమే అంకితం గావిస్తున్నాము.
1: There is yet another thing that you have to follow. But all our life is spent for the sake of living.
0: Education should for life, not for living.
1: In other words, education is for life, not for the sake of living.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక చదువు చదువు చదువు, ఈ చదువు అన్నీ కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి రీతిగా కేవలం కృత్రిమైనటువంటి ఒక మార్గం లోపల తన జీవితాధారం నిమిత్తమై ఉపయోగపెడుతున్నాడు.
1: We do talk of education, no doubt, but we do not know the significance and the purpose of true education. We are leading our lives in a superficial way.
0: జీవితము అవసరమే.
1: We do need to live.
0: కానీ దానితో పాటు జీవితం యొక్క పరమావధిని కూడా నువ్వు గుర్తించడం అత్యవసరం.
1: బట్ ఈవెన్ యాజ్ యు డూ ఇట్ యూ షుడ్ ఆల్సో రికగ్నైజ్ వాట్ లైస్ బియాండ్ ద పర్పస్ అండ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: ఇది ఇహము.
1: దిస్ ఇస్ దిస్ వరల్డ్.
0: మనకు తెలియనటువంటిది మరొకటి పరం ఉంటున్నది.
1: దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ విచ్ యూఆర్ నాట్ అవేర్ ఆఫ్.
0: ఇది కనిపించేటువంటిది.
1: నౌ దిస్ ఇస్ సంథింగ్ విచ్
0: ఇది వినిపించేటువంటిది.
1: సంథింగ్ విచ్ యూ కెన్ లిసన్ టు.
0: కానీ మనసును మరిపించేటువంటిది.
1: బట్ ఇట్ ఆల్సో డెల్యూడ్స్ యువర్ మైండ్.
0: ఇలాంటి తత్వాన్ని మనము కనిపించని వినిపించని హృదయాన్ని మరిపింపజేసేటువంటి ఒక తత్వం మరొక ఉంటున్నది.
1: As against this, there is something which cannot be seen, which cannot be heard, which can also lead you beyond.
0: ఇది క్షరము.
1: This is something which is momentary. That has no
0: beginning, no end.
1: Now this kshara is something undergoing change every
0: second. నిత్యసత్యమై ఉండేటువంటిది.
1: బట్ అక్షర సంథింగ్ లాస్టింగ్, సంథింగ్ పర్మనెంట్.
0: ఈ అక్షరతత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై ప్రేమను పెంచుకోవాలి.
1: నౌ టు అండర్స్టాండ్ దిస్ అక్షర, ద నేచర్ ఆఫ్ దిస్ దట్ ఈస్ లాస్టింగ్ లవ్, ఇట్ ఈస్ దట్స్ నెసెసరీ.
0: ప్రేమ రసామృతంలో మునిగినటువంటి మానవునకు సర్వం కూడాను తనకు అయిష్టంగా తోస్తుంది.
1: వన్ హూ హాస్ డెల్ డీప్ ఇన్ టు దిస్ నెక్టార్ ఆఫ్ లవ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ సెకండరీ.
0: జగత్ అంతయుడు భగవత్ స్వరూపమే.
1: Now, all that you see in the world around you is a manifestation of God.
0: Vishnu swarupam.
1: This creation is verily a reflection. This is a form of God.
0: Prati prani kudanu paramatmani yokka amsamule.
1: Every living form is a fragment of God.
0: Idiye prema advaitamu.
1: This is the prema advaita.
0: Idiye rasadvaitamu.
1: This is also rasadvaita.
0: Idiye soham tattvam.
1: This is the soham tattva.
0: Itti tattvanni gurtinchukuneetundi vyaktitvam anna ee naadu manam abhruddhi parchukovali.
1: Now, the need of today is a way of understanding this truth.
0: దీన్ని మనం అర్థం చేసుకున్న దినమే మన జన్మం సార్థకమవుతుంది.
1: When you understand this truth, you have sanctified your life.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి రూపంలో మనం సాధన చేయాలి.
1: సో ఆల్ అవర్ సాధనస్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ దిస్ ప్యూర్ లవ్.
0: కానీ ఈనాటి మన ప్రేమ లౌకికమైనటువంటి మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: Now, today we find this love is directed towards all that is worldly.
0: మనిషికి మధ్య ఉన్నటువంటిదే ప్రేమ అని భావిస్తున్నాము.
1: All that is worldly, like the relationship between one individual and another.
0: మనిషికి విషయమునకు మధ్య ఉన్నటువంటిదే ప్రేమ అని విశ్వసిస్తున్నాము.
1: We also look on love as a link between man and the material possessions.
0: మనిషికి పదార్థమునకు మధ్య ఉన్నటువంటిదే ప్రేమ అని భావిస్తున్నాము.
1: We also think that the link between man and his material world is
0: love. ఇది ప్రేమని.
1: Yes, this is true to a certain extent.
0: కానీ పరతత్వమునకు సంబంధించినటువంటి ప్రేమ కాదు.
1: But this love is not directed towards that.
0: ఇది కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టుకుంటున్నాము.
1: All these are to meet our own selfish needs and ends.
0: ఇది స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే కృత్రిమ ప్రేమలంతకున్న అభివృద్ధి పరచుకుని మనము కేవలం ప్రేమారాధన అనేటువంటి బురకాలోపల మనం జీవిస్తున్నాము.
1: So for the sake of this interpretation that we are giving to this word love, we are having a mask over us, devoid of an understanding of what true love means.
0: ఇది తాత్కాలికమైన ప్రేమ.
1: This love of ours is transient.
0: కానీ సత్యమైనటువంటి ప్రేమ మరొకటి ఉంటుంది.
1: But there is yet another form of love, which is the true proper. That is selfless love.
0: నిర్మలమైనటువంటి ప్రేమ.
1: Pure unsullied love.
0: ఫలరహితమైనటువంటి ప్రేమ.
1: Something which is beyond, which has no trace of highness.
0: తాను కావలసినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing that it seeks for itself.
0: తనకు కావలసినటువంటిది ప్రేమని.
1: It seeks love for itself.
0: ప్రేమ అప్పు ఇచ్చుకునేటువంటిది కానీ అప్పు పుచ్చుకునేటువంటిది కానీ అర్పితము చేసుకున్నటువంటిది ప్రేమ.
1: Love is not something which can be given on loan or taken on loan. It is something which has to be offered.
0: ఇది కేవలము హృదయం అనేటువంటి ఒక మొక్క నుండి పుట్టేటువంటి ప్రేమ పుష్పము.
1: This love is the flower of love springing from the field of heart.
0: ఈ ప్రేమ తత్వం చేతనే మానవత్వం అనేటువంటి విశిష్టమైనటువంటి దైవత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుండాలి.
1: It is this love which will give you the understanding of understanding God in this universe around.
0: ఈనాటి మానవుడు ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి చతుర్విధ పురుషార్థములు మాత్రమే అనుభవిస్తున్నాడు.
1: The man of today is discharging his responsibilities towards these four purusharthas, dharma, artha, kama and moksha.
0: దీనికి అతీతమైనటువంటి ఐదవ పురుషార్థం కూడా మరొకటి ఉంటున్నది.
1: But there is a fifth purusharth lying beyond these.
0: అది పరమ ప్రేమ.
1: That could be called పరమ ప్రేమ. Absolutely.
0: దీనిని అనన్య భక్తి అన్నారు.
1: Yet another name for this is అనన్య భక్తి.
0: శంకరులు దీనిని జ్ఞాన లక్షణం అన్నారు.
1: Shankaracharya said this is జ్ఞాన లక్షణ, aim of జ్ఞాన.
0: కనుక ప్రేమ అనగా కేవలము లౌకికమైనటువంటి జీవితం నందు ఉపయోగపెట్టేటువంటి స్వార్థమైనటువంటి ప్రేమ మాత్రమే కాదు.
1: సో హియర్ వి మస్ట్ అండర్స్టాండ్ లవ్ ఇస్ నాట్ సంథింగ్ దట్ హాస్ టు బి యూజ్డ్ ఫర్ అవర్ ఓన్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
0: పరార్థమైన,
1: దేర్ ఇస్ సంథింగ్ బియాండ్,
0: విశాలమైన,
1: సంథింగ్ విచ్ ఈస్ బ్రాడ్,
0: ఆనందమయమైన,
1: విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లెస్,
0: అమృతమయమైన,
1: విచ్ ఈస్ నెక్టరైన్, ఇమ్మార్టల్.
0: ఇలాంటి అమరత్వంతో కూడినటువంటి ప్రేమ ఈ పవిత్రమైన ప్రేమ.
1: This pure thing which is immortal, that is true love.
0: ఇది మోక్షమును కూడాను ఆశించదు.
1: This love does not seek even liberation.
0: మోక్షమును కంటే అతీతమైనటువంటిది.
1: Because it is beyond liberation.
0: ప్రేమ అమృత స్వరూపాచ అన్నాడు నారదుడు.
1: Narada said, love is beyond this idea of immortality.
0: నీటి చుక్క నీరుతో చేరి ఉన్నప్పుడు అది అమృతత్వాన్ని పొందిపోతుంది.
1: A drop of water, when it becomes part of a lotus,
0: becomes
1: it assumes an infinite shape and form.
0: అమరత్వాన్ని పొందుతుంది.
1: It becomes immortal.
0: ఏ విధంగా?
1: How?
0: ఒక్క నీటి చుక్క హస్తం నందుంచుకున్నా కొన్ని చలముల్లో అది ఆవిరిగా మారిపోగలదు.
1: The same drop of water, keep it in the palm of your hand.
0: అది ఆ నీటి చుక్కకు మరణము.
1: It becomes vapor, it is dying its
0: death. కానీ అది నీటి చుక్క నీరుతో కలిపినప్పుడు అనంతమైనటువంటి ఆకారంలో లీనమైపోతుంది.
1: It is dying its death. The same drop of water becomes part of the lotus.
0: దానికి మరణమే లేనటువంటి అమరత్వాన్ని పొందిపోతుంది.
1: It becomes infinite, it becomes immortal, it has no death.
0: ఇది అమృతత్వము అన్నారు.
1: This is what is called immortality.
0: కనుకనే మన మానవత్వం అనేటువంటిది సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యము, ఈ సాయుధ్య తత్వం లోపల నిత్యతత్వాన్ని మనం అనుభవించడమే ప్రేమ యొక్క పవిత్రమైనటువంటి సారం.
1: The quintessence of love is for a person to go out and reach and become part of something which will confer on him immortality.
0: కాని ఈ నాటి భక్తిని మనం అనుభవించేటువంటి సూత్రములు ఇది కేవలం ఆడంబరమైనటువంటివే కాని హాస్యాస్పదమైనటువంటివే కాని నిత్య సత్యములైనటువంటి భక్తి మార్గంలో కానేరవు.
1: Now today when you talk about bhakti that you have, these are merely superficial things. These are merely things to be laughed at, scoffed at. They are not true bhakti.
0: గోపికలు చెప్పారు.
1: One context, the Gopikas had this to say.
0: Man.

0: మందార పుష్పం యొక్క మకరంధానికి వదిలినటువంటి తుమ్మెద నోటి పువ్వుల వైపున ఊరుకులెత్తునా?
1: That bee which has tasted the sweet nectar of the jasmine flower, would it run after a lily flower?
0: ఆకాశగంగ యందు విహరించేటువంటి యొక్క రాజహంసలు ఏ యొక్క మాలిన్యమైనటువంటి యొక్క కులం లోపల ప్రవేశించునా?
1: A swan which is part of the celestial Ganges, can it have any taste for dirty murky water?
0: చల్లని తెల్లని వెన్నెలి యందు విహరించేటువంటి యొక్క చకోర పక్షులు మంచుగడ్డ పైన వ్రాలునా?
1: Or the bird which languishes and which rejoices in the rays of this cool and comfort giving moon, can it be happy elsewhere?
0: తీయని మామిడి చిగుళ్ళని తిని కమ్మని గానం పాడేటువంటి యొక్క కోకిలలు ఏ యొక్క అడవి మల్లెలపై ఏమైనా ఉరుకులెత్తుతుందా?
1: Or the cuckoo bird which relishes all that is sweet and tasty, you try to feed it on something in from the forest, can it relish it?
0: ముద్ద ఖర్జూరం తిన్నటువంటి మానవుడు చింతపండును రుచిస్తాడా?
1: Or for that matter, a person who has tasted the date fruit, can he relish tamak?
0: అదే విధముగానే భగవంతుని యొక్క ప్రేమ రసామృతమును గ్రహించినటువంటి మానవుడు అన్య రుచులను ఏమైనా అరగించునా, ఆశించునా?
1: In the same manner, a person who has tasted the sweet nectarine love of God, can he relish it anything else?
0: దీన్ని కులశేఖర వారు కూడా చెప్పారు.
1: The same sentiment was expressed by the saint Kulashekara.
0: ఓ భగవంతుడా, నేను అంగహీనుణ్ణి అన్నాడు.
1: Oh Lord, I have no limbs.
0: కారణం ఏమిటి?
1: The reason?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: You want to worship Shiva with your limbs.
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువరేని.
1: Or the tongue given for the sake of singing the praise of the Lord.
0: దయయు సత్యంబు హృదయములో తలపడేని.
1: Or the heart where you have compassion and love.
0: ప్రేమ సత్యంబు దేవులో తలపలేని.
1: These have no place in your heart.
0: కలుగనీటికి తల్లుల కడుపు చేటు ఉన్నాడు ప్రహ్లాదుడు.
1: Or the what use of such a bird which have no, I mean, there is no proper relationship between the limbs and the purpose for which they have been given.
0: అదే విధముగానే కులశేఖర వారు, ఓ భగవంతుడా, ఈ చేతులు నీ సేవకై అర్పితముగానేటువంటి చేతులు, ఇవి లేనటువంటివేను అన్నాడు.
1: So in the same manner, Kulashekara said, O Lord, these hands are there for you, for to worshipping you. But when they do not do it, what you have in them?
0: సమాజ సేవలో ఈ చేతులు అర్పితంగానటువంటి చేతులు ఉండి కూడా లేనటువంటి వేణు అన్నాడు.
1: These hands may be yours, but you are not doing, using them for serving others. There is no point in having such a pair of hands.
0: నిన్ను చూడనటువంటి ఈ కన్నులు ఉండి కూడా నువ్వు కేవలం ఒక గాజు పెంకుల వంటివి అన్నాడు.
1: The eyes cannot see you. They are merely glass pieces.
0: కేవలం చెవులు ఉంటున్నాయి. భగవత్ నామస్మరణ విన్నటువంటి యొక్క చెవులు కేవలం కొండ గుహల వంటివి అని ఉన్నాడు.
1: The ears are there, but they cannot listen to the name of God, cannot hear him. They are like the caves in the mountain.
0: కనుక మానవుని యందు ఉండేటువంటి ప్రతి అంగము కూడా పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. అదే మానవ సేవ, మానవ సేవ, మానవ సేవ.
1: So every limb that's given to you, that is yours, should be used for a sacred and noble purpose. That is verily serving man.
0: సహస్ర శిష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నాడు.
1: It has also been said, God it is in the
0: vela sirasulu vela padamulu vela netramulu ivanni kudanu bhagavantuni venu unnaru.
1: All these thousands of heads, thousands of feet, thousands of eyes, all these are your
0: anaga bhagavantudu ante emi manavaakarame bhagavat tattu meerandaru kudanu bhagavat swaroopule.
1: That is who's God. God it is residing in you. All of you are embodiments of God.
0: కనుకనే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని ఎందుకు ఉంటుండది.
1: దిస్ స్పార్క్ ఆఫ్ డివినిటీ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: భగవంతుడు సృష్టికి బీజము.
1: గాడ్ ఈస్ ద సీడ్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షంలో మానవుడే అందు అని ఫలము.
1: అండ్ ఇన్ దిస్ యూనివర్స్ దిస్ మ్యాన్ ఇస్ ద ఫ్రూట్.
0: ఈ మానవుడు అనేటువంటి ఫలము లోపల తిరిగి దైవత్వం అనేటువంటి బీజం చేరి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ ఫ్రూట్ యూ హ్యావ్ ద సీడ్ దట్స్ గాడ్.
0: ఆ యొక్క బీజమునికే ఆత్మ అని పేరు.
1: This seed in this fruit is called Atma.
0: ఆ బీజం యొక్క తత్వమే కర్మ కలాపములకు మూల కారణము.
1: That seed it is responsible for all that follows after.
0: సమస్త సృష్టి లయమునకంతా కూడా ఈ యొక్క ఆత్మ తత్వమే మూల కారణము.
1: It is this Atma tattva which is responsible for the creation, sustenance and dissolution.
0: అదే మనస్వరూపములోపల మానవత్వములో ప్రకటిస్తుండాలి, వీక్షిస్తుండాలి.
1: The same Atma again is there residing in every person, in his mind, in his spirit.
0: ఈ బ్రహ్మ సూత్రములో మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయోహో అన్నారు.
1: In keeping with this, it has been given to us that it is mind which is responsible.
0: మానవుడు ఉన్నత స్థాయికి పోవటం గాని లేక అధో స్థాయికి దిగజారటం గాని మనసే మూల కారణం.
1: Either for one's liberation or for one's bondage. Either to go on the upward journey, mind is responsible. Either you
0: degrade
1: yourself, mind is responsible. What is man? Man is verily mind.
0: మనసనగా సంకల్పముల యొక్క చేరిక.
1: And mind is a collection of thoughts.
0: సంకల్పముల యొక్క పరిణామమే మన నిత్య జీవితము.
1: And the result of these thoughts is your life, daily life.
0: నిత్య జీవితంలో మన ప్రవర్తనే దీనికి మూల కారణము.
1: And our actions are follow these thoughts of our
0: life. మనిషి మంచివాడు కావాలంటే మన ప్రవర్తన మంచిదిగా ఉండాలి.
1: So if a person is to be called good, his action should be noble and good.
0: ఈ ప్రవర్తన యొక్క మూలసారమే క్యారెక్టర్. అదే మన యొక్క శీలం.
1: And the essence of your actions is gauged in terms of your character.
0: ఈ గుణమే లేకపోతే మానవత్వం శూన్యం.
1: Without this character, one's life is a void.
0: ఎన్ని చదువులు చదివినా,
1: any amount of education,
0: ఎన్ని పదవులు ఏలినా,
1: you might have any number of
0: ఎంత ధనమును సంపాదించినా,
1: you might ఎంత
0: బలవంతుడైనా,
1: you might be very powerful,
0: ఎంత జనసమూహంలో ఉండినా,
1: you might be amidst thousands of people,
0: ఆ గుణమే ఒక్కటే లేకపోతే వానికి స్థలమే లేదు.
1: If you do not have this character, you have no place in society, no place
0: anywhere. Today
1: you need this idea of character or morality in you.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Dhanam kani,
1: either money,
0: balam kani,
1: or your strength,
0: padavi kani,
1: or your position,
0: kirti kani,
1: or your fame,
0: sarvam kudanu vastuntadi potuntadi.
1: All these come and go.
0: It comes and goes. Only morality comes and grows.
1: All these come and go. It's only morality which comes and grows.
0: Adileni jeevitham kevalam mruga jeevitham ane cheppochu.
1: Devoid of morality, one's life is a
0: kid. Manavudu ee vidhamainatundi sukha shanti santosh maidunadulu anubhavistunnado ade vidhamga pasupachi mrugadulu kuda anubhavistunnayi.
1: One's life is a kid just of a beast. Just as an animal is experiencing moments of joy, sorrow, comfort, luxury, so is man also doing the same.
0: Adikulam,
1: then how are we superior to these animals and beasts?
0: Adikattam ee gunamunande untundali.
1: Our superiority lies in this idea of character.
0: Ee gunamunu manam pochinchukovali.
1: Try to sustain this.
0: Ee gunani pochinchukune nimittamai aneka rangamullo manam praveshinchali.
1: And in order that we might foster this character,
0: ee praveshinchukudanu andulo manam dani edurkovataniki samsiddhanga untundali.
1: You must enter other fields of endeavor, and even then
0: manava jeevitamlo enno kashtamulu nashtamulu dukkamulu nindalu nishthuramulu kudanu ventaadutu untuntayi.
1: Now as far as one's life is concerned, praise, calumny, criticism, joy, sorrow, they shadow
0: ivi lekunda manavattam undadaniki veelu kaadu.
1: Without these, it's not possible for a person.
0: See, pleasure is an interval between two pains.
1: Like you say, a pleasure is an interval between two pains.
0: Naaku baadham lekunda sukhangane undalani koreetundi vaadu pichchi vaadu.
1: Now a person who says, I don't want any grief, I want only happiness, he's a foolish person.
0: Baadhale lekapothe veeliki sukham yokka viluvane teliyadu.
1: This person is a mad one, because without the idea of sorrow, he cannot understand what happiness is.
0: కనుకనే బాధలు ఉండే తీరాలి.
1: సో యూ నీడ్ టు హ్యావ్ డిస్ట్రెస్,
0: కష్టములు కలిగే తీరాలి.
1: యూ మస్ట్ హ్యావ్
0: నిందలు నిష్ఠూరములకు మన గురి కావాలి.
1: యూ మస్ట్ బి సబ్జెక్టెడ్ టు క్రిటిసిజం.
0: అయినప్పుడే మన యొక్క మానవత్వం ప్రకాశిస్తుంది, వికసిస్తుంది.
1: ఇన్ ద ఫేస్ ఆఫ్ దీస్ యువర్ ఓన్ గ్లోరీ, యువర్ ఓన్ ట్రూ నేచర్, యువర్ ఓన్ హ్యాపీనెస్ విల్ బ్లాసమ్.
0: కనుకనే life is challenging, meet it.
1: That's why it's been said, life is a challenge, meet it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: Love is game, play it.
1: Life is a game, play it.
0: Love is dream, realize it.
1: Life is a dream, realize it.
0: Awareness is life.
1: Awareness is life.
0: ఈ యొక్క అన్నింటి ఎందుకు మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: సో యు షుడ్ బి ప్రిపేర్డ్ అండ్ గేర్డ్ అప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: దీన్ని ఎదుర్కొనేటప్పుడు మనం అన్ని విధములు కూడా ధైర్య సాహసాన్ని మనం సంపాదించుకోవాలి.
1: And face up to any challenge that life offers you with courage and conviction.
0: ఒక ముసంబి పండు ఉంటుండాలి.
1: Now there is this lemon fruit, lime fruit, sweet lime.
0: ఈ ముసంబి పండు లోపల sweet juice ఉంది.
1: Now inside this fruit you have sweet juice.
0: కానీ పైన చేదు చర్మము కప్పబడింది, బిటర్ స్కిన్.
1: But covering this fruit you have this bitter astringent skin.
0: ఈ బిటర్ స్కిన్ ఎందుకోసం సృష్టించాడు భగవంతుడు?
1: Now what for has God given this bitter skin?
0: ఈ రసాన్ని కాపాడే కోసం సృష్టించాడు.
1: This bitter skin has been given so that sweet juice may be saved God.
0: కాబట్టి ఈ చేదు చర్మము లేకుండా తీయ రసం అనేటువంటిది మనకు లభించడానికి వీలు కాదు.
1: Now the lesson is, without this bitter skin in the first place, you can't get that sweet juice.
0: అదే విధంగానే నా సుఖార్ లభ్యతే సుఖం, సుఖములే ఉంది మనం సుఖాన్ని పొందలేము.
1: The same manner, through comfort and happiness, you never can get comfort and happiness.
0: కష్టం నుంచినే మనం సుఖాన్ని పొందాలి.
1: Comfort and happiness come to you from
0: 24 hours కూడా నువ్వు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువే తెలియదు.
1: They come from your difficulties. Like you sit for 24 hours in an air-conditioned room. You never can understand the value of
0: air-conditioning.
1: Instead, you go around in the hot sun for 1 hour, then come back to your air-conditioned room. You'll understand its
0: worth.
1: So you need these difficulties
0: and troubles.
1: These troubles have been given to you as a sign of grace from God.
0: The
1: shape of the container determines the shape of the liquid. So, this body is like the
0: container.
1: Now this container has many uneven things
0: in itself.
1: So in the same manner, this body which is like this container has many things like unevenness about it, like the forehead, then the nose jutting out and so on. The mind which is inside also takes this uneven form. So this mind should be turned towards love.
0: ఈ ప్రేమమయం నుండి సర్వం కూడా జీవితమయం ఏర్పడిపోతుంది.
1: Once you have love, you have understood what life is about. You can experience life in its essence.
0: సర్వమయం జగత్.
1: Because everything around you is a form manifestation of Vishnu or Lord. Then everything becomes God for you.
0: ఎవరిని మనం దూషించనక్కర్లేదు.
1: Then we'll never ridicule, criticize.
0: ఎవరిని బాధించనక్కర్లేదు.
1: We won't trouble others.
0: మొట్టమొదట నీ ప్రేమను నీవు లోపల అభివృద్ధిపరచుకో.
1: So first requirement is cultivate love within yourself.
0: ఈ ప్రేమను మొట్టమొదట తల్లి తండ్రి అక్క చెల్లెండు అన్నలు తమ్ములు ఈ ఇంటి లోపల దీన్ని వ్యాపింపజేసుకోవాలి.
1: Share this love of yours with people in your house, your sisters, brothers, parents and others.
0: ఈ ప్రేమను నీ ఇంటి నిండుకు పంచుకున్న తర్వాత ఇంకా ఇరుగు పొరుగు వారి యొక్క తత్వాన్ని కూడా మన ప్రేమతో పెంచుకోవాలి.
1: When you have thus shared and distributed your love with others in the family, you can distribute this to your neighbors around you.
0: తదుపరి బంధుమిత్రుల యొక్క ప్రేమతో మనం పంచుకోవాలి.
1: Then share it and distribute it with your relatives, with your acquaintances.
0: తదుపరి మన గ్రామంతో మన ప్రేమను పెంచుకోవాలి.
1: Then the next step is to share it.
0: తదుపరి దేశముతో.
1: With the people in your village, with your locality. Finally with your country and finally with the world.
0: Self. I అనేటువంటి ఒక బీజము నుండి ఉయ్ అనేటువంటి పెద్ద వృక్షంగా మారిపోవాలి.
1: That is, you are traversing from the seed of I to this great mighty tree of the world.
0: కానీ నిరంతరము I అనేటువంటి ఒక ఏకత్వం లోపలనే సంపిచిత భావం నుండి ఈ స్వార్థపరత్వం నుండి మన పవిత్రమైనటువంటి బీజమును వ్యర్థం చేసుకోరాదు.
1: But we should not therefore waste away all our time and energy in this narrow concept of I. The seed is being made into a rotten one. It is decaying.
0: కనుక నీ ప్రేమను విశ్వముతో ఏకము కావించుకున్నప్పుడే నీటి బిందువు సముద్రంతో చేరినట్టుగా అంత విశాలమైనటువంటి జీవితంగా మారిపోతుంది.
1: So like your love has become one with the love of the world, it has become universal love. It's like the drop becoming one with the infinite vast ocean. Today our prayers and
0: మన పూజలు కాని
1: or our forms of worship,
0: మన ధ్యానములు కాని
1: or our dhyana,
0: మన భజనలు కాని
1: or our bhajans,
0: స్వార్థమయమై ఉంటున్నాయి.
1: They're all full of selfishness.
0: సంకుచితమైనటువంటివిగా ఉంటున్నాయి.
1: They are narrow and petty.
0: స్వప్రయోజన నిమిత్తమై ఏర్పడినటువంటివిగా
1: ఉన్నాయి. They are for their own selfish needs and motives.
0: కాదు.
1: But shouldn't be so.
0: విశాలమైనటువంటిగా మనం పంచిపెట్టాలి.
1: They should be broadened. They should be shared with others.
0: హృదయాన్ని విప్పి చెప్పాలి.
1: You must broaden your outlook and share.
0: ప్రేమను ప్రకాశింపజేయాలి.
1: Let your love spread out.
0: దివ్యత్వాన్ని వికసింపజేయాలి.
1: Let your divinity spread out.
0: అప్పుడే దీని యొక్క పవిత్రమైనటువంటి గంధము సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: Only then will the fragrance of this love be shared by all others in this vast world. మొగ్గగా
0: ఉన్నప్పుడు దాని యొక్క సుగంధము అందులోనే ఇమిడి ఉంటుంటారు.
1: When it is a mere sapling, the fragrance is contained within the bud.
0: కానీ ఆ సుగంధం విచ్చిన తర్వాతనే దాని యొక్క సుగంధము సర్వత్రా కూడా వ్యాపించిపోతుంది.
1: Once it blossoms forth, blooms and blossoms forth, the fragrance also is radiated all around.
0: కనుకనే ఈనాడు మానవుడు ప్రతి విషయమునకును భయం భయం భయం భయం.
1: Today what do you find man is doing? He is afraid of everything.
0: కారణం ఏమిటి?
1: What's the cause for this?
0: స్వార్థమే ఇంత భయానికి మూల కారణం.
1: His own selfishness is a reason for his sense of
0: దేహ అహంకారము,
1: the ego stemming from the body,
0: మానమే
1: and attachment to his body,
0: మానవునికి కొన్ని వాంఛనలు అభివృద్ధి కావించున్నవి.
1: They give rise to some desires in him.
0: ఈ యొక్క వాంఛన చేతనే అభిమాన మమకారములు కట్టివేయుచున్నవి.
1: These wishes in turn give rise to attachment and
0: ఈ అభిమాన మమకారములు మానవుని యందు ఉండినంత వరకు భయం వీణ్ణి వదల పెట్టిపోదు.
1: And this sense of I-ness, they bind him down and he is given to a state of fear.
0: ఈ అభిమాన మమకారములంతా కూడా ఏకత్వంగా మనం పంచుకున్నప్పుడు నిర్భయత్వం అనేటువంటి యొక్క పవిత్రమైన తత్వం మన హృదయంలో ప్రవేశిస్తుంది.
1: The same attachment and the same sense of binding, if you share it with others, remove your own bonds, then certainly your
0: ఈ జగత్తులో
1: Your nature has to be broadened.
0: Sarvapadarthamulu.
1: All that is given in the world.
0: Sarvavishayamulu.
1: All the materials
0: samastam kudanu bhayamayame untunnayi.
1: All that you see around you are full of this trace of anxiety and fear.
0: Kani okka nirbhayattam anetundi danini anugrahinchedi vairagyam okkati maatrame.
1: But there is one thing that will give you this state of fearlessness, that is detachment.
0: ఈ వైరాగ్యం అంటే ఏమిటి? మనుషులను వదలటం కానీ, సంసారములు వదలటం కానీ, బాధ్యతలు వదలటం కానీ, ఉద్యోగం వదలటం కానీ, అరణ్యానికి పోవటం కానీ, ఇది కాదు వైరాగ్యం.
1: వాట్ ఇస్ డిటాచ్మెంట్? ఇట్ ఇస్ నాట్ లీవింగ్ బిహైండ్ యువర్ అక్వైంటెన్సెస్, యువర్ ఫ్యామిలీ, యువర్ పీపుల్ ఆర్ యువర్ పొజిషన్స్ అండ్ గోయింగ్ అవే టు ఫారెస్ట్ అండ్ రిటైర్.
0: ఇది వీక్నెస్.
1: ఆల్ దీస్ కాన్స్టిట్యూట్ యువర్ వీక్నెస్, నాట్ డిటాచ్మెంట్.
0: నీవు సమాజంలోనే ఉండు.
1: యూ హావ్ టు బి పార్ట్ ఆఫ్
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క డ్యూటీస్ నువ్వు చేయి.
1: And discharge your responsibilities and duties.
0: Kani ee vairagyam ante emiti?
1: But what then is detachment?
0: Less luggage, ide vairagyam.
1: Less luggage is detachment.
0: Ave desires tagginchukovatam.
1: In other words, reduce your wants and desires.
0: Aa desires tagginchukoni daivatni yokka anugraham anetundi deenini kontha varaku manam sampadinchukovali.
1: Reduce your desires, seek out and secure for yourself the grace of God.
0: Manavudu vyaparam chetanu
1: man either through his business
0: ఉద్యోగం చేతను
1: or through his position
0: ఇంకా అనేక రకమైనటువంటి వృత్తుల చేతను ధనమును సంపాదించుకుంటున్నాడు.
1: Or in various ways he accumulates wealth and money.
0: అదే విధంగానే
1: in the same manner
0: మానవుడు
1: man
0: సేవల ద్వారా ప్రేమ ద్వారా అనుగ్రహమైనటువంటి ధనాన్ని మనం సంపాదించాలి.
1: Through the medium of service and love should secure the wealth of anugraha or grace.
0: ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక.
1: This love is like the compass box.
0: ఈ యొక్క దిక్సూచికి ఎక్కడ పెట్టినా ఉత్తరం దిశకే తిరుగుతుందట.
1: ఇట్స్ లైక్ ది కంపస్, వేర్ ఎవర్ యు ప్లేస్ ఇట్ ఇట్ పాయింట్స్ టు ది నార్త్.
0: అదే విధంగా నీ ప్రేమ ఏ మార్గంలో పోయినప్పటికీ అది దైవం వైపునే పోతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ లవ్, వేర్ ఎవర్ యు ఆర్, ఇట్ పాయింట్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ అనుగ్రహం అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి.
1: సో యు మస్ట్ గెట్ దిస్ అనుగ్రహ.
0: ఈ అనుగ్రహాన్ని మన యొక్క హృదయంలో దాచుకుంటేమా మనం ఎక్కడ ఉండినా మనకు భయం లేదు.
1: యు సేఫ్ గాడ్ దిస్ గ్రేస్ ఇన్ యువర్ హార్ట్, వేర్ ఎవర్ యు మైట్ గో యు ఆర్ సేఫ్. దీనికి
0: చక్కని ఒక ఉదాహరణ.
1: యు ఆర్ సేఫ్, ఎన్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: నీవు ట్రైన్ లో బయలుదేరుతున్నావు.
1: యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్.
0: ఒక టికెట్ కొని నీ జేబులో భద్రం చేసుకున్నావు.
1: యూ హావ్ బాట్ ద టికెట్ అండ్ యు హావ్ మేడ్ ఇట్ సెక్యూర్ ఇన్ యువర్ పాకెట్.
0: ఈ టికెట్ ని నీవు పాకెట్ లో పెట్టుకుని ఏ థర్డ్ క్లాస్ లో ఏ మూల నీవు కూర్చున్నప్పటికి ఏమీ భయం ఉండదు.
1: యూ హావ్ ద టికెట్ విత్ యూ, యూ ఆర్ సిట్టింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంపార్ట్మెంట్ ఇన్ ది థర్డ్ క్లాస్, యూ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎనీబడి.
0: కారణం టికెట్ ఉంది తన దగ్గర.
1: ద రీజన్ ఈస్ యూ హావ్ ద టికెట్ వెరీ మచ్ ఇన్ యువర్ పొజిషన్.
0: టికెట్ కొనకుండా నీవు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో పోయి కూర్చున్నప్పటికి లోపల భయం భయమే.
1: Now you have not bought the ticket, you have gone and sat in the first class compartment. Continuously you are afraid, you are agitated,
0: కారణం
1: anxious.
0: ఎక్కడ టికెట్ కలెక్టర్ వచ్చి ఏ స్టేషన్ లో నెట్టి వేస్తాడో అని భయం.
1: The reason is that ticket collector might come any time, might throw you out of the compartment, any station.
0: కనుకనే ఈ యొక్క గ్రేస్ అనుగ్రహం అనేటువంటి టికెట్ మన హృదయంలో పెట్టుకుంటే ఎవరు ఎక్కడ కూడా నువ్వు నెట్టడానికి వీల్లేదు, ఎవరు బాధించడానికి వీల్లేదు. నీవు నిత్య సత్యుడై నిత్యానందమయుడైపోయి నిత్య ప్రేమమయుడుగా నీవు జీవిస్తుంటావు.
1: ఇన్ ద సేమ్ మేనర్ హ్యావ్ దిస్ టికెట్ ఆఫ్ గ్రేస్, మేక్ ఇట్ సెక్యూర్. వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ మైట్ బి ద పర్పస్ ఆఫ్ యువర్ ట్రావెల్, నోబడీ కెన్ టచ్ యూ, నథింగ్ కెన్ ఎఫెక్ట్ యూ, అండ్ యూ ఆల్వేస్ బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: పొందటము దీనికి భక్తి భక్తి భక్తి అన్నారు.
1: సో ద వే ఆఫ్ సెక్యూరింగ్ దిస్ లవ్ హాస్ బీన్ కాల్డ్ భక్తి.
0: ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ నారాయణ నారాయణ నారాయణ చింతన లోపల మునిగిపోయినటువంటి వాడు.
1: ప్రహ్లాద వాజ్ వన్ హూ హ్యాడ్ కంటిన్యూస్లీ ఇమర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ థాట్స్ అబౌట్ నారాయణ ద లార్డ్.
0: కానీ అట్టి చింతన యందు తన దేహాన్ని మర్చిపోయాడు.
1: సో ఈవెన్ యాజ్ యూర్ స్పెండింగ్ హిస్ టైమ్ కంటిన్యూస్లీ ఇన్ థాట్స్ అబౌట్ లార్డ్, హీ ఫర్గాట్ హిస్ బాడీ. హియర్ వర్ దీస్ పీపుల్ పియర్సింగ్ హిమ్, ప్రికింగ్ హిమ్ విత్ స్పీర్స్ అండ్ రాడ్స్. బట్ దిస్ చైల్డ్ ఆఫ్
0: మాటి మాటికి
1: from moment to moment every second,
0: oh pannaga sai,
1: he would call out to the lord,
0: oh narujamanjana,
1: oh lord, he was calling
0: out, oh mahakanya saranya,
1: oh one who comes to succor all.
0: Antu tinche gani ta kannula neeru teedu bhayakampa sameetudu kaadu bhuvara annadu. Tanaku bhayam ledu, దుఃఖం లేదు, విచారం లేదు, బాధలు లేవు. కారణం ఏమిటి? ఈ ప్రేమమయమును తాను మునిగినాడు. ఈ ప్రేమతోనే మనం సేవలు చేయాలి.
1: He was being subjected to untold grief and suffering, but he was not aware of it. He would not open his eyes. All the while he centered himself on thoughts about the Lord, and nothing as such was touching him.
0: ఈ ప్రేమనే మనకు ముక్తి.
1: It is this love that will give us liberation.
0: ఈ ప్రేమనే మనకు మోక్షము.
1: This love confers us liberation.
0: ఈ ప్రేమనే మనకు అమృతమయము.
1: దిస్ ఈజ్ ద
0: ప్రేమమైనైపోయి సమాజంలో కాలు పెట్టి సమాజ సేవలో మనం పాల్గొనండి.
1: బికమ్ ఫుల్ ఆఫ్ సచ్ లవ్, ప్లంజ్ ఇన్ టు సొసైటీ, డూ
0: ఎవరికి సేవ చేసినా దైవ సేవగా మీరు భావించండి.
1: సర్వీస్ దట్ యు డూ టు అదర్స్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
0: అది నీకు దైవ సేవగా భావించుకుంటే దాని నుండి ఆనందం లభిస్తుంది.
1: లుక్ అపాన్ దిస్ ఆ సర్వీస్ టు గాడ్ అండ్ యూ కెన్ సెక్యూర్ అన్టోల్డ్ హ్యాపీనెస్ ఇన్.
0: కానీ ఈనాడు మనం సోషల్ వర్క్ అని చెప్పి షో వర్క్ చేయలేదు, మనం ప్రవేశించరాదు.
1: టుడే అఫ్ కోర్స్ వీ డూ టాక్ అబౌట్ సోషల్ వర్క్, బట్ వాట్ యు సీ ఇస్ షో వర్క్.
0: సిన్సియర్, హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
1: We need the sincerity of purpose.
0: పరలోకమునకు కాదు నీవు చేయవలసింది, నీ తృప్తి కోసం చేయాలి.
1: You shouldn't do something for the sake of others. Do something for your own sake.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకోవాలి.
1: You should have your self confidence in you.
0: ఈ ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బయలుదేరుతుంది.
1: Once you have self confidence, you have self satisfaction.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
1: Once you have self satisfaction, you can do self sacrifice.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ లభిస్తుంది.
1: And through self sacrifice you get self realization.
0: కనుక సెల్ఫ్ రియలైజేషన్ కంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉండాలి.
1: So for self realization as the end product, the first thing is self confidence. That's necessary.
0: ఈ నాటి మానవుడు అన్నింటిపైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాడు, కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోతున్నాడు.
1: Today man has confidence in everything other than his own self. No self confidence.
0: రేపు ఆ పని చేస్తాను, ఎల్లుండి ఇంకో పని చేస్తాను, ప్లాన్లు 5 ఇయర్స్ ప్లాన్లు, 10 ఇయర్స్ ప్లాన్లు, మాస్టర్ ప్లాన్లు, ఎన్నెన్నో ప్లాన్లు వేస్తుంటారు.
1: Like he goes on talking about, I'll do this tomorrow, I'll do it sometime later. He talks about 5-year plan, 10-year plans and a master plan.
0: ఇది కాదు మనం వేసిన ప్లాన్.
1: But this is not the plan that you must
0: embark upon. Future is not sure.
1: Because future is not sure.
0: Past is past.
1: Past is past.
0: Past is past. Forget the past.
1: Past is past. Forget the...
0: Do not brood over the future.
1: And do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: చేసేటువంటి పనులు అప్పటికప్పుడు మంచిగా చేయి. రేపు ఎల్లుండి నీ ఉండేది ఏం ఖాయం?
1: So what you have to do now, do them good.
0: ఈనాడు ప్రపంచమునకు అభివృద్ధిగా చేసేటువంటి సమస్యని ఇదే.
1: What guarantee is there about the future? Today, the cause of many problems in the world is precisely this
0: predicament.
1: This is the main cause for all the troubles of the
0: world.
1: What is the cause, you might ask?
0: పెద్దలైనటువంటి వారంతా కూడాను నిరంతరము పాస్ట్ ను చింతించుకుంటూ పోతున్నారు.
1: Now, all those people who are aged and grown up, they keep talking about their past.
0: కానీ యువకులందరూ కూడాను ఫ్యూచర్ ను చింతించుకుంటూ వస్తున్నారు.
1: As against this, the youth of today, they keep talking about their future.
0: ఇరువురు చేరి ప్రజెంట్ ను మర్చిపోతున్నారు.
1: Now both these components, the aged and the youth, forget the present.
0: This is not ordinary present, this is omnipresent.
1: Now what is the nature of this present? It is not ordinary present, it is omnipresent.
0: Past result to present lo undi.
1: Because the result of the past is to be seen
0: present
1: in the present.
0: Present chesetunte yokka pani yokka result kuda future lo untundadi.
1: And what you do in the present shows itself tomorrow, the future.
0: Future kuda present lo undi, past present lo untundadi.
1: Therefore here you see the future is in the present, the past also is in the present.
0: Sakkaga chesthe future past rendu kudunu saarthakam avutayi.
1: So take care of the present, then the future is taken care of and the past also finds its fulfillment.
0: Neevu future ni yochinchanakkaraledu.
1: So you should not think about the future.
0: Do your duty. Duty is God, work is worship.
1: Duty is God, work is worship.
0: రేపు అనేటువంటి ఒక మార్పును చేసుకోవద్దు.
1: Don't go about talking about tomorrow. What you have to do
0: today, చేసేటువంటి ఒక పనిని అప్పుడు సక్రమంగా చేయి.
1: What you have to do now, do it well.
0: Sincerely చేయి.
1: Do it sincerely.
0: Discipline గా చేయి.
1: Do it in a disciplined way.
0: ఆ విధంగా చేసినప్పుడు ఈ పని కూడా సక్రమంగా జరిగిపోతుంది. దీని ఫలితం భవిష్యత్తులో మనం ఆనందాన్ని అందిస్తాం.
1: When you do things in this manner, the fruit of such actions also will be a noble, good and something that will fill you with happiness.
0: వర్తమానమునందున్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకునేటువంటి మానసిక తత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So the mental capability that you need today is that which can recognize the present.
0: మనసును విచ్చలవిడిగా సంచరింప చేయకూడదు.
1: The mind should not be given a free hand.
0: మనసుకు స్వేచ్ఛను అందించకూడదు.
1: యూ షుడ్ నాట్ గివ్ ఎక్సెసివ్ ఫ్రీడమ్ టు దిస్ మైండ్.
0: మనసు నందు కొంత విచారణ శక్తి కలగాలి, డిస్క్రిమినేషన్ పవర్, అక్కడ బుద్ధిని ఉపయోగపెట్టాలి.
1: దే షుడ్ బి దిస్ బుద్ధి యోగ ఇంటెలెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద మైండ్.
0: దీనిని బుద్ధి యోగం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బుద్ధి యోగ.
0: మనసు కోరినట్టంతా మనం చేయకూడదు.
1: వీ షుడ్ గో యాజ్ ద మైండ్ వాంట్స్.
0: మనం క్వశ్చన్ వేసుకోవాలి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్ అని క్వశ్చన్ వేసుకోవాలి.
1: ఎవ్రీ టైమ్ ద మైండ్ ఆస్క్స్ ఆఫ్ ఎ థింగ్, యూ మస్ట్ ఆస్క్ ఎ క్వశ్చన్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: తర్వాతనే నీవు క్రియలో అడుగు పెట్టు.
1: ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇంక్వైరీ దెన్ యూ అండర్టేక్ ద యాక్షన్.
0: అప్పుడు ఈ మనసు కూడా నీకు సార్థకమైన మార్గాలు నిరూపిస్తుంది.
1: దెన్ ద మైండ్ ఆల్సో కెన్ బి లెడ్ ఇన్ ద ప్రాపర్ మానర్.
0: అట్టు లేకుండా విచారణ శక్తి శూన్యమై ఏదో తలుచుకున్నటువంటిదంతా మనం చేయడానికి ప్రయత్నించుకుంటే అది మానవత్వాన్ని బంధితుని భావిస్తుంది.
1: రాదర్ దెన్ దిస్ డివార్డ్ ఆఫ్ ఎనీ డిస్క్రిమినేషన్ యూ గో అబౌట్ వాట్ ఆర్ ద మైండ్ సీక్స్ ఫర్ ఇట్సెల్ఫ్, దెన్ యూ ఆర్ వేస్టింగ్ యువర్ ఓన్ లైఫ్.
0: కేవలము మనసు ఒక విధమైన కీ.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ ద మైండ్ ఇస్ లైక్ ద కీ.
0: ఈ కీ లాక్లో పెట్టి ఒకవైపున త్రిప్పితే చూసుకుంటుంది, మరొక వైపున త్రిప్తి తెరుచుకుంటుంది.
1: Now this key inserted in the keyhole, you can turn it either way. One, if you turn it in one direction, the lock can be unlocked. If you turn it the other way, it locks itself.
0: కనుక ఇక్కడ మన హృదయమే లాక్.
1: So here our heart is the lock.
0: Mind is key.
1: Mind is the key.
0: దీని గాడ్ సైడ్ టర్న్ చేస్తే డిటాచ్మెంట్, వరల్డ్ సైడ్ టర్న్ చేస్తే అటాచ్మెంట్.
1: You turn this key towards God, you have detachment. You turn the key in the opposite direction, you have attachment.
0: కాబట్టి అటాచ్మెంట్ మనకి ఏ షాప్ లోనో కొనలేదు, ఏ ఫ్రెండో గిఫ్ట్ ఇవ్వలేదు, ఏ కంపెనీలో సప్లై చేయటం లేదు. మన యొక్క వాంఛల వల్లనే మనం అటాచ్మెంట్ అవుతుండాలి.
1: సో దిస్ అటాచ్మెంట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ టు బి ఫౌండ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. Somebody has given to you or you have bought it. It is very much a result of your own desires, your own wants and
0: అదే విధంగానే మంచి చెడ్డలకు మన మనసే కారణం.
1: In the same manner, it is mind which is responsible either for the good or bad that we experience.
0: ఒక దివ్యమైనటువంటి ప్రేమను మనం మయం చేస్తే,
1: now the same mind were to be filled with love,
0: premato nindinatunte manasu prematone pravartistundi.
1: So this mind filled with love conducts itself accordingly.
0: Ee prema tattvame bhakti.
1: This feeling of love,
0: prema ledi emi chesina gaani avi prayojanam ledu.
1: Without love you might do anything, it's of no use.
0: Manavattamulo gnanamu yogamu karma ani aneka siddhantam untunnayi.
1: Now there are so many doctrines given to us, the path of jnana, the path of bhakti, the path of yoga and so on. We don't have to go by any of these.
0: Tulasidas cheppadu,
1: like Tulasidas said,
0: bhagavantuda kathinamainatundi jnanam naaku emu artham kavatam ledu.
1: Oh God, this path of jnana, knowledge is so difficult to understand.
0: Ee jnanam nenu vasam gavinchukolalenu,
1: which is so difficult to understand, I can never hope to grasp it.
0: Yagna yagadi tapasu nenatundi karmal dwara naa cheta kaadu.
1: Nor can I perform the yajnas, the yagas and such other rituals.
0: Kani naa daggara okka sutram matram untundadi gattidi.
1: But I have one very strong principle given to me.
0: Adi naa prema.
1: That is my love.
0: Ee prema cheta ninnu chakkaga bandhinchagalanu.
1: With this love I can bind you.
0: Adi bhakti.
1: That is bhakti.
0: Kanukani prema cheta jagattunanta kuda manam hastamulo cherchukovachu.
1: So with love you can have the whole world in your grasp.
0: Kanaka prema anetundi kevalam one way traffic kaakunda give and take, give and take.
1: But this love is not one way traffic, it's a case of give and take, give and take.
0: Idi manam abhirudhi parchukovali.
1: This is what should be cultivated.
0: Ee naadu ee prema lekapovatam chetane jagat lopala inni vidhamaitundi krula kutyamlanta jarugutunnayi.
1: Today world has no place for this love, that's why you find so many wicked and evil deeds being
0: premane undini ee durmargamulaku avakasame ledu.
1: If there had been love,
0: ee duracharamulaku avakasame ledu,
1: there wouldn't have been
0: ee dushta pravartanalaku avakasame ledu,
1: such oddity, such evilness and wickedness around.
0: Kabatti manam premanu pinchukovali kaani dhanaanni kaadu pinchukovalsindi.
1: So we need love, not money or wealth.
0: ee prema undinappude sarva gunamulu kuda manaku abhiruddhi avutayi.
1: You have love, you have all the noble qualities and virtues.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Bhakti bhakti anaga kevalam bhajanalato paatu sadhanalato paatu premamayam kavali.
1: So bhakti would mean, in addition to all your bhajans
0: mana sarva vaanchanu kudanu daiva vaipunu maralchali,
1: all your bhajans and sadhana
0: sarva karma bhagavat pityarthanga bhavinchali.
1: You need love, you have to look upon every act of your service to God.
0: Daivaniki seva chesinattu
1: I am serving a person, I am serving God.
0: Ide nijamainatundi bhakti.
1: This is true bhakti.
0: Ide nijamainatundi oka margam.
1: This is a true path.
0: Ide nijamaina manavattam.
1: This is
0: manavattam prema anetundi oka mayamlo nindi untundali.
1: This is indexed to one's own nature, one's own being, one's own existence. Love it is
0: jeevinchinappudu ye sadhana kudanu manam చేయనక్కర్లేదు.
1: And once you are leading a life like this, you don't have to do any other sadhana.
0: కనుక ప్రేమతో సమాజంలో పాల్గొని చేతులతో పనిచేసి నోటితో చింతించి దివ్యత్వమైనటువంటి ఒక భావాన్ని హృదయంతో నింపుకోవాలి.
1: So have this love, serve the society with your hands, utter sweet words, become part of the society.
0: Hands in the society, head in the forest.
1: Hands in the society, head in the forest. That should be the way.

فبتوا وإني

mane beme o mane beme o mane beme o mane beme o mane beme o